శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:59 దాటి 18 సెకండ్లు. శుభోదయం.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

శ్రీవత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజాం.

భక్తిరంగిణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాస్త్రం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: కేంద్రం సూక్తి ముక్తావళి మనిషికి మాటే ప్రాణం. డాక్టర్ బీరం సుందర్రావు గారి వ్యాఖ్యానం వింటారు.
1: మనిషికి మాటే ప్రాణం. మన నిత్య జీవితంలో రెండు విలువైన విషయాలను మనం గుర్తుంచుకోవాలి. ఒకటి మాట, రెండు బాట. ఈ రెండింటికి జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మనిషికి మాట ప్రాణ సమానమైనది. మాట తప్పడం మనిషికి లక్షణం కాదు. మాట ఇవ్వడం ఎంత ముఖ్యమో, మాట మీద నిలబడడం కూడా అంతే ముఖ్యం. సందర్భాన్ని బట్టి మాట విలువ పెరుగుతుంది. ఆ విలువను గుర్తించి మాట్లాడేవాడే మాన్యుడవుతాడు. హరిశ్చంద్రుడు మాట తప్పని మహారాజుగా చరిత్రకెక్కాడు. విశ్వామిత్రునికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రాజ్యాన్ని సైతం వదులుకున్నాడు. భార్యాబిడ్డల్ని విక్రయించాడు. చివరకు తనను తానే విక్రయించుకొని కాటికాపరగా కష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా చెలించలేదు, సత్యనిష్టను తప్పలేదు. కనుకనే సత్య హరిశ్చంద్రుడయ్యాడు. బలిచక్రవర్తి మహాదాత, ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆచరణవాది. బలిచక్రవర్తిని అంతం చేయడానికి విష్ణుమూర్తి వామనుడుగా అవతారమెత్తాడు. బలిచక్రవర్తి వద్దకు వస్తాడు. బలి ఏం కావాలో కోరుకోమంటాడు. వామనుడు మూడడుగుల నేల చాలు అంటాడు. ఇంత మహాచక్రవర్తిని మూడడుగుల నేల అడగటం ఏమిటయ్యా అంటాడు బలి. నీవు ఎంత గొప్ప చక్రవర్తివైతే నాకెందుకు? నీకు ఎంత సంపద ఉంటే నాకేమిటి? పెండ్లి కాని బ్రహ్మచారిని, రాజ్యాలు, గుర్రాలు, బహుమానాలు ఇవేవీ నాకు వద్దు. నేనడిగిన మూడడుగుల నేల ఇస్తే అదే 10,000 నాకు అంటాడు వామనుడు. అంతేకాదు, ఆశకు అంతులేదంటాడు. సంతృప్తికి మించిన సంపద లేదంటాడు. దీంతో బలిచక్రవర్తి మూడడుగుల దానం చేయడానికి సిద్ధమవుతాడు. ముల్లోకాలు ఆక్రమించవగలిగిన అఖండుడు వీడు. వద్దని వారిస్తాడు గురువు శుక్రాచార్యుడు. అంతేకాదు, రాబోయే ప్రమాదాన్ని కూడా హెచ్చరిస్తాడు. అయినా బలిచక్రవర్తి గురువు మాట వినడు. నా రాజ్య సంపద, బంధుమిత్రులు సర్వం నాశనమైనా సరే ఇస్తానన్న దానం ఇవ్వాల్సిందేనంటాడు. ఇచ్చిన మాట ప్రకారం వామనుడికి మూడడుగుల నేలను దానంగా ఇచ్చి తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, మాట తప్పకూడదన్న విషయాన్ని బలిచక్రవర్తి నుండి మనం తెలుసుకోవాలి. మహాభారతంలో యయాతి పూరునితో ఇలా అంటాడు, మనమునకు ప్రియంబును, హితమును, పద్యము తథ్యమును, అమోఘము మధురంబును, పరిమితమును అగు పలుకు వనరగ పలుకునిది ధర్మయుతముగ సభలన్. మనం ఎదుటివాళ్లతో మాట్లాడేటప్పుడు, సభల్లో సంభాషించే సమయంలో చాలా ప్రేమగా, ఇష్టంగా మాట్లాడాలి. మన మాటలు ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలి, సత్యసమ్మతంగా ఉండాలి, సమాజహితంగా ఉండాలి. ఒక్క మాట కూడా వ్యర్థం కాకుండా ఉండాలి. అంతేకాదు, ఎదుటివాళ్లు మెచ్చుకునే విధంగా ఉండాలి. మాటలు పొందికగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలి, సత్యసమ్మతంగా ఉండాలి, పరిమితంగా ఉండాలి, ప్రతి మాట మధురంగా ఉండాలి. అంటే మాటను ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చునో, మాట్లాడే మాట ఎలా ఉండాలో యయాతి మహారాజు ఎలా చెబుతాడు. మనిషిని నిలబెట్టేది మాట, మనిషిని పడగొట్టేది మాట. ఎప్పటికెయ్యది ప్రస్తుతము, అప్పటికా మాటలాడి అన్యుల మనంబుల్, నొప్పించక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటాడు సుమతి శతకకారుడు. కాలాన్ని బట్టి ప్రాధాన్యతలు మారుతున్నాయి. తప్పించుకు తిరగడం ఒకనాటి సమాజ లక్షణం కావచ్చు, కానీ వర్తమాన కాలంలో తప్పించుకు తిరగడం సజ్జన లక్షణం కానే కాదు. కనుక మెప్పించుకు తిరుగువాడు మేటిర సుమతి అని సుమతీ శతక నీతికి సవరణ చేసుకుంటే బాగుంటుంది. తెలివైన వాడు మెప్పించుకు తిరుగుతాడు, తెలివి తక్కువవాడు తప్పించుకు తిరుగుతాడు. మన మాటను బట్టే మన ప్రవర్తన ఉంటుంది, మన ప్రవర్తనను బట్టి మనం నడిచే బాట ఉంటుంది. బాట మాట మంచివైనప్పుడు జీవితం నలుగురికి ఆదర్శప్రాయమవుతుంది.

రైతు మిత్రులకు నమస్కారం. ఏ పని చేయాలని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. ప్రణాళిక లేకపోతే ఏ పనిలో కూడా సక్సెస్ కావడం అంత సులువైన పని కాదు. కాబట్టి రైతులు కూడా వ్యవసాయాన్నే ప్రధాన జీవనాధారంగా చేసుకుని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం వ్యవసాయం చేయకపోతే గణనీయమైన దిగుబడులు సాధించినా కూడా నష్టాన్ని చెవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వ్యవసాయ అధికారుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ వాతావరణ ఆధారిత వ్యవసాయాన్ని చేస్తే తప్ప ఇవాళ విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయము లాభసాటిగా ఉండడం చాలా కష్టసాధ్యం. కాబట్టి ప్రతి రైతు కూడా వ్యవసాయాన్ని చేసేటప్పుడు మన పంట పొలంలో ఏ పంట వేసుకుంటే దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా మన పొలంలో ఏ పోషకాలు లోపించాయి, ఏ పంటకు ఏ పోషకాలు ఎక్కువగా అవసరమవుతాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని వేసవిలో భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వేసుకొని పంటలు వేసుకుంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయాన్ని గడించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన పశ్చిమ ప్రకాశంలో, మన మార్కాపురం జిల్లాలో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో చాలా వరకు కూడా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరము ఇంకా బెట్ట పరిస్థితులు ఉండే అవకాశం లేకపోలేదు. వాతావరణ విభాగం శాస్త్రవేత్తలంతా కూడా ఎల్నినో ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ముందస్తుగా చెప్తూ ఉన్నారు. ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉందని చెప్తూ వస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల్లో చెడువానో మంచివానో తొలకరి వానో ఏదో ఒక వాన తుఫానో ఏదో ఒక వాన వచ్చినప్పుడు ఆ వాన నీటిని ఒడిసి పట్టుకొని ఆ నీటితోటి పంటను పండించుకునే పరిస్థితిని రైతాంగం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా వాతావరణం సరిగా లేదు కాబట్టి ఎప్పుడైతే వర్షం పడుతుందో పడ్డ వెంటనే ఆ నీటిని ఒడిసి పట్టుకొని ఆ నీటి ద్వారా పంటలు పండించుకుంటే రైతాంగం బట్టకట్టే పరిస్థితి నేడు లేకపోలేదు. ముఖ్యంగా విత్తనాల కొనుగోలు సమయంలోనేమి, పురుగు మందుల విషయంలోనేమి, రసాయన ఎరువుల వినియోగంలోనేమి, రైతులు విచక్షణ రహితంగా పోటీతత్వంతో అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఒక వ్యాపార ధోరణిలో వ్యవసాయం చేస్తే చాలా వరకు కూడా నష్టపోయే పరిస్థితి లేకపోలేదు. ఎప్పుడైతే మనము ప్రకృతిని అనుసరించి ప్రకృతి వ్యవసాయం చేస్తామో, సహజ వ్యవసాయం చేస్తామో, పెట్టుబడి లేని వ్యవసాయం చేస్తామో, అప్పుడే వ్యవసాయ రంగం ముందుకు సాగుతుందే తప్ప పెట్టుబడులు విపరీతంగా పెడితే చాలా వరకు కూడా నష్టపోయే పరిస్థితి నేడు లేకపోలేదు. ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు సకాలంగా పడడం లేదు కాబట్టి ఎప్పుడైతే వర్షం పడుతుందో పడ్డ వెంటనే దాన్ని మనం నిల్వ చేసుకుని ఆ నిల్వ చేసుకున్న పొదుపు చేసుకున్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇవాళ చూస్తే ఏ పంట వేసినా కూడా వాతావరణం సరిగా లేదు కాబట్టి బెట్ట పరిస్థితులు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో కీలక దశల్లో పంటకు నీటి తడులు ఇచ్చుకున్నట్లయితే పంట గట్టిగా నాణ్యంగా పండుతుంది, గణనీయమైన దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా పడ్డ వర్షాన్ని ఏ విధంగా నిల్వ చేసుకోవాలి, ఏ విధంగా నిల్వ చేసుకొని తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని మనము సాగు చేసుకునేదానికి వీలుగా ఉంటుంది అనేటువంటి యోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇవాళ చూస్తే భూమిలో కూడా భూగర్భ జలాలు కూడా చాలా వరకు కూడా అడుగంటిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మన రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా మన మార్కాపురం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సుమారుగా 1000 అడుగులు బోర్లు వేసినా కూడా నీరు అందని పరిస్థితి ఉంది. బోర్లు ఒట్టిపోయి ఉద్యాన పంటలను తీసివేసిన పరిస్థితి నేడు చాలా ఉన్నాయి. ఉద్యాన తోటలను రైతులు నిలువున ఎండబెట్టుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆహారం కంటే కూడా నీరు ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి వనరు కాబట్టి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి. వేసవిలో తొలకరి వర్షాలు రాగానే ఆ వర్షంతోనే మనము అదును వేసుకునేటట్టుగా చూసుకోవాలి. అదును రాలేదు, పదును కాలేదు అని మనము నీటి విషయంలో అజాగ్రత్తగా ఉంటే అదును వేసుకునే పరిస్థితి దాటిపోతుంది. అదును

0: ఇప్పుడు ఆ పంటను ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి అనే ఆలోచనే చేయాలి తప్ప పోటీతత్వంతో విపరీతంగా ఎరువులు వాడటం, విపరీతంగా గాఢత కలిగిన రసాయన ఎరువులు వాడటం మంచిది కాదు. మోతాదుకు మించి, అవసరాన్ని మించి మనం రసాయన ఎరువులు వాడినట్లయితే ఆ రసాయన ఎరువులు భూమి యొక్క భౌతిక స్థితిని చాలా వరకు కూడా నాశనం చేస్తుంది. భూమిలో ఉన్నటువంటి సేంద్రియ కర్బనం మొక్కకు అందకుండా దానిని ఒక రాతి పొరలాగా మారుస్తుంది ఈ రసాయన ఎరువులు. కాబట్టి రసాయన ఎరువులు వాడేటప్పుడు మోతాదు మించి ఎప్పుడు వాడకూడదు. పడ్డ వర్షం మన చేలో పడ్డ వర్షం మన చేలో ఇంకిపోయేటట్టు చేసుకోవాలంటే మనము మన పొలంలో వాలుకడ్డంగా అక్కడక్కడ కాంటూరు గట్లు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ పడ్డ వర్షాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా లోతు దుక్కులు కూడా చేసుకుంటే 2-3 సంవత్సరాలకోసారి చాలా మంచిది. ముఖ్యంగా ఇవాళ దుక్కుల విషయంలో అయితే చాలా వరకు కూడా శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, లోతు దుక్కులు కూడా లోతుగా చేయించుకోవద్దు, 9 అంగుళాల లోపు కంటే ఎక్కువగా లోతు దుక్కులు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. కాబట్టి లోతు దుక్కులు కూడా 2-3 సంవత్సరాలకోసారి చేయించుకుంటే మంచిది. అయితే దుక్కి చేయించుకున్న తర్వాత తొలకరి వర్షాలు రాకముందే మనం దుక్కులు చేయించుకుంటాం కాబట్టి ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని మన చేలో నిల్వ ఉండేటట్టుగా మనము సిద్ధపడాలి, పొలాన్ని తయారు చేసుకోవాలి ఆ విధంగా కూడా. అలాంటి పరిస్థితుల్లో భూమి ఆ చినుకును ఒడిసి పట్టుకుని ఆ తేమను అంటిపెట్టుకుని వేయబోయే పంటను బెట్టక రాకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా పంటలు వేసేటప్పుడు విపరీతంగా పెట్టుబడులు పెట్టకుండా సహజ వ్యవసాయం చేస్తూ ప్రకృతిని కాపాడుతూ ఆ ప్రకృతిలో మనం ఉండాలి. కాబట్టి ఆ ఉత్పత్తులు, మనం తిన్న ఉత్పత్తులు మన ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వ్యవసాయం చేసి వ్యవసాయ ఉత్పత్తులను సాధించిన నాడే రైతే రాజు అన్న నానుడి సాకారమవుతుంది. మనం గమనించినట్లయితే పూర్వకాలంలో ఈ రసాయన ఎరువుల వినియోగం అనేది ఆ రోజుల్లో లేనేలేదు. కేవలము పచ్చిరొట్ట ఎరువులతోటే పంటలు పండించే పరిస్థితి ఆనాడుంది. ఇవాళ రైతాంగమంతా కూడా సులభమైన పనికి అలవాటు పడి 2 బస్తాలు తీసుకురావడం, వర్షం వచ్చే ముందుగా వర్షం వచ్చిపోయిన తర్వాత పదును లేనప్పుడు ఆ పొలంలో చల్లడం, పై పైన దుక్కి చేయడం, పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటకు అది ఉపయోగపడదు. పైపెచ్చు ఆ వేసిన ఎరువు భూమిలో కలియకపోతే అది వాతావరణంలోకి ఆవిరైపోయి ఇక్కడ రైతుకు పెట్టుబడి ఎంత నష్టమవుతుందో అక్కడ వాతావరణాన్ని కూడా అంతే నష్టం చేస్తుంది. కాబట్టి రైతాంగం గమనించాలి, ప్రతి రైతు కూడా వర్షం వచ్చే ముందు ఎరువులు వేయకూడదు, వర్షం పోయిన వెంటనే కూడా ఎరువులు వేయకూడదు. ముఖ్యంగా మందుల పిచికారీలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గాఢత కలిగిన మందులు పిచికారీ చేస్తే పురుగులు చాలా వరకు కూడా వెంటనే భూమిలో పడిపోయి మందు కొట్టిన మరుసటి రోజు మళ్ళా అదే పురుగు బయటికి వచ్చి చెట్టు మీద ఉంటుంది. కాబట్టి వేప సంబంధిత రసాయనాలు వాడుకున్నట్లయితే క్రమేణ పురుగు తగ్గుతుంది. మనం ఎప్పుడైతే రసాయన ఎరువులు విపరీతంగా వేస్తామో అప్పుడు ఆ పంట మెత్తగా పెరుగుతుంది. మెత్తగా తీయగా ఉన్న పంటకు పురుగులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి రసాయన ఎరువుల వాడకాన్ని, రసాయన ఎరువుల వినియోగాన్ని రైతాంగం చాలా వరకు తగ్గించినప్పుడు చీడపీడలు కూడా రావు. చీడపీడలు వచ్చినప్పుడు గాఢత కలిగిన మందులు పిచికారీ చేయకూడదు. కొన్ని సందర్భాల్లో మధ్యదలారీలు ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అటు విత్తన కొనుగోలు విషయంలో అయితేనేమి, ఇటు పురుగు మందుల కొనుగోలు విషయంలో అయితేనేమి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. 3 పంటలు వేయాలన్న సంకల్పంతోటి రైతు చాలా వరకు కూడా విపరీతంగా ఈ పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని విడిచిపెడదాం, భూగర్భ జలాలు పెంచుదాం, శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు.
0: కాబట్టి ప్రతి రైతు కూడా
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:40 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం శ్రీలే వింటారు.

0: ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలోని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేకా స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఐ వుడ్ రియల్లీ రికమెండ్ ది స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఎట్ ద ఈవెంట్స్ లైక్ దీస్ టు అండర్స్టాండ్ వాట్ ది ఇండస్ట్రీ ఇస్ లుకింగ్ ఎట్, వాట్ ది ఇండస్ట్రీ వాంటెడ్ యు టు బికమ్ అండ్ హౌ ది ఇండస్ట్రీ వుడ్ రియల్లీ అపాయింట్ యు ఇన్ ది నెక్స్ట్ లెవెల్. The students have to be come out with a very qualitative knowledge. They have to be very skillful. They have to be an asset to the organization, in fact. That is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ ని, వాటర్ ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 డేస్ కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్ గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను

0: బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు పైగా ముద్రా రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జూలై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రెండు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ. ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కప్లం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మార్కప్లం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రపాత ప్రసారంలో ఇప్పుడు చెప్పబోయే ప్రసార విశేషాల అనంతరం 7 గంటలకు దేశభక్తితో ఉంటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 ఉదయకి 4 కార్యక్రమంలో నేటి మాట శీర్షికను

0: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల విశేషాలు, అనంతరం నేటి సమాజం కథానికి వింటారు రచనా పఠనం శ్రీ మద్దిరాల శ్రీనివాసులు, అనంతరం సినీ గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో మరి యువతకు నచ్చే మెచ్చే సాంగ్స్ మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం.
1: ఆ గాజువాక కండక్టర్ సాంగ్.

ఇక ఈ కార్యక్రమం అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రంచి ప్రసారం. 9:30 హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కొన్ని సినిమా పాటలు వింటారు. 9:30 ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి విశ్రాంత ఐసీడిఎస్ సిడిపిఓ శ్రీమతి జి లక్ష్మీదేవి గారితో పరిచయం వింటారు. ఇక 10:00 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 12:40 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. ఈ సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:30 డేర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. రాత్రి 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 7:00 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 7:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభించిన శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. ఇక 8:00 విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, తెలుసుకుందాం రెండు అంశంలో ఈ వారం కరెంట్ అఫైర్స్ వింటారు. ఇక ఈ రాత్రి 8:30 ఈ వారం పార్లమెంట్లో జరిగే ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 9:30 మధురగీతాలు వింటారు. 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 మా ప్రసారాలు సమాప్తం. ఇవి ఈరోజు మార్కాపురం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ప్రగతి మార్గము.
1: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి లేవింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేస్తారు.

0: చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పతకం, జావెలిన్ త్రోలో రెండు పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన, ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన, యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: బచ్పన్ మే గల్తియా హోతీ హై ఔర్ బచ్పన్ మే గల్తియో సే సుధర్నే కా అవసర్ భీ హోతా హై. ఈ గుమ్రాహ్ బచ్చే హై, ఉన్కో రాహ్ దిఖానా హమారా కామ్ హై. ఉన్కో సజా దేనా, అదాలతో కే చక్కర్ కట్వానా, సమాజ్ మే ఉన్కో ప్రతాడిత్ కర్నా, ఇస్సే హమ్ పరిస్థితియా నహీ బదల్ పాయేంగే. మే ఉన్హే మాఫ్ కర్నా చాహతా హూం. సమాజ్ భీ మేరీ ఇస్ బాత్ కో స్వీకార్ కరే. మే ఇన్ బచ్చో కో కహతా హూం, బచ్చో ఆవో, హమ్ దేశ్ కే లియే సాథ్ మిల్ కర్ కే ఆగే బడే.
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेइक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है, 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा. स्कीम में प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: आकाशवाणी वार्ताल వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 84,000

0: 84 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్లపాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్ధతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లపాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చికి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చితో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మిత డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పతకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఉదయకిరణాలు.

0: నేటి మాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల విశేషాలు, అనంతరం శ్రీ మద్రాల శ్రీనివాసులు గారి నేటి సమాజం కథానిక, సినిమా పాటలు మొదలైన అంశాలుంటాయి. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రకటన వింటారు.
1: బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ప్రతి సంవత్సరము ఆగస్టు 1 నుంచి 7 తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తారు. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడము, ప్రతి తల్లి తన బిడ్డకు తల్లిపాలు అందించేలా ప్రోత్సహించడము ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశం. తల్లిపాలు బిడ్డకు లభించే తొలి సహజ ఆహారం, మరి పుట్టిన వెంటనే అంటే ముఖ్యంగా ప్రసవం తర్వాత వచ్చే మురుపాలు లేదా కొలెస్ట్రాల్లో శిశువుకు అవసరమైన రక్షణ పదార్థాలు సమృద్ధిగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. అందుకే మురుపాలను తప్పనిసరిగా బిడ్డకి ఇవ్వాలి. శిశువు పుట్టిన 1 గంటలోపు తల్లిపాలు పట్టించడం మంచిది. మొదటి 6 నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమయంలో నీళ్లు, తేనె, ఇతర ఆహారాలు లేదా పానీయాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు అనేక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించడంలో సహాయపడతాయి. శిశువు ఎదుగుదలకు, మెదడు అభివృద్ధికి కూడా తల్లిపాలు ఎంతో ఉపయోగకరం. 6 నెలలు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు వయసుకు తగిన అనుబంధ ఆహారం ఇవ్వాలి. అయితే తల్లిపాలను 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా కొనసాగించవచ్చు. తల్లిపాలు బిడ్డకే కాదు, తల్లికి కూడా ప్రయోజనకరమే. ప్రసవం తర్వాత గర్భాశయం సాధారణ స్థితికి రావడంలో సహాయపడటంతో పాటు భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో తల్లిపాలు దోహదపడతాయి. తల్లిపాలు ఇవ్వడం కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు, భర్త, వైద్య సిబ్బంది, సమాజము అందరూ కూడా తల్లికి సహకరించాలి. తల్లి విశ్రాంతి తీసుకునేలా, తగిన పోషకాహారం తీసుకునేలా కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి. తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తొలి అడుగు. కాబట్టి ప్రతి తల్లి బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టివ్వాలి. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే అందివ్వాలి. ఆ తర్వాత అనుబంధ ఆహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలి. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి, ప్రతి తల్లికి చేరవేయడం మనందరి బాధ్యత. తల్లిపాలు బిడ్డకు ఆరోగ్యము, తల్లిపాలు బిడ్డకు రక్షణ. తల్లిపాలే బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు పునాది. మరి ఇదే ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందేశం.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

నేటి సమాజం కథానిక. రావయా, పరంధామయ్యా, ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాం. రాజేశ్వరరావు స్వాగతం పలుకుతున్నట్లుగా అన్నాడు. ఏంటో, ఇవాళ కాంట్రాక్టర్ గారు కాస్త లేట్ అయ్యారే, పక్కనున్న పుల్లయ్య మాస్టర్ సందేహం. చిరునవ్వు చిందిస్తూ వచ్చి పార్కు బెంచిపై కూర్చుంటూ, ఏముంది, 2 రోజులు సెలవులు వచ్చాయి కదా, అల్లుడు వాళ్ళు వస్తేను మనవడు మనవరాలితో గడుపుతూ సమయం చూసుకోలేదంతే. పరంధామయ్య గారు సమాధానం, ఓహో, నీ బుల్లి ఫ్రెండ్స్ వచ్చారన్నమాట. కనకయ్య కలుపుగోలు మాట, మరి మన వయసులకు పోరగాలే కదా మంచి దోస్తాని, మస్తు ఖుషి, ఏమంటావు పరమాందన్నా? సమయ్య నవ్వుతూ పలకరించాడు. అది హైదరాబాదులోని సౌందర్య అపార్ట్మెంట్స్, పేరుకు తగ్గట్లే అందులో ఉండే 2

వందల ప్లాట్సు చాలా సుందరంగా ఉంటాయి. గ్రంథాలయం, గుడి, స్విమ్మింగ్ పూల్తో పాటు పార్కు కూడా ఉంది. సాయంత్రం 5 అయ్యిందంటే ఈ 5 మిత్రులు పార్కులో చేరాల్సిందే. దాదాపు 5 65 ఏళ్ల పై వయసు వారే. పుట్టిన ప్రాంతాలు వేరైనా ఉద్యోగరీత్యా వాళ్ళ పిల్లలు అక్కడ స్థిరపడడం వలన ఇప్పుడు వారంతా హైదరాబాదీలే. ఈ పెద్దలకు ఇంట్లో కంటే కూడా ఇక్కడ బాగా టైంపాస్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇళ్లల్లో ఆడవాళ్లకు సీరియల్స్ పిచ్చి, పిల్లలకేమో హోంవర్క్స్ లేదంటే సెల్ ఫోన్ గేమ్స్, మగవాళ్ళకేమో ఫోన్లలో టాకింగ్స్ లేదంటే వాట్సాప్, ఫేస్బుక్లో చాటింగ్స్, ఇక వీరితో గడిపేవారేరి. దానికి ప్రత్యామ్నాయమే ఈ పార్క్ టుగెదర్. పరంధామయ్య కాంట్రాక్టర్గా, పుల్లయ్య ఉపాధ్యాయునిగా, కనకయ్య వ్యాపారస్తునిగా, రాజేశ్వరరావు ఎలక్ట్రీషియన్గా రిటైర్మెంట్ తీసుకున్నారు. కాగా సమ్మయ్య మాజీ సెక్యూరిటీ గార్డ్ అన్నమాట. 5 పైబడి వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్. అందరిలోకి పరంధామయ్య కాస్త పెద్ద వయసు. ఈ పార్కే వారి స్నేహ వారధి. ఏం పుల్లయ్య సార్, ఏంటి విశేషాలు? బెంచిపై కూర్చుంటూనే పరంధామయ్య గారు కబుర్ల పర్వం ప్రారంభించారు. చెప్పాలండి మీరే, అడిగారు పుల్లయ్య సార్. ఈరోజు పేపర్ చూశారా? తిరుగు ప్రశ్న వేశారు పరంధామయ్య. దేని గురించండి? రాజేశ్వరరావు అడిగారు. 16 కుర్రాడు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడట. అరే పాపం, గదెట్లా జరిగిందన్నా? సమ్మయ్య ఆందోళనగా అడిగాడు. ఇందులో పాపమేముంది సమ్మయ్య? పుల్లయ్య మాస్టర్ అన్నాడు. అవును సమ్మయ్య, ఈ రోజుల్లో ఇవి కామన్ అయిపోయినాయి కదా. ప్రతి పేపర్లోనూ 1 మొత్తం ఈ యాక్సిడెంట్ల గురించేనాయే. ఆటో బైకు ఢీ, 2 మోటార్ సైకిళ్ళు ఢీ, వేగంగా వెళ్తూ అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు. అబ్బో, ఎన్ని చూడట్లేదు ఇలాంటి వార్తలన్నీ. పెదవి విరుస్తూ వార్తలు చదివాడు కనకయ్య. ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటండి పరంధామయ్య గారు? ఆత్రంగా అడిగాడు రాజేశ్వరరావు. ఏముంది, హైవేపై ముందు పోతున్న బస్సును క్రాస్ చేయబోయాడంట. కరెక్టుగా ఆ బస్సు ముందు ఎదురుగా 1 ట్రాక్టర్ వస్తుందంట. చూసుకోక ట్రాక్టర్ వెనుక భాగాన్ని గుద్దాడంట. పాపం, ఇంకేముంది, స్పాట్ డెడ్. హైవే అంటే 1-వే కదా సారు, గట్టెట్ట ఎదురుగా వస్తుంది? సమ్మయ్య సందేహం. ఎట్టా వస్తుందంటే, హైవేల పక్కన ఉండే ఊరి జనాల వాహనాలు వాళ్ళ ఊర్లోకి వెళ్ళాలనుకోండి, ఆ ఊరి నుండి 1 కిలోమీటర్ పైగా దూరంలో ఉన్న క్రాసింగ్కు వెళ్ళాలి. అదంతా చుట్టవుతుందని 1-వేలో రూల్ పాటించకుండా వెళ్ళిన దారిలోనే ఇలా ఎదురుగా వస్తుంటారన్నమాట. పైగా ఆ ట్రాక్టర్లు నడిపే వాళ్ళంతా ఆ పల్లెల్లో 15 కూడా నిండని కుర్రకారే. వారికి లైసెన్సులు ఉండవు, పాడు ఉండవు, ఉన్నా సిగ్నల్ వ్యవస్థ గురించి అస్సలు తెలియదు, తెలిసినా పాటించరు. పరంధామయ్య సమాధానం. మీరన్నది నిజమేనండోయ్, నేను నా 32 సర్వీసులో 6-7 పల్లెల్లో పనిచేశాను. అక్కడ ట్రాక్టర్లే కాదు, బైకులు, ఆటోలు నడిపేవారంతా కుర్రకారే. వాళ్ళకి పెద్దగా చదువు ఉండదు, లైసెన్సు అసలే ఉండదు. అందుకేనేమో చెవులు తూట్లు పడేలా ఆ పాటల హోరు. ఆ పాటలు ఆపండ్రా బాబు అంటే వినరు. పుల్లయ్య మాస్టారి ఆవేదన. కుర్రకారు కాకపోతే పెద్దలు పాటిస్తున్నారా సార్? మీరు మరీను. రాజేశ్వరరావు పెదవి విరుపు. అదేంటి అలా అంటావు రాజేశ్వరరావు? కనకయ్య మాస్టారి ఎదురు ప్రశ్న. అవును సార్, మా వాడు 60-70 కిలోమీటర్ల వేగం మించి కారు నడపడం నేనెప్పుడూ చూడలేదు.

లేదండి, నేను గమనిస్తున్నాగా అప్పట్లో వాడు 10వ తరగతి చదివేటప్పుడు అనుకుంటా బైకు నడపడం నేర్చుకోరా అన్న. నాన్న, నాకు 18 సంవత్సరాలు నిండాలి కదా అన్నాడు. అన్న మాట ప్రకారం డిగ్రీ పూర్తయ్యేదాకా వాడు బైక్ జోలి పోతే ఒట్టు. మొన్నటికి మొన్న దసరాకి మా ఊరికి కారులో వెళ్తున్నామా, ఇలాంటి ప్రమాదకర సంఘటనలు ఎన్ని ఎదురయ్యాయో. ఓ చోట మా కారుకు ముందు 1-3 మీటర్ల దూరంలోనే వేరే కారు వెళ్తూ ఉంది. ఉన్నట్టుండి సడన్గా రైట్ సిగ్నల్ ఇచ్చాడు, వెంటనే టర్న్ అయ్యాడు. గబుక్కున మా అబ్బాయి సడన్ బ్రేక్ వేశాడు. ఓ నీ దుంప తేగా అనుకుంటూ ఉలిక్కిపడ్డామంతా. ఏంట్రా బాబు అని చూస్తే ఆ కారతను అక్కడ పెట్రోల్ బంకులకు వెళ్తున్నాడు. కనీసం 1/2 కిలోమీటర్ దూరం నుండే సిగ్నల్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. పోనీ నడిపే వ్యక్తి వయసు చూద్దామా అంటే దాదాపు 50 సంవత్సరాల దాకా ఉంటుంది. ఏదో మా అబ్బాయి వేగంగా నడిపేవాడు కాదు కాబట్టి సరిపోయింది. అదే వీడు వేగంగా వెళుతున్నా బ్రేక్ పడకపోయున్నా, లేదంటే ఆ బ్రేక్ వేసిన సమయంలో వెనుక మరో వాహనం దగ్గరలో వస్తూ ఉండి ఉన్నా పరిస్థితి ఎలా ఉండేదో బాబోయ్, ఊహించుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది అంటూ ఆందోళన చెందాడు రాజేశ్వరరావు. గీసు అంటూ వాళ్ళకి అసలుకు ఆ గ్యాస్ లైసెన్స్ ఎట్టిస్తారు సారో? సమ్మయ్య ప్రశ్న. ఇట్లాంటి వాళ్ళకి లైసెన్సా, ఇంకేమన్నానా? వాళ్ళు లైసెన్సులు తీసుకోరు, సీటు బెల్ట్ పెట్టరు, బైక్పై వెళ్తూ కూడా హెల్మెట్ పెట్టుకోరు. కొందరైతే బైకులపైన స్కూటర్లపైన 4-5 వెళ్తుంటారు అంటూ రాజేశ్వరరావు అంటూ ఉండగా వెంటనే కనకయ్య అందుకొని, అవునవును, ఈ రోడ్లపై వాహనాలు నడిపేవారికి అస్సలు సెన్సే లేకుండా పోయింది. చిన్నప్పటి నుండి నాకు ఏ బస్సు ఎక్కినా బస్సులో ముందు సీట్లో కూర్చోవడం అలవాటు. మొన్నొకసారి మా ఊరికి బస్సులో వెళ్తున్నానా, వెనక నుండి ఒక బైక్ అతను సర్రున బస్సు క్రాస్ చేశాడు. ఆ బైక్ పైన వెనక 3 కూర్చొని ఉన్నారు. ఆ నడిపేవాడేమో సెల్ఫోన్ మాట్లాడుతూ నడుపుతున్నాడు. ప్రభుత్వం ఎన్ని ఫైన్లు పెడుతున్నా రోడ్డు నియమాలు పాటించేవారే కరువు అయిపోతున్నారు, అసహనం వ్యక్తం చేశాడు. అయినా గీ తల్లిదండ్రులకు పోరగాళ్ళని గిట్ల మంచిగా పెంచి బుద్ధి చెప్పుడుంటే గిట్ల జరుగుద్దా సారో? సమ్మయ్య నీతి వాక్యాలు. భలే ఉన్నావే సమ్మయ్య, నువ్వు ఏ కాలంలో ఉన్నావు? ఇదేమన్నా మన కాలం అనుకున్నావా? తల్లిదండ్రుల మాట గురువుల మాట వినడానికి నేను ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మన మనవళ్ళు మన మాట ఏమాత్రం వింటున్నారు చెప్పు. ఇది కలికాలం కాదు, కంప్యూటర్ కాలం కూడా కాదు, వాటిని మించిన రోబోల కాలం అయిపోయింది. ఇక పెద్దల మాటలు వినాలంటారే, దానికి అర్థం ఏముంటుంది చెప్పండి? పుల్లయ్య మాస్టారి ఆవేదన. గది నిజమేలే సారు, చిన్నప్పుడు నేను సైకిలు దొక్క నీకే భయపడేటోని. గస్వంతిప్పుడు బైకులు కార్లు అంటే పోరగాళ్ళకు బో హుషారైపోతుంది, గెష్టం వచ్చినత్తుపోతుండ్రు బాధతో అన్నాడు సమ్మయ్య. ఇదంతా సినిమాలు సీరియళ్ళ ప్రభావం, వీళ్ళంతా అవి చూసి చెడిపోతున్నారు. ఏం చేస్తాం, కూర్చున్న స్థితిని అటు ఇటు సర్దుకుంటూ అసహనం వ్యక్తం చేశాడు రాజేశ్వరరావు. ఆ వెంటనే పరంధామయ్య అందుకుంటూ, నాకు తెలియక అడుగుతాను, ఒక్క మాట చెప్పండి, మాట్లాడితే సినిమాలు సీరియళ్ళు చూసి చెడిపోయారంటారెందుకు? చెడిపోమ్మని వాళ్ళేమన్నా చెబుతారా ఏంటి? సినిమాల్లో కాకుంటే సమ

0: సమాజంలో మంచి చెడ్డలు లేవా? కుటుంబాలలో లేవా? మంచి చెడ్డలు అనేవి ఉక్కు ఇనుము లాంటివి. ఏది గ్రహించాలో, ఏది గ్రహించకూడదో అయస్కాంతం లాంటి మన మనసును బట్టి ఉంటుంది. ఇప్పుడు నా సంగతే తీసుకోండి. చిన్నప్పటి నుండి సినిమాల పిచ్చి. మరి ఎన్ని సినిమాలు చూసింటానో లెక్కే లేదు. మరి నేను చెడిపోలేదే? ఏం, మీరంతా సినిమాలు చూడలేదా? మరి మీరు చెడిపోలేదే? కాస్త ఘాటుగా అన్నాడు. మీరన్నది రైటే సారు, రోడ్డు క్రాస్ చేసే దగ్గర కొందరు మెడలు గిట్లా పక్కపోయిన మాదిరిగా ఒకే దిక్కు చూసుకుంటూ పోతారు, రెండో దిక్కు సునే చూడరు. మధ్యలో గిట్లా బస్టాండ్లలో గి పల్లీలు సమోసాల ముట్టలు కూడా గెస్ట్ వచ్చినట్టు రోడ్డుపై ఉరుకుతుంటారాయే ఈ పల్లెల్లో. అంతెందుకు సారో, గీ సిటీలో చూస్తాలేమా, గా ఆటోలు దోలేటోళ్ళు గట్టంటే గట్టి వెళ్తుంటారు. పక్క పంట తిరిగేటప్పుడు వెనకమాల సిగ్నల్స్ కూడా ఇయ్యరు. బైకులలో చూద్దామా అంటే పోరగాళ్ళు మస్తు సారగాలు తోలుతుంటారు. ఎక్కడ దేనికి తగిలిస్తారో ఎరకలేదాయే. ఒకటేందిలే ఆలోచిస్తా అంటే శానుంటుండే. మీరు పంతులు కదా, మీరు చెప్పండి పుల్లయ్యసారు, ఎందుకు ఇలాంతా గిట్టా చేస్తూ ఉంటారో అంటూ ఫేస్లో క్వశ్చన్ మార్క్తో సందేహాలన్నీ వెలిపుచ్చాడు సమ్మయ్య. ఏమని చెప్తాం సమ్మయ్య, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆప్యాయత, అనురాగాలు, పరస్పర సహకారాలు, పెద్దలంటే గౌరవం, విలువ ఉండేవి. నాకు తెలిసి అప్పటి సినిమాలు కూడా చాలా వరకు కుటుంబ నేపథ్యంలో వచ్చేవి. అమ్మాయిలకు బాల్య వివాహాలు జరిగినా పెద్దలు చెప్పినట్లు వింటూ వారి వద్ద విలువలు నేర్చుకొని పాటించేవారు. జాగ్రత్తగా నడుచుకుంటూ సంసారాన్ని ఎదుకుంటూ పిల్లల్ని చూసుకునేవాళ్ళు. అందుకని ఆ పద్ధతులే సంతానానికి కూడా అబ్బేవి. ఇప్పుడు పరిస్థితులన్నీ చాలా మారిపోయినాయిగా. మన కాలం నాటి సినిమాలు లేవు, విలువలు లేవు, స్వార్థం తప్ప. ఏ విలువలు తెలియకుండానే పెరుగుతున్నారు నేటి పిల్లలు అంటూ మాస్టారు చెబుతూ ఉంటే పరంధామయ్య గారు అందుకొని, ఇదిగో పంతులు, సినిమాలు, సమాజము, కుటుంబము, పాఠశాల ఒకటని కాదులే గాని అనుకుంటే అన్ని కారణాలే, లేకుంటే ఏది కాదు. కర్ణుడి చావుకి కారణాలు అనేకమని ఖచ్చితంగా ఇది కారణమని చెప్పడానికి మన అనుభవాలు చాలవులేండి. కాకపోతే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. చావుకు మాత్రం ఏదో కారణం కావాలి. అప్పట్లో జబ్బులుండేవి, ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అంతే, నానాటికి చూస్తుంటే జనాభా పెరుగుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది, మీడియా పెరుగుతోంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది. వీటితో పాటు మనుషులలో పుల్లయ్య సార్ చెప్పినట్లు స్వార్థము పెరిగిపోతున్నది. పైగా అనుకున్న పనులు చిటికలో కావాలనుకునే తపన కూడా పెరిగిపోతున్నది. అంతా స్పీడ్ ప్రపంచమైపోయింది. ఆ స్పీడే ఈ యాక్సిడెంట్లకి కారణమవుతున్నదేమో, ఎవరికి తెలుసు. అయినా ఇవన్నీ మనం పరిష్కరించేవి కాదులే గాని, 9 దాటుతోంది, పదండి పదండి ఇళ్లకు వెళ్దాం అంటూ బెంచి పై నుండి లేచాడు. మస్తు చెప్పినావు సారో, గిసువటి విషయాలన్నీ తేల్చుడంటే ఆ దేవుడితో కూడా కాదేమో అన్న సమ్మయ్య డైలాగుతో నవ్వుకుంటూ నెమ్మదిగా లేచి అందరూ లిఫ్ట్ దారి పట్టారు.
1: సర్దుబాటు అయింది.
2: దేనికి?
1: చిన్ని ఫీజుకి.
2: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి.

0: అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
3: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
2: జస్ట్ ట్యూన్ 101.5 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
3: ఫోన్ నెంబర్ 0859622339 3. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 కు ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.

సహాయ నిరాకరణ ఉద్యమ విశేషాలు తెలుసుకుందాం. తెల్ల దొరల పాలనలో బానిసత్వపు సంఖ్యలతో మగ్గుతున్న భారతదేశం, ఆనాడు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న కోట్లాది మంది భారతీయులు, అలాంటి సమయంలో ఆయుధాలు లేకుండా, హింసకు తావు లేకుండా ప్రజల శక్తితో బ్రిటిష్ పాలన ఎదుర్కొనేందుకు మహాత్మాగాంధీజీ ఇచ్చిన పిలుపే సహాయ నిరాకరణ ఉద్యమం. భారత స్వాతంత్రోద్యమంలో 1920 సంవత్సరం ఒక కీలక మలుపు. 1919 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలట్ చట్టం, అదే ఏడాది ఏప్రిల్ 13న అమృత్సర్లోని జూలియన్ వాలాబాగ్లో జరిగిన మారణకాండ, ఈ రెండు ఘటనలు భారతీయుల మనసుల్లో బ్రిటిష్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను రగిలించాయి. ప్రజలకు గాంధీజీ గారు ఒక కొత్త మార్గాన్ని చూపించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి మనము సహకరించకపోతే, వారి పాలనకు మనం సహాయం నిరాకరిస్తే అహింస మార్గంలోనే స్వాతంత్రాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. అదే సహాయ నిరాకరణ ఉద్యమం. పంతొమ్మిది వందల 1920 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్

ఫండ్స్ సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించడం, ప్రభుత్వ న్యాయస్థానాలను బహిష్కరించడం, బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను త్యజించడం, విదేశీ వస్తువులను, ముఖ్యంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించడం, ఇలా బ్రిటిష్ పాలనకు ప్రజలు తమ సహకారాన్ని ఉపసంహరించుకోవాలని పిలుపునిచ్చారు. చేతిలో చరక, హృదయంలో స్వదేశీభావం ప్రతి ఇంటిని స్వాతంత్ర పోరాట కేంద్రంగా మార్చారు. విద్యార్థులు, న్యాయవాదులు, రైతులు, కార్మికులు, మహిళలు, ఇలా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు స్వాతంత్రోద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు, అది ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంచిన మహోద్యమం. స్వాతంత్రం అనేది కొద్దిమంది నాయకుల లక్ష్యం కాదని, ప్రతి భారతీయుడి బాధ్యత అని ఉద్యమం ప్రజలకు తెలియజేసింది. బ్రిటిష్ ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని మహాత్మాగాంధీ సూచించారు. చౌరీ చౌరా ఘటన అహింస మార్గంలో సాగుతున్న ఈ ఉద్యమానికి అనూహ్యమైన మలుపు ఎదురైంది. 1922 ఫిబ్రవరి 5న ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన హింసాత్మకంగా మారి పలువురు పోలీసులు మరణించారు. అహింసే తన పోరాటానికి ప్రాణమని భావించిన మహాత్మాగాంధీజీ హింస చోటు చేసుకున్న నేపథ్యంలో ఉద్యమాన్ని కొనసాగించడం సరికాదని నిర్ణయించారు. ఉద్యమం మధ్యలోనే నిలిచిపోయినప్పటికీ సహాయ నిరాకరణ ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటానికి కొత్త శక్తినిచ్చింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మంది సాధారణ ప్రజలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చింది అహింస, సత్యాగ్రహము, స్వదేశీ, ప్రజల ఐక్యత. సహాయ నిరాకరణ ఉద్యమం ఒక గొప్ప సందేశాన్ని అందించింది. ప్రజలంతా ఒక్కటైతే అన్యాయాన్ని ఎదుర్కోవచ్చు, అహింస మార్గంలోనూ గొప్ప మార్పును తీసుకురావచ్చు. భారత స్వాతంత్ర చరిత్రలో ప్రజాశక్తికి ప్రతీకగా నిలిచిన ఈ ఉద్యమం ఎప్పటికీ మనకు స్ఫూర్తిదాయకమే.

0: ఆకాశవాణి మార్కప్పురం కేంద్రం భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న సాంగ్ ధమాకా చిత్రం కోసం భీమాస్ పాడిన పాట వింటారు.
1: పుట్ యువర్ షూస్ ఆన్, రైజ్ ద వాల్యూమ్, లెట్స్ డాన్స్ ఆన్ సమ్ మాస్టర్స్. రే ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండి.

మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట వార్టు చిత్రం కోసం నకేష్ అజీజ్ పాడిన పాట.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్నారు 101.5 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో పెదనాయుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడిన పాట.

మీరు విన్న పాట గేమ్ చేంజర్ చిత్రం కోసం దలేర్ మోహిందీ, సునిధి చౌహాన్ కలిసి పాడిన పాట. ఇప్పుడు వినబోతున్న పాట అబ్బాయి గారి పెళ్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర కలిసి పాడిన పాట.

మీరు ఇంతవరకు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం శ్రీలే వింటారు.

0: silver in the men's javelin throw, while Yashveer Singh secured bronze. Tejaswin Shankar also created history by becoming the first Indian to win a Commonwealth Games medal in the decathlon, claiming bronze. India's boxers also delivered an outstanding performance, with 10 pugilists winning their respective semi-final bouts to enter the finals. Swati Rakheja, Sports Desk.
1: The India Meteorological Department, IMD, has forecast heavy to very heavy rainfall over East Rajasthan, Madhya Maharashtra, coastal Karnataka, South Interior Karnataka, Konkan, Goa, Kerala and Mahe today. The IMD has also predicted heavy rainfall over Himachal Pradesh, Uttarakhand, Punjab, Haryana, Chandigarh, Delhi, West Rajasthan, Bihar, Sub-Himalayan West Bengal, Andaman and Nicobar Islands, Lakshadweep and some parts of Northeast India. The weather agency has forecast thunderstorm accompanied by lightning over Gujarat, Chhattisgarh, Vidarbh, Assam and Tripura for today. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
2: Thank you, Naresh. Newspapers have prominently covered Prime Minister Modi's video message on their front pages. PM, I forgive children who abused me. Let's show them the way. Headlines, The Indian Express. Pak forces target women, kids in PUK. India calls for global scrutiny. 40 killed in stir since July 27, says The Asian Age. Life term for Tahir Hussain in Ankit Sharma murder case is a top headline in The Pioneer. The Tribune under the headline, uniform was soaked in blood, corpse skin, recount trauma after CJP protest violence. Reports that the family members of police personnel injured during the violence at the CJP protest have shared their ordeal and sought justice. In its editorial, How Apps Have Built the Modern Consumer, the Financial Express writes that modern life has a way of creating inconveniences out of the conveniences it promises. The paper says that they promise a user-friendly interface but become a surprisingly accurate portrait of their owners. The paper concludes that what began as an alternative to the website has evolved into a system of hyper-personalized nudges, inducements and playful jabs on our phones. A top headline in The Hindu says, Trump touts Gaza deal. Hamas seeks Israeli exit, saying Hamas acknowledges the deal only if Israel withdraws the troops and stops killing Palestinians. And finally, the front page of Hindustan Times shows beaming faces of Asmita Day and Harsh Singh after winning the country's first ever gold medals in judo at the Commonwealth Games. And with that, it's back to you, Naresh.
1: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for compassion and guidance for misguided youth, says hatred and abuse never solve anything. President gives assent to anti-paper leak bill introducing stricter punishment and setting up fast-track courts. Prime Minister to launch multiple development projects in Andhra Pradesh and Karnataka today. India raises concerns over ongoing hostilities in West Asia region, urges Iran to avoid attacks on commercial shipping and seafarers. Italy suspends free border travel with Spain over Ceuta migrant crisis. And at Commonwealth Games, India clinched two historic gold medals in judo, secure double podium finish in men's javelin throw, and win a first ever bronze in decathlon. And with that, we end the morning news. Have a nice day.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి. శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం 641 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం పట్ల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్రాష్ట ఇబ్బందులను సరిచేస్తూ ట్రిబ్యునల్ తీర్పు, గెజెట్ విడుదలలో పూర్తి సహకారం అందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వాసుల దశాబ్దాల కల నేరేడు బ్యారేజ్ నిర్మాణం కోసం చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నేరేడు ప్రాజెక్టు రెండేళ్లలో నిర్మాణం కోసం ప్రణాళిక సిద్దమైందని, జిల్లాలో ఉన్న నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకుని శ్రీకాకుళం జిల్లాను మరింత సస్యశ్యామలం చేస్తామని స్పష్టం చేశారు. చేనేత కార్మికుల అభ్యున్నతి, సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన స్వతంత్ర సమరయోధుడు, చేనేత ఉద్యమ పితామహుడు, మాజీ రాజ్యసభ సభ్యులు ప్రగడ కోటయ్య సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. గత నెల 26న శ్రీకాకుళం నగరంలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

0: సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డీఎంఓ కాశీనా ప్రసాదరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల బలోపేతానికి, కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పనకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారని తెలిపారు. గతంలో వరదల కారణంగా చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయిన సమయాల్లో జిల్లాలోని బత్తిలి, ఇచ్చాపురం, రణస్థలం, సోంపేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వారిని ఆదుకోవడంలోనూ, నివాస గృహాల నిర్మాణంలోనూ ప్రగడ కోటయ్య ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభంతో ఉత్తరాంధ్ర ప్రాంతపు ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోందని, ఈ ప్రాంతంలో పారిశ్రామిక విప్లవానికి, సమగ్ర అభివృద్దికి దోహదపడుతోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు కర్టన్ రైజర్ కార్యక్రమంలో భాగంగా పైడి భీమవరంలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విమానాశ్రయం ఇక్కడి రవాణా సౌకర్యాలను, వ్యాపార అవకాశాలను విప్లవాత్మకంగా మార్చనుందని, ఎయిర్పోర్టుకి సమీపంలో ఉన్న పైడి భీమవరం, రణస్థలం స్థానిక పరిశ్రమలకు, విదేశీ వ్యాపారవేత్తలకు, కొనుగోలుదారులకు సులభంగా రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. మత్స్యకారులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తుల విలువ పెంపుదలపై దృష్టి సారించాలని, హైదరాబాద్, ముంబై వంటి నగరాల నుంచి దిగుమతి చేసుకునే కెమికల్స్, యాసిడ్ ఉత్పత్తులను స్థానికంగానే ఉత్పత్తి చేసే చిన్న తరహా యూనిట్లను 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వ్యయంతో ఇక్కడే ప్రారంభించవచ్చునని సూచించారు. ఆర్థిక సహాయం, బ్యాంకు రుణాలు, నూతన పరిశ్రమల స్థాపనకు జీఎండిఐసి సహాయ సంచాలకులు, ఐపీఓలు పూర్తి మార్గదర్శకత్వం ఇస్తారని, డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్ ద్వారా, బ్యాంకుల ద్వారా అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న పారిశ్రామిక ప్రతినిధులు స్పందిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజలు 10-15 ఏళ్ల కలయిన అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం, డొమెస్టిక్ కార్గో సర్వీసులు ప్రారంభం కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్టు రాకతో ప్రయాణ సమయం, రవాణా వ్యయం గణనీయంగా తగ్గుతుందని, పరిశ్రమల్లోని చిన్న చిన్న సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తే మరిన్ని ఫార్మా, ఇతర దిగ్గజ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అంతటా జూన్ 24న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు జరిగాయి. కోటబొమ్మాళి మండలం ఎలమంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించి వారి చదువు, లక్ష్యాలు, భవిష్యత్ ఆశయాలను తెలుసుకున్నారు. తొలుత కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల అనుబంధ కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో 1.94 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఫేజ్ 2 భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది కేవలం ప్రభుత్వం లేదా ఉపాధ్యాయుల వల్ల మాత్రమే సాధ్యం కాదని, తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని మంత్రి కోరారు. గడిచిన 2 ఏళ్ల కాలంలోనే ప్రభుత్వ పాఠశాలలకు కొత్త గుర్తింపు తీసుకువచ్చామని చెప్పారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం. మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 08496 ఎస్టీడీ కోడ్ నెంబర్, ఇక ఫోన్ నెంబర్ 22-3393. ఫోన్ నెంబర్ మరోసారి 08496-22-3393. మరి ప్రతి శనివారం కూడా మనము మహిళా శ్రోతలకు మాత్రమే అవకాశం ఇస్తున్నాం కాబట్టి మహిళా శ్రోతలు హలో ఎఫ్ఎం కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరగలరు. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఫోన్ చేశారు మరి మాట్లాడలేదు. మీరు దయచేసి సిగ్నల్ ఉన్న ప్రాంతంలో మాత్రమే ఫోన్ చేసినట్లయితే మీరు మాతో కనెక్ట్ అవుతారు, అలాగే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేయడం జరుగుతుంది. మీరు వింటున్నారు 101.8 MHz మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఒక మంచి

0: ఉండే తీసుకోవాలి, అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకుని సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
1: ఆర్బీఐ చెబుతుంది
0: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
2: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఫోన్ చేశారు, మాట్లాడలేదు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
3: గుడ్ మార్నింగ్ సార్.
2: ఎవరు మాట్లాడుతున్నారు?
3: సుబ్బారావు సార్.
2: సుబ్బారావు గారు, ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ చేయాలండి, ప్రతి శనివారము. ఓకేనండి, ఓకేనండి, పర్లేదు. సో మనము వారంలో ప్రతి శనివారం కూడా మహిళా శ్రోతలకు మాత్రమే కేటాయించాం, కాబట్టి వారికి అవకాశం ఇద్దాం. హలో
3: హలో,
2: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నేను సార్, మీరాబి సార్. నమస్తే సార్.
2: నమస్తే అమ్మా. మీరాబి గారు ఎలా ఉన్నారు?
3: బాగున్నారా సార్? మేము బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
2: బాగున్నాం అమ్మా.
3: సార్ చాలా కాదు.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల

0: మనము వారంలో ప్రతి శనివారం కూడా మహిళా శ్రోతలకు మాత్రమే కేటాయించాం కాబట్టి వారికి అవకాశం ఇద్దాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సార్, మీరాని సార్. నమస్తే సార్.
0: నమస్తే అమ్మా. మీరాబి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నారా సార్? మేము బాగున్నాం సార్. మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాం అమ్మా.
1: సార్ చాలా అసలు ఆనందంతో మాట రావట్లేదు సార్.
0: అవునా? ఫోన్ కాల్ కనెక్ట్ అయింది కదా.
1: అసలు చాలా రోజులు చేస్తున్నా సార్, అసలు కలవటం లేదు.
0: ఓకే ఓకే, మనకు శ్రోతలు ఎక్కువయ్యారమ్మా.
1: ఎక్కువయ్యారు. మీతో మాట్లాడదామని ఈరోజు పట్టుబట్టి చేస్తుందే కలిసింది సార్. చాలా సంతోషం. నాకు పాట కూడా గుర్తుపోయింది, మీతో మాట్లాడలేదు సార్.
0: ఏ పాట వేయమంటారు చెప్పండి.
1: అదే అందరి బంధువు ఆ పాట సార్.
0: దేవుళ్ళు సినిమానా?
1: దేవుళ్ళు సినిమాలో
0: మర్చిపోయారు సినిమా పేరు.
1: నేను అన్ని అసలు భలే ఎంతో సార్. నాకు రేడియో అంటే ఇష్టము.
0: రేడియో అంటే ప్రాణం
1: నాకు మామూలుగా సార్. అసలు
0: ఓకే అమ్మా.
1: సరే సార్.
0: మీరాంబి గారు నమస్తే అమ్మా. మీరు కోరిన పాట వేస్తున్నాం, వినండి.
1: ఏంటి సార్?

0: సో మరి మీరాంబి గారి కోరిక మేరకు ఓ మంచి భక్తి గీతం విన్నాం కదా కార్యక్రమంలో. తర్వాత శ్రోతెవరో చూద్దాం మరి. హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ సార్.
0: వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏం పేరు మీ పేరు?
1: శిరీష సార్.
0: శిరీష్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మార్కాపూర్.
0: మార్కాపూర్. ఏం చేస్తుంటారు?
1: చదువుకుంటున్నా సార్.
0: ఈరోజు ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: అన్నమయ్య సినిమాలో నుంచి ఏదైనా ఒక మంచి పాట.
0: అన్నమయ్య. ఓకేనండి. శిరీష్ గారు ఏం చదువుతున్నారు?
1: ఫస్ట్ ఇయర్.
0: ఇంటర్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. బాగా చదువుకోమ్మా.

0: మీరు వింటున్నారు 101.8 MHz మార్కప్రమ ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతలు ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పాటలు. మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.8 MHz పై మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
0: హలో,
2: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: గుడ్ మార్నింగ్ సార్, పూలమ్మ సార్.
0: ఏం పేరండి?
2: పూలమ్మ సార్.
0: పూలమ్మ గారు కొత్తపల్లి, బాగున్నారా?
2: బాగున్నాం సార్, మీరు బాగున్నారా?
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
2: వకీల్ సాబ్ సార్.
0: వకీల్ సాబ్?
2: పవర్ స్టార్.
0: పవర్ స్టార్, ఓకే, వెరీ గుడ్. సినిమా చూసారా మీరు?
2: చూసాం సార్.
0: కార్యక్రమాలన్నీ వింటున్నారా?
2: అన్నీ వింటూనే ఉన్నాం సార్.
0: పళ్ళు ఉంటున్నాయండి, పొలం పనులు?
2: ఏం లేదు సార్,
0: ఖాళీగా ఉన్నారా? ఓకే, వానలు పడుతున్నాయి కదా, ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా?
2: అవి ఎక్కువ పడట్లేదు సార్, జల్లులే.
0: అవును, జల్లులు పడుతున్నాయి.
2: అతడు పదులు రాదు కదా సార్.
0: ఓకేనండి. వకీల్ సాబులో మంచి పాట ఏమంటారా? మగువా మగువా.
2: అదిగా సార్,
0: కంటి పాప సాంగ్ వేళ. ఓకే పూలమ్మ గారు, మీరు కోరిన పాట ప్రసారం చేస్తున్నాం, వినండి మరి.

0: మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న పాటలు. సో ప్రియమైన శ్రోతలకు విజ్ఞప్తి ఏంటంటే, టూ వీలర్ మీద వెళ్ళేవారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి, అలాగే కార్లలో వెళ్ళేవారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి, ముఖ్యంగా లైసెన్స్ తప్పకుండా ఉండాలి, అది టూ వీలర్ అయినా లేదా కార్ అయినా. ముఖ్యంగా మనము ఇటీవల కాలంలో చూసినట్లయితే తరచుగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా టూ వీలర్ మీదే జరుగుతున్నాయి. సో హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. హెల్మెట్లో చాలా అర్థం తెలుసా అండి మీకు? హెచ్ అంటే హెడ్ ఈ అంటే ఐస్ ఎల్ అంటే లిప్స్ ఎమ్ అంటే మౌత్ ఈ అంటే ఇయర్స్ టి అంటే టీత్. సో హెల్మెట్ పెట్టుకుంటే ఈ మన శరీరం నుండి ఈ భాగాలకు అన్నిటికీ రక్షణ వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో హలో హలో
1: సార్ నమస్తే.
0: నమస్తే అండి.
1: స్వామి
0: ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే స్వామి, ఏమనుకోండి. లేడీస్ అండి. రేపు చేయండి స్వామి. సో మనము పదే పదే చెప్తున్నాము, ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే హలో ఎఫ్ఎం కార్యక్రమానికి ఫోన్ చేయాలి. హలో
2: హలో
0: గుడ్ మార్నింగ్ అండి. హలో మీరు వింటున్నారు 101.8 మెగాహెర్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎంలో శ్రోతల ఫోన్ ద్వారా కోరిస్తున్న పాటలు. హలో నమస్తే అండి. ఏం పేరు మీ పేరు?
1: శ్రీబాయ్.
0: ఓకే అండి. ఏ ఊరించి ఫోన్ చేస్తున్నారు మీరు?
1: మార్కాపురం నుండి.
0: మార్కాపురం నుంచి. ఓకేమ్మా, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు ఈరోజు?
1: రాజేశ్వరి విలాసం.
0: రాజేశ్వరి, శ్రీ రాజేశ్వరి.

0: ఏం చేస్తుంటారు అమ్మ మీరు?
1: హౌస్ వైఫ్ అండి.
0: హౌస్ వైఫ్. కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా?
1: వింటాము. చాలా రోజులకు నాకు ఇది కుదిరిందండి.
0: ఫోన్ కాల్ కనెక్ట్ అయింది అంటారు.
1: కనెక్షన్ ఇప్పుడు కుదిరింది.
0: శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కదా?
1: అవునండి.
0: ఇందులో ఏ పాట వేయమంటారు?
1: కాదు, ఏనాటికి నవాబు అనేది.
0: కాదు, ఏనాటికి నవాబు.
1: దాంట్లో ఏ పాటలు ఉన్నాయండి?
0: మీరు కోరిన పాట అయితే చూస్తున్నా అండి మీకోసం ఖచ్చితంగా. లేదండి, ఆ పాట లేదండి.
1: పాటలు ఏమున్నాయి చెప్పండి.
0: పాటలు ఏమున్నాయి చెప్పమంటారా? రేకో అనుకున్న ఆకాశ పందిరిలో ఏమని పిలువనురా, నా పేరు బికారి.
1: నా పేరు బికారి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది వినండి మరి.
1: సరే, థ్యాంక్స్.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో
4: హలో సారు,
3: హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరండి? సరిగా వినిపించట్లేదు. హలో, సో మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఫోన్ చేసేటప్పుడు సిగ్నల్స్ ఉన్న ఏరియాలో ఉన్నట్లయితే మీ ఫోన్ కాల్ మేము రిసీవ్ చేసుకుంటాం. హలో,
4: హలో,
3: హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఈరోజు మహిళా శ్రోతలు మాత్రమే చేయాలండి. మహిళా శ్రోతలు మాత్రమే చేయాలి, మనం పదే పదే చెప్తున్నా, మరి మిగతా వారు ఫోన్ చేస్తున్నారు. సో మనం ఈ శనివారం హలో ఎఫ్ఎం కార్యక్రమాన్ని వారికే కేటాయించాం, కాబట్టి వారికి మనం సహకరించే బాధ్యత కూడా మన పైన ఉంది. హలో,
5: హలో,
3: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తే సార్, బాగున్నారా?
3: బాగున్నామండి. ఎవరు మాట్లాడుతున్నారు? స్వీట్ వాయిస్.
5: సుకన్య అండి.
3: సుకన్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
5: గుంతకల్ నుంచి సార్.
3: గుంతకల్ నుంచి, వెరీ గుడ్ అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
5: వయ్యారి భామలు వగలమారి బట్టలు.
3: ఏం చేస్తుంటారు సుకన్య గారు మీరు?
5: హోమ్ మేకర్ అండి.
3: వెరీ గుడ్. ఇందులో ఏ పాట కావాలి?
5: టైలరింగ్ చేస్తాను.
3: వెరీ గుడ్.
5: నేర్పిస్తున్నాను కానీ మధ్య మానేశారు. ఇప్పుడు చెప్పడము కష్టం అయిపోయింది అనమాట అందరికి.
3: అవునా? అది గుడ్ ప్రొఫెషన్ అండి, తెలుసా? టైలరింగ్ ప్రొఫెషన్ చాలా వెరీ వెరీ గుడ్.
5: అవునవును సార్, ఇంట్లోనే ఉండొచ్చు, మన పని మనం చేసుకుంటా, ఇట్లా రేడియో వింటా,
3: అవును,
5: అన్ని విధాలు పీస్ఫుల్ గా ఉంటది అనమాట వర్క్.
3: అవును, మంచి కొటేషన్ చెప్పండి.
5: మంచి కొటేషన్
3: టైలరింగ్ ప్రొఫెషన్ గురించి?
5: టైలరింగ్ గురించి అయితే నేను చెప్పలేను, బిహేవియర్ అయితే చెప్తాను.
3: మనిషిని సృష్టించేవాడు బ్రహ్మ, మనిషి అందాన్ని సృష్టించేది టైలర్ అండి.
5: ఓ వావ్, గ్రేట్ సార్, బాగుంది.
3: బాగుందా?
5: బాగుంది, బాగుంది.
3: వెరీ గుడ్. చెప్పండి, ఇందులో ఏ పాట వేయమంటారు?
5: మేఘాల పందిరిలోన మెరిసింది పేరు మేరొన్న, అది పాటై వీరి పాటై కురిసింది పూలవాన, కురిసింది పూలవాన.
3: సుకన్య గారు మంచి స్వీట్ వాయిస్ అండి మీది, చాలా చాలా బాగుంటారు. వినండి, మీరు కొన్ని పాట వస్తుంది.

మీరు వింటున్నారు 101.8 మెగాహెర్ట్జ్ మార్కాపురం ఆకాశవాణి ఎఫ్ఎం కేంద్రం ద్వారా. హలో ఎఫ్ఎంలో మహిళా శ్రోతల ఫోన్ ద్వారా కోరుతున్న సినిమా పట్లు కార్యక్రమంలో తర్వాత చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? చెప్పండి. మాధవి గారు. ఏం చేస్తుంటారు మాధవి గారు? మహా ఉమాదేవి గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు? వెంకటేశ్వర మహత్యం. అమ్మా ఎన్టి రామారావు గారిదా? 1960లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇందులో ఏ పాట అమ్మ? ఇందులో కల్లగానా. ఓకే అమ్మా. ఓకే అమ్మా. నమస్తే అమ్మా.

0: లక్ష్మి.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: కార్యక్రమంలో తర్వాత తీరా చూద్దాం మరి. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏం పేరు మీ పేరు? ఏం పేరండి? మంగమ్మ గారు. ఎవరి నుంచి ఫోన్ చేస్తున్నారు? చెప్పండి, ఏ పాట కావాలి ఈరోజు మీకు? అందులో ఏ పాట వేయమంటారు? మంచి పాట వేయమంటారా? వెంకటేశ పాటనా? అందులో వేయి నామాల వాడ పాట బాగుంది, అంతేనా?
5: అంతే సార్.
4: ఓకేనమ్మా.

0: హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో హలో,
1: సార్
0: ఎవరు మాట్లాడుతున్నారండి?
1: సార్ మీరాది మార్కాపురం.
0: మీరాబి గారు, చెప్పండి.
1: బాగున్నా సార్.
0: బాగున్నాం మీరాబి గారు, చెప్పండి
1: చెప్పండి సార్.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి మీకు?
1: మగవాళ్ళు సోత్కి సినిమా చెప్తున్నారు కదా, అయితే తిన్నట్టా వినట్టా?
0: ఓకే ఓకే, టైం అయిపోతుంది, చెప్పండి పాట, టైం అయిపోతుంది మీకు.
1: మహానగరవరం మాయగారు చెప్తుంది, మనిషే ఓ ద్రైనం అని, భయమే ఓ మనిషి అని.
0: మహానగరంలో మాయగాడు,
1: చిరంజీవి.
0: ఓకే, ఇందులో ఏ పాట వేయమంటారు?
1: అదే మనిషే ఓ భయం అని.
0: మీరు పాట మధ్యలో చెప్తున్నారండి, అలా చెప్తే కష్టం అవుతుంది.
1: సార్ మహానగరాలు మాయగాడు,
0: అందులోనే స్టార్టింగ్ పదాలు చెప్తే మాకు అర్థమవుతుంది. మీరు పాట మధ్యలో
1: స్టార్టింగ్
0: మహానగరంలో మాయగాడు అనే

0: పాట ఒకటి
1: హరిదాస్ గారు పాటలే, హరిదాస్ గారు పాటలే.
0: అది తెలియదండి. సరే ఒక మంచి పాట
1: అయితే
0: వేస్తానండి,
1: దేశముల పాట ఏంటి సార్?
0: టైం అయిపోతుందండి, ఇందులోనే ఒక
1: సార్
0: మంచి
1: సార్
0: పాట
1: సార్
0: వేస్తాను.
1: దేశముల పాట ఏంటి?
0: ఒక్క నిమిషమే, మీరు ఈ పాట సెలెక్ట్ చేసుకునేప్పుడు టైం అయిపోతుంది మీకు.
1: సరే ఏదో
0: మరి టెక్క టెక్క చెప్పేస్తే ఎలా చెప్పండి మీరు? జైసింహలో
1: దేశముల పాట ఏంటి సార్?
0: సరే సరే.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి శ్రీమతి జి లక్ష్మీదేవి గారితో పరిచయం మొదలైన అంశాలుంటాయి.
1: ఏక ప్రకార సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: 14555 పర్ కాల్ కరే.
1: అప్పుడే పుట్టిన బిడ్డ. ఈ బిడ్డనే నవజాత శిశువు అంటారు. ఇలాంటి చంటి బిడ్డలు తమ జీవిత చరమాంకం వరకు ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా జీవించాలి అంటే పుట్టినప్పుడే ఆ బిడ్డకు తల్లి యొక్క మురుపాలు త్రాగించాలి. అలాగే తల్లిపాలను 6 మాసాల నుండి 2 సంవత్సరాల వరకు ఇవ్వటం వలన పుట్టిన బిడ్డకు ఎటువంటి అనారోగ్యం దరిచేరకుండా ఉంటాయి. ఎన్నో రకాల వ్యాధుల నివారణకు కూడా తల్లిపాలు దోహదం చేస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. తల్లిపాలు ఇటు శిశువుకే కాకుండా తల్లికి కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటంలో సందేహం లేదు, కాదంటారా? సాధారణంగా స్త్రీలలో అండాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి బిడ్డకు పాలు ఇవ్వటం వలన స్తనాల్లో పాలు గడ్డలు కట్టకుండా తల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. అయితే చాలామంది తల్లులు తల్లిపాలపై సరైన అవగాహన లేకపోవటం వలన తల్లి తన పాలు ఇస్తే తన అందం ఎక్కడ తగ్గిపోతుందో అనే అపోహలతో చాలామంది తల్లులు శిశువుకు పాలు ఇవ్వటం నానాటికి తగ్గిపోతుందనే చెప్పాలి. తల్లిపాలు త్రాగని పిల్లలు దాదాపు 60% వరకు రక్తహీనత, మెదడు ఎదుగుదల లేకపోవటం ఇలాంటి అనారోగ్య సమస్యలకు గురి అయి బాధపడుతున్న పిల్లల్ని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తల్లిపాలపైన అవగాహన కల్పించుకోవటం ఎంతైనా మంచిది. ఈ తల్లిపాల విశిష్టతను, ఈ తల్లిపాలలో ఉండేటువంటి ఔషధ గుణాలను వివరించేందుకు మార్కాపురం పట్టణ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ప్రాజెక్ట్ అధికారిని శ్రీమతి జి లక్ష్మీదేవి గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ విషయాల గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకుందాం. మేడం నమస్కారం అండి.
2: నమస్తే
1: మేడం. ఈ రోజుల్లో చాలామంది తల్లులు పిల్లలకు పాలు ఇవ్వటానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితి, దీనికి కారణం ఏమిటి అని మీరు భావిస్తున్నారు?
2: వాడికి తల్లిపాల అవశిష్టత, ముఖ్యంగా ఔన్నత్యం, విశిష్టత తెలియకపోవటమే. మనకు తెలిసినంత వరకు పిల్లలకి మన డే టు డే లైఫ్లో కూడా తల్లిపాలు తాగిన వాళ్ళు ఈ పని చేయరు అంటారు. అంటే తల్లిపాలకు ఎంతటి విశిష్టత ఉందో ఒకసారి తెలుస్తుంది మనకి.
1: అంటే రెండవది, చిన్నపిల్లలు వాళ్ళు చేసే పనులను బట్టి కూడా దాని మీద తల్లిపాలు ప్రభావం.
2: పెద్దయినాక మనకు ఆ తల్లిపాలే, పెద్ద అయినాక మనం ఏ పని చేసినా కూడా తల్లిపాలు తాగినోడైతే నువ్వు ఇలా చేయు అంటారు. అంత పెద్ద అవశిష్టత ఉంది దానికి. అలాగే ఈ తల్లిపాలు ఇవ్వటం వల్ల బిడ్డకి తల్లికి ఇద్దరికి అనుబంధం కూడా పెరుగుతుంది. ఇప్పుడు అటాచ్మెంట్స్ కూడా లేవు. గౌరవం, తల్లి బిడ్డ అనుబంధం అనేవి కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. మెయిన్ ఈ తల్లిపాలు ఇచ్చిన తాగినటువంటి వాళ్ళలో ఈ అనుబంధం కూడా ఉండటానికి ఎక్కువ అవకాశం అన్నమాట. కాబట్టి బాండింగ్ అనేది పెరుగుతుంది, బంధం అనేది పెరుగుతుంది. తల్లిపాలు ఇచ్చిన వాళ్ళలో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా అందుకనే మనము ముందు ఈ తల్లిపాల విశిష్టత ఎందుకు తెలుసుకోవాలంటే, నవజాత శిశు మరణాలు, ఎక్కువ మరణాలు ఈ తల్లిపాలు వెంటనే ఇవ్వకపోవటం వల్లనే జరుగుతూ ఉంది. ఎందుకంటే బయట ప్రపంచంలో అనేక రకాలైనటువంటి అంటువ్యాధులన్నీ వస్తూ ఉన్నాయి. వీటికి ఎప్పుడైతే తల్లిపాలు బిడ్డకి ఇస్తామో దీంట్లో అధిక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అన్నమాట. అందుకనే ఆ బిడ్డలని సస్టైన్ చేయడానికి, బతికించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతులన్నీ ప్రజలకి పూర్తిగా అవగాహన లేదు. ఈ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి, చదువుకుంటున్నారే కానీ వాళ్ళకి, చదువుకున్న వాళ్ళలో కూడా ఈ సంగతులన్నీ తెలియవు చాలా వరకు.
1: తల్లిపాలలో ఉండే ఆరోగ్యకరమైనటువంటి ఔషధ గుణాలు ఏమిటి, వాటి గురించి మా శ్రోతలకు తెలియజేయండి.
2: తల్లిపాలు తల్లికి బిడ్డకి ఇద్దరికీ ఔషధం లాంటిదేనండి. ఎందుకంటే బిడ్డకి పుట్టిన వెంటనే గనక తాగిచ్చినట్టయితే ఇది మొదటి టీకా లాంటిది. ఇది బిడ్డకి తాగిస్తే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇందులో.
1: అంటే మురుపాలలో
2: ఈ గంటలో తాపించినటువంటి పాలల్లో, మురుపాలల్లో అధికంగా విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఇది కంటి జబ్బులే కాదు, మనకందరికి తెలిసింది ఏంటంటే విటమిన్ ఏ అంటే కంటి జబ్బులు రాకుండా అనుకుంటాం. కానీ ఇది వ్యాధి నిరోధకతకి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని పుట్టిన వెంటనే బిడ్డకు ఆ పాలు తాగిచ్చినట్టయితే ఈ బయట ప్రపంచానికి వచ్చి మన చుట్టూ ఉన్నటువంటి వీటికి, అంటే ఏమంటారు, అంటువ్యాధులకి తొందరగా గురి కాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఈ పాలు తాగినటువంటి పిల్లలకి మిగిలిన పిల్లల కన్నా 8 పాయింట్ల ఐక్యూ ఎక్కువ ఉంటుంది. అంటే తెలివితేటలు కూడా ఈ తల్లిపాలు తీసుకున్నటువంటి పిల్లలకి మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే 8 పాయింట్లు ఎక్కువ ఉంటుంది. రెండవది, తల్లికి కూడా ఉపయోగం వెంటనే పాలు ఇవ్వటం వల్ల, పాలు ఇచ్చేస్తే. ఎందుకంటే ఆమెకి గర్భాశయ ద్వారం తెరుచుకొని బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటుంది. ఎప్పుడైతే బిడ్డ పాలు తాగటం మొదలు పెడతాడో గర్భాశయం కూడా ముడుచుకొని పోతుంది. అప్పుడు బ్లీడింగ్ అనేది కూడా తగ్గుద్ది.

0: అవుతుంది.
1: అంటే ఆగుతుంది. చాలా మరణాలు, తల్లుల మరణాలు అన్నీ కూడా అంటే పోస్ట్ పార్టం హెమరేజ్ అంటాం. అంటే ఇవి బ్లీడింగ్ ఆగకోకుండా అవటం వల్ల చనిపోతుంటారు. వీళ్ళకి ఖచ్చితంగా మనం ముందే ఇది పాటించినట్టయితే అటువంటి జబ్బులు రాకుండా కూడా మనం తల్లికి అంటే పోస్ట్ పార్టం హెమరేజ్ అంటాం. అంటే రక్తస్రావం అధికంగా అయ్యి చనిపోయేదన్నమాట. అది రాకుండా కాపాడవచ్చు మనం పాల్గొన్న వెంటనే పట్టించినట్టయితే. బిడ్డకి పుట్టిన వెంటనే ఆ ప్రమాదం, తల్లిని కూడా ఆ ప్రమాదం నుంచి కాపాడవచ్చు. పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ అధికంగా ఉంటుంది. కోటి రూపాయలు పెట్టి మనం కొట్లో కొనుక్కుందామన్నా దొరకదు. కేవలం తల్లి పాలల్లో, మొట్టమొదటి పాలల్లోనే ఇది లభిస్తుంది అన్నమాట. అందుకని మనం వాళ్ళకి, తల్లులకి ఇది ఎక్కువ అవేర్ చేయాలి, అంటే అవగాహన కల్పించాలి. మనం ప్రతి ప్రెగ్నెంట్కి మొదటి నుంచి ఆమె ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి ఆమె సిద్ధంగా ఉండేలాగా ఇవ్వటానికి ఆమెకి అవగాహన కల్పించినట్టయితే తప్పకుండా ఇది సాధించచ్చండి.
0: మరి మేడం, ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు మెడిసిన్స్ వాడుతుంటారు. ఈ మెడిసిన్స్ వాడటం వల్ల తల్లిపాలలు ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయా, లేదంటే ఇది అపోహ మాత్రమే అంటారా?
1: ప్రెగ్నెన్సీ అనేవాళ్ళు జనరల్గా వాడే మెడిసిన్స్ అన్నీ కూడా ఈ ఐరన్ సంబంధించింది, కాల్షియం సంబంధించింది, ఫోలిక్ యాసిడ్ అంటారు, ఇవి వాడతారు. ఇవి ఎందుకంటే ఐరన్ రక్తస్రావాన్ని వృద్ధి చేయటానికే ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ వాడేది అవే వాడతారు. ఇవి గర్భవతిగా ఉన్నప్పుడు రక్తహీనత ఉన్నట్టయితే బిడ్డల్లో కూడా తొందరగా ప్రీమేచ్యూర్ డెలివరీ అయ్యేదానికి, పిల్లలకి సరైనటువంటి పోషకాహారం అందక లో బర్త్ వెయిట్ పుట్టడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకని ప్రెగ్నెంట్ అని తెలిసిన మట్టి నుంచే ఇవి వాడటం మొదలు పెడతారు. ఇవి ఫోలిక్ యాసిడ్ అనేది నర్వస్ సిస్టమ్ని డెవలప్ దాని అభివృద్ధికి పనికొచ్చేటువంటి మెడిసిన్ అన్నమాట. ఇంకా కాల్షియం ఎలాగూ మన కెమికల్కి సంబంధించింది. ఏ మందు వాడినా కానీ, అంటే జనరల్గా డాక్టర్స్ ఏవి కూడా అంతకంటే ఎక్కువ సజెస్ట్ చేయరు. ఏవి ఇవి బిడ్డకేమి ఎఫెక్ట్ అవ్వండి. ఏవైతే ఈ మందులు అయితే ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే కూడా బిడ్డకి ఏమి ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వదండి మెడిసిన్స్ వల్ల. తల్లి ఏం తీసుకున్నా కూడా ఆహారం బిడ్డకు పాలల్లో అదేం కలిసి రాదండి.
0: మెడిసిన్ ప్రభావం
1: ప్రభావం ఏది కూడా తల్లికి, తల్లి తీసుకున్నంత మాత్రాన ఈ బిడ్డకి పాలు తాగితే బిడ్డకి ఏం రాదు. తల్లికి జబ్బు ఉన్నా కూడా బిడ్డకు రాదు. ఎటువంటి, ఆమెకి ఏదో జ్వరం వచ్చింది కాబట్టి ఆమె ఇవ్వకూడదు, అపోహ అన్నమాట. బిడ్డకు జ్వరం వచ్చినా తల్లి పాలు ఇవ్వచ్చు, తల్లికి జ్వరం వచ్చినా ఆమెకి విరేచనాలైనా, ఆమెకి ఏమి అనారోగ్యం కలిగినా కూడా, ఆమెకి ఎటువంటి మందులు వాడుతున్నా కూడా ఈ తల్లిపాలు అనేది మాత్రం ఆపకూడదు అనమాట. తల్లిపాలలో దానికి దానికి సంబంధం ఉండదు అసలు. ఆ విషయాన్ని మనం వాళ్ళకి అవగాహన పరచాలి. బిడ్డకు కూడా అంతే, తల్లిపాలు ఆమెకి అనారోగ్యం ఉందని తాగిపించకుండా బయటికి తాగిస్తుంటారు. బయటికి తాగిస్తుంటారు ఆ తల్లికి బాగలేదని. కానీ ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలని మనం అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిపాలలో ఏమి ఈ మందులకు సంబంధించి కానీ ఈ వ్యాధికి సంబంధించి కానీ రాదు.
0: మరి చాలామంది తల్లులు మాకు పాలు పడటం లేదు అంటూ ఉంటారు. పాలు పడకపోవటానికి కారణం ఏమిటి, అలాగే అధిక పాల ఉత్పత్తికి మీరిచ్చేటువంటి సూచనలు ఏమిటి?
1: పాలు పడకపోవటం అనేది వాళ్ళలో ఉన్నటువంటి అపోహ మాత్రమే అండి. ప్రతి ఒక్కరికి కూడా పుట్టిన వెంటనే పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ముందు నుంచే మనము 5th month నుంచే మనము స్నానం చేసేప్పుడు శుభ్రంగా నిప్పుల్స్ అవి క్లీన్ చేసుకుంటా ఆ తల్లి, అంటే నిప్పుల్స్ అంటే నల్లటి ప్రాంతం ఉంటుంది కదా శరీరంలో, ఆ ప్రాంతం బాగా ఆ నిప్పుల్ని శుభ్రం చేసుకున్నట్టయితే ఆ రంధ్రాలకి పక్కులు అనేవి ఏర్పడుకోకుండా బిడ్డ పాలు తాగిన వెంటనే రావటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బిడ్డకు పుట్టిన వెంటనే బిడ్డను పాలు తాగించడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే మెదడు ఆజ్ఞ ఇస్తుంది అనమాట, ప్రొలాక్టిన్ అనేటువంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఇది మనకి శరీరంలో వెంటనే పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. తల్లికి పాలు, ఇప్పుడు మనం బల్బ్ ఎట్లయితే స్విచ్ చేస్తే బల్బ్ వెలుగుతుందో అట్లా బిడ్డ ఎప్పుడైతే తాగుతాడో తాగిన వెంటనే పాలు రిలీజ్ చేయమనేసి మనకు మెదడు ఆజ్ఞ ఇస్తుంది అనమాట. దీన్ని తల్లులు ఏం చేస్తారు, ఇంకా పాలు పడలేదనేసి తాపించకుండా చూస్తూ ఉంటారు. కానీ అది తప్పు అనమాట. ఎప్పుడు బిడ్డ తాగటానికి ఈమె కూడా తల్లి రెడీగా ఉండాలి ఇవ్వాలని, అలాగే బిడ్డ కూడా తాగిన వెంటనే వస్తాయి అవి, అంతే తప్ప తాకపోతే పడవు. ఇంకా రాలేదు 3 రోజులకు పడ్డాయి మా అమ్మాయికి అలా కూడా చెప్తా ఉంటారు. అది అపోహ. బిడ్డ ఎంత తాగితే అంత తయారవుతా ఉంటాయి అన్నమాట. ఎన్నిసార్లు తాగిస్తే బిడ్డకి అంత మళ్ళా ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది. బిడ్డ తాగలేదనేసి మానేస్తే పాలు కూడా రావన్నమాట, పడవు కూడా, అంటే తగ్గిపోతుంది, ప్రొడ్యూస్ చేసేది కూడా తగ్గిపోతుంది. ఎంత తాగిస్తుంటే అంత తయారవుతా ఉంటాయి అన్నమాట.

0: అది సిద్ధంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
1: తల్లిపాలు 6 నెలలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటారు, ఎందుకని మేడం?
0: తల్లిపాలు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు అనేది మనకు ఇవ్వాలనేది ప్రభుత్వం కూడా ఇది గమనించేసి 6 నెలలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఇచ్చినట్టయితే బిడ్డకి ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, అంటువ్యాధుల నుండి సంరక్షణ. మెయిన్ తల్లిపాలు కాకుండా వేరే ఇతర ఆహార పదార్థాలు ఇచ్చినట్టయితే వీళ్ళకి డయేరియా, నిమోనియా లాంటివి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరణాలు ఎక్కువ శాతం ఈ డయేరియా వల్ల, మన నిమోనియా వల్లే జరుగుతున్నాయి,
1: జరుగుతున్నాయి శిశువు
0: శిశు మరణాలలో ఎక్కువ శాతం. కాబట్టి ఇది అరికట్టాలంటే, మనము అంటువ్యాధులు అరికట్టాలంటే మెయిన్ మనకి తల్లిపాలు అనేవి 6 నెలల వరకు ఇచ్చినట్టయితే కేవలం తల్లిపాలు, బిడ్డకి కావలసినంత ఐరన్ ఇందులోనే దొరుకుతుంది. ఇతర పదార్థ కేవలం 6 నెలల వరకు సరిపడ ఐరన్ తల్లిపాలలోనే పిల్లలకు వస్తుంది. ఈ 6 నెలల తర్వాతనే మనకు ఐరన్ అవసరాన్ని గుర్తించి అదనపు ఆహారం మొదలు పెడతామన్నమాట. కాబట్టి ఈ మనము ఈ తల్లిపాలు కానీ 6 నెలల వరకు ఇచ్చినట్టయితే బిడ్డ ఎటువంటి జబ్బులు బారిన పడుకోకుండా ఉంటాడనమాట. ఎప్పుడైతే బిడ్డ జబ్బును బారిన

0: బిడ్డకి కావలసినంత ఐరన్ ఇందులోనే దొరుకుతుంది. ఇతర పదార్థ కేవలం 6 నెలల వరకు సరిపడా ఐరన్ తల్లిపాలనలోనే పిల్లలకు వస్తుంది. ఈ 6 నెలల తర్వాతనే మనకు ఐరన్ అవసరాన్ని గుర్తించి అదనపు ఆహారం మొదలు పెడతాం అన్నమాట. కాబట్టి ఈ మనము ఈ తల్లిపాలు కానీ 6 నెలల వరకు ఇచ్చినట్టయితే బిడ్డ ఎటువంటి జబ్బులు బారిన పడకోకుండా ఉంటాడనమాట. ఎప్పుడైతే బిడ్డ జబ్బును బారిన పడకపోతే ఆరోగ్యంగా ఉన్నట్టు అనమాట. అదే తల్లిపాలు కాకుండా ఇతర పదార్థాలు ఇచ్చినారనుకోండి, వీళ్ళు ఖచ్చితంగా మనం ఎంత బాగా చూసినా కూడా, శుభ్రతలు పాటించినా కూడా వీళ్ళకి అంటే ఈ డయేరియా అనేది రావటానికి ముఖ్యంగా ఈ వాటర్ అది ఇస్తూ ఉంటారు. దీనివల్ల న్యూమోనియా అనేదానికి అవకాశం ఉంటుంది. కేవలం తల్లిపాలల్లో మనకి 6 నెలల వాళ్ళకి 90% వాటర్ ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు తల్లి తాగిస్తుంటే పాలు అంత తయారవుతుంటాయి. ముఖ్యంగా మంచి ఆహారం తల్లి తీసుకుంటూ పిల్లలకి ఎంత ఎన్నిసార్లు తాగిస్తే అంత తయారయ్యేదానికి మనకు బ్రెస్ట్ రెడీగా ఉంటుంది అనమాట ఇవ్వటానికి పిల్లలకి. ఆ విషయం తెలియదు చాలా మందికి. వాళ్ళు నీళ్ళు ఇవ్వటము అట్రాక్ట్ అయిపోతారు బయట పదార్థాలకి. 4 నెలల నుంచి సెరిలాక్ పెట్టండి, అవి పెట్టండి అని మన అడ్వర్టైజ్మెంట్లు అన్నీ చూసేసి వాళ్ళు ఏదో పెట్టేస్తే మా పిల్లవాడు బాగా లావైపోతాడు అని అనుకుంటారు. కానీ ఏవి పెట్టకూడదు. 6 నెలలు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. ప్రభుత్వం కూడా ముఖ్యంగా మనలాంటి ఎంప్లాయీస్కి కూడా 6 నెలలు కేవలం ఈ తల్లిపాలు ఇచ్చే ఉద్దేశంతోనే మెటర్నిటీ లీవ్ కూడా ఇస్తూ ఉన్నారు.
1: 6 నెలలు
0: 6 నెలలు మామూలుగా విదేశాల్లో కూడా తల్లులు ఈ పాలను ప్రిజర్వ్ చేసుకుంటున్నారు అనమాట.
1: ఈ తల్లిపాలు పిండి ఉంచితే ఎంత సమయం నిల్వ ఉంటాయి మేడం?
0: 6 గంటల వరకు చెడిపోకుండా ఉంటాయండి. ఏమి మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టపండి,
1: బయట బయట వాతావరణానికి
0: మంచి శుభ్రమైన పాత్రలో పిండేసి పెట్టేసి మూత పెట్టేసి పెట్టామంటే 6 అవర్స్ వరకు అవి చెడిపోవు అనమాట. మనం ఫ్రిడ్జ్ కూడా వాడాల్సిన
1: అవసరం లేదు.
0: కేవలం బయట పెట్టుకున్నా అంత ఔన్నత్యం ఉన్నటువంటి అంటే పనికి వెళ్లే వాళ్ళకు ఎవరికైనా ఇబ్బంది లేకుండా
1: ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి కానీ
0: ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అంటే ఏం మా పాలు ఇవ్వలేదు పిల్లాడికి అంటే బయట పాలు తాగిస్తుంటారు, బాటిల్ పాలు తాగిస్తుంటారు. ఏమంటే పనికి పోకపోతే మాకు జరగదు అంటారు. కానీ వాళ్ళకి ఈ విషయం తెలియదు. పిండి వేసి పెట్టేస్తే 6 గంటల వరకు ఇవి బాగుంటాయి, ఇవి మనం తాగించినట్టయితే
1: బాబును చూసుకునే వాళ్ళు తాపించుకునే
0: ఇంట్లో ఎవరో ఒకరు
1: ఉంటారు కాబట్టి తాపించుకోవచ్చు.
0: ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ ఇచ్చినట్టయితే సరిపోతుంది. కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం, 6 గంటలు ఉంటాయి తల్లిపాలు చెడిపోకుండా బయట అనే సంగతి వాళ్ళకి తెలియదు. చాలా మందికి ఎక్కువ వస్తాయి ఈ టైంలో, తాగేది తక్కువ ఉంటుంది. వీటిని పిండి పెట్టి ప్రిజర్వ్ చేసుకుని తర్వాత కూడా వాడుతుంటారు అమెరికా లాంటి దేశాల్లో అయితే. అంటే మనకి ఇక్కడ ఈ ఔన్నత్యాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. చదువుకున్న వాళ్ళు బాగా దాన్ని బాగా వాడుకుంటున్నారు. దీన్ని తల్లిపాలని ఎట్లా వాడుకోవాలనేది మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటున్నారు అక్కడ. ఇది మనం కూడా ఇక్కడ అవగాహన పరుస్తున్నాము, కానీ ఇంకా పూర్తిగా అది అందరికీ తెలియట్లేదు.
1: ఇలాగైనా చేసామంటే మనం తల్లిపాలు 6 నెలల వరకు ఖచ్చితంగా ఇచ్చేయచ్చు. అంటే బయట వాతావరణానికైనా బిడ్డ పాలు 6 గంటలు ఉంటాయి.
0: మనకి అట్లాంటి ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు తక్కువ మనకి, మన మన దేశంలో. ఇది అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది, ఏదైనా ప్రిజర్వేషన్లో కానీ అంటే శుభ్రత భద్రపరచడంలో కానీ. కానీ ఇక్కడ కనీసం మనం అంత లేకపోయినా బయట గిన్నెలో శుభ్రమైనటువంటి గిన్నెలో పిండి పెట్టేసి పనికి వెళ్ళినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పట్టించవచ్చు అనమాట వాళ్ళకి. అది ఆ సౌకర్యం మాత్రం మనం వాడుకోవచ్చు బాగా మన మన ఆంధ్రప్రదేశ్లో మన వాతావరణానికి మన పరిస్థితులకు ఉన్న సమాజానికి బాగా ఇది ఉపయోగపడుతుందండి. ఇక్కడ
1: తల్లిపాలు బిడ్డకు త్రాపించడం డాక్టర్ పరిశీలించాలంటారు, ఇది ఎంతవరకు నిజమంటారు?
0: తప్పకుండా పుట్టిన వెంటనే బిడ్డ తల్లిపాలు తాగే విధానాన్ని పరిశీలించాలండి. ఎందుకంటే బిడ్డ ఒక్కసారి ఆరోగ్యవంతమైన శిశువు అయితే 10 నుంచి 15 సార్లు సక్ చేస్తాడు అనమాట. అంటే మన చీకుటం అంటాం కదా, తల్లి రొమ్మును పట్టుకొని తాగటం అనేది ఆరోగ్యవంతమైన శిశువు అయితే ఆ విధంగా 10 నుంచి 15 సార్లు సక్ చేస్తాడు. అదే ఏ బిడ్డ అయితే అనారోగ్యం కానీ అంటే మామూలుగా అనారోగ్యం అని కాదు బలహీనంగా పుట్టినా కూడా బిడ్డ తాగలేడు అనమాట, సక్ చేయలేడు, చీకలేడు. తాగటం ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో ఈ బిడ్డని అనారోగ్య శిశువు అని గుర్తించవచ్చు, బలహీన శిశువు అని గుర్తించవచ్చు. రెండు రకాలు అనమాట. మొట్టమొదటి పుట్టిన వెంటనే చూసినట్టయితే వీడు బలహీన శిశువు ఆరోగ్యవంతమైన శిశువు అని తెలుసుకోవచ్చు. బిడ్డ పాలు తాగేదాన్ని బట్టి గట్టిగా తల్లి రొమ్ము నుంచి చీకటం అనేది జరగలేదనుకోండి వీడు బలహీన శిశువు అని గుర్తించవచ్చు మనం. బాగానే పుట్టినప్పుడు బాగానే పాలు తాగుతా ఉండి తర్వాత సరిగ్గా తాగలేదనుకోండి అంటే ఏంటో ఎన్ని దిష్టి తగిలిందని అది అని అంటుంటారు మన వాళ్ళు తాకపోతే. కానీ అది అనారోగ్యానికి సంకేతం అనమాట, బిడ్డకి అనారోగ్యంగా ఉన్న

0: విషయం మనకు చెప్పలేడు కదా.
1: ఏంటంటే
0: ఏంటంటే ఒకటే మార్గం, పిల్లలు పాలు తాగలేదు అంటేనే మనం అర్థం చేసుకోవాలి, బాగా తాగే పిల్లవాడు తాగలేకపోతున్నాడు అంటే అనారోగ్య శిశువు అని. ఎప్పుడైతే పుట్టినప్పుడు సక్రమంగా తాగలేకపోతున్నాడు అంటే బలహీన శిశువు అని మనం తెలుసుకోవచ్చు మేడం.
1: తల్లికి ఆహారాన్ని కడుపు నిండా పెట్టరు వాళ్ళ ఇంట్లో.
0: అవును,
1: తల్లికి ఆహారం ఎక్కువగా తీసుకోవాలంటారు కదా, మరి ఆ సమయంలో ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువగా అన్నాన్ని ఇవ్వరు, కొంచెం ఒక కొలత ప్రకారమే అన్నాన్ని ఇస్తుంటారు, ఇంతే తినాలి, ఇంకా ఇంతకంటే ఎక్కువ తినకూడదు అంటుంటారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా?
0: అవునండి, అన్ని కుటుంబాలు సాధారణంగా అన్ని కుటుంబాలు చాలా వరకు ఈ పథ్యం పెడతా ఉంటారు తల్లులకి. పథ్యం ఒకటి పెడతారు, అది తినకూడదు, ఇది తినకూడదు, కారము అవే తినాలి అని చెప్పి, పప్పు తినకూడదు అని చెప్తుంటారు. కానీ అన్ని అపోహ, మంచి పోషకాహారం తీసుకోవాలి తల్లి. రెండవది ఆమె ఈవినింగే పెడతారు, నైట్ పెట్టరు అన్నమాట తల్లికి, 5 o'clock అట్లా పెడుతుంటారు. ఏది ఏమైనా ఆమెకి సాయంత్రం పెట్టినా కనీసం రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగటము, ఏదో మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈమె తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టే బిడ్డకి పాలు తయారవటం అనేది జరుగుతుందండి. కాబట్టి ఈమె తీసుకునే ఆహారం సాయంత్రం 6 గంటలకు తీసుకుంటుంది. జనరల్గా మన ఇళ్ళల్లో అన్నిట్లో కూడా అలాగే జరుగుతూ ఉంది. ఈవినింగ్ 6-7 లోపలే వాళ్ళకి భోజనం పెట్టేస్తారు, అరగదు అని చెప్తారు. తర్వాత వాళ్ళకి ఇంక ఇప్పుడు తీసుకున్న ఆహారం రాత్రి 10 గంటల దాకే బిడ్డకి పాలకు సరిపోతుంది. అంటే ఒకటి నెల చిన్న నెలలు అయితే సరిపోతుంది అనుకోండి, కొద్దిగా పెరిగే కొద్దీ బిడ్డకి ఎక్కువ అవసరం ఉంటుంది పాలు. ఆ పాలు అవసరం ఉన్నప్పుడు ఈ తల్లికి తినలేదు అనుకోండి, అవి రాత్రి వరకు సరిపోతే, రాత్రి నుంచి ఏడుస్తుంటే పాలు సరిపోవట్లేదు అనేసి పంచదార నీళ్ళు లేకపోతే గ్లూకోజ్ వాటర్ లేకపోతే గేదె పాలు ఒక పూటకు అది సరిపోయిస్తారనమాట. అది జరగకుండా ఉండాలి అంటే కనీసం తల్లికి మంచి ఆహారం రోజులో తీసుకుంటూ ఈ పత్యాలు అవి కాకుండా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. అలాగే దానికి తోడు నైట్ పడుకునేప్పుడు ఆమె ఒక గ్లాస్ పాలు తాగటము ఏదో చేసినట్టయితే ఖచ్చితంగా బిడ్డకి సరిపడ పాలు.
1: అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు తీసుకోవాలంటారా?
0: తీసుకోవాలండి. 7 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి మనకు. అందులో అంటే మినరల్స్, సెరల్స్ అంటే తృణధాన్యాలు ఉంటాయి, అట్లానే మనకి చిక్కుళ్ళు ఇవి ఉన్నాయి కదా, ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, మనకి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈ విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి. వీటితో పాటు వాటర్ కూడా మనకి అవసరం, కానీ ఆ టైంలో వాళ్ళు వాటర్ కూడా తాగనీరు,
1: తక్కువ
0: తాగనిస్తారు. ఇవన్నీ మనకు శరీరంలో ఈ ఆహార పదార్థాలలో కనీసం 5 రకాలైన ఆహార పదార్థాలు మన భోజనంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఒక మీల్ అంటే, ఒక ఫుల్ మీల్ అంటే కనీసం వీటిలో 5 రకాలైన ఉండాలన్నమాట. ప్రోటీన్, విటమిన్ ఇవన్నిటిలో కూడా మనకి వీళ్ళు కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఎందులో ఉంటాయి, తృణధాన్యాల్లో ఉంటాయి, కూరగాయల్లో ఉంటాయి, పండ్లల్లో ఉంటాయి, పాలు పదార్థాలలో ఉంటాయి. వీటిని మనం కనీసం అంటే ఒక 5 రకాలైన మనము మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలండి. చిక్కుళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
1: చిక్కుళ్ళు, బీన్స్,
0: వీటిల్లో జింక్ ఉంటుంది. వేరుశనగ నానబెట్టింది తిన్నా, వేరుశనగ పప్పు వాడినా దాంట్లో జింక్ ఇంకే దేంట్లోనూ దొరకదు. మాంసంలో, మేక మాంసంలోనే దేంట్లో దొరుకుతుంది, మిగతా దాంట్లో దొరకదు అనమాట. ఒక్క వేరుశనగ పప్పులోనే జింక్ దొరుకుతుంది మనకి. జింక్ అనేది దీనికి లభిస్తుంది అనమాట.
1: కాబట్టి అన్ని ఆహార పదార్థాలు,
0: అన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలండి. డాక్టర్స్ కూడా చెప్తారు అన్ని తినమని, కానీ మన ఇంట్లో వాళ్ళే ఆచారాలతోటి వాళ్ళకు పెట్టరనమాట. బిడ్డకు అది చేస్తుంది, ఇది చేస్తుంది అని వాళ్ళని తిననివ్వరు అంతే.
1: ఇప్పుడు మగబిడ్డ ప్రసవించారనుకోండి, ఒక తల్లికి మగబిడ్డ ప్రసరిస్తే మగబిడ్డ అయితే కొంచెం ఆహారం తక్కువగా తీసు, ఆడ శిశువు అయితే మీ తల్లి ఎంత ఆహారం తీసుకున్నా జీర్ణమైపోతుంది, ఏమి అవ్వదు అనే అపోహ ఉంటుంది, ఇది నిజమంటారా?
0: అది కేవలం అపోహేనండి, ఎందుకంటే తల్లిపాలు అందరికీ ఒకే రకంగా ఉంటాయి. కానీ ఆడపిల్లకి ఒక రకం, మగపిల్లడికి ఒక రకంగా అనేది ఇట్లానే వీళ్ళు పెట్టుకున్నటువంటి ఆచారాలలో ఇది కూడా ఒకటి అంతేగాని దీంట్లో ఏమీ తేడా ఉండదండి. తల్లిపాలలో అందరికీ ఏవైతే ఉంటాయో ఏదైతే లభిస్తుందో బిడ్డలకి అదే ఈమెకు కూడా లభిస్తుంది అనమాట. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది మనకి, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. తల్లిపాలు తీసుకున్న వాళ్ళకి ఐరన్ ఎక్కువ ఉంటుంది, కాల్షియం కావాల్సినంత అందుతుంది బిడ్డకి దాంట్లో తల్లిపాలలోంచి. ఇంతేగాని దీనికి ఆడ మగ అని సపరేట్ తేడా ఏమి ఉండదండి.
1: చాలా మంది తల్లులు మేము బిడ్డకు పాలు పట్టిస్తున్నాము కానీ బిడ్డ తాగట్లేదు అని అంటూ ఉంటారు, ఇది ఎందువల్ల అంటారు?
0: వాళ్ళు సరైనటువంటి పొజిషన్ పట్టుకొని ఉండరు, అంటే బిడ్డకి పట్టుకొని ఇచ్చే విధానం కూడా తేడా ఉంటుంది. వాళ్ళకి తెలియకపోయి పాలు తాగట్లేదు, పాలు రాలేదు అంత

0: పెట్టట్లేదు, ఇట్లా రకరకాల అపోహలు పడతా ఉంటారు. పొజిషన్లో కూర్చొని వాళ్ళకి మా బిడ్డకి పాలు ఇవ్వాలి అనేది ఆ తల్లి మనసులో ఫస్ట్ నుంచి ఉండాలి. ఇక్కడ పాలు ఇస్తుంటారు, అక్కడ ఇంకొక పని మీద ధ్యాస పెట్టుకుంటారు. అలా కాకుండా కేవలం ఒక 15 నిమిషాలు నేను నా బిడ్డకు పాలు ఇవ్వాలి ఈ సమయంలో ఖచ్చితంగా అన్నట్టు కూర్చొని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అదొకటి పట్టుకునే విధానము, ఏటవాలుగా బిడ్డని ఇట్లా చేత్తో పట్టుకొని తల కొంచెం వెనక్కి వాలి ఉండాలన్నమాట. ఆ ఏరియోలో భాగం అంతా నల్లటి భాగం ఉంటుంది, అదంతా నోట్లోకి వెళ్ళేలాగా తల్లి సపోర్ట్ ఇస్తూ బిడ్డకి తాగిచ్చినట్టయితే ఖచ్చితంగా అందుతుంది. పట్టుకునే విధానం కూడా సరిగ్గా లేకోకుండా అలా మాట్లాడతా, ఈ టీవీలు చూస్తా, లింకోడ్ చేస్తా, అలా చేసినట్టయితే బిడ్డకి సరిగ్గా పొజిషన్
1: సరిగ్గా
0: తాగలేడు. రెండవది, బిడ్డ మొహం దగ్గరగా అతుక్కున్నారనుకోండి, శ్వాస తీసుకోలేడు. శ్వాస తీసుకున్నప్పుడు మాత్రం మింగుతారనమాట, శ్వాస మింగకపోయినప్పుడు పొరబోవడం అవకాశాలు ఉంటాయి. బాగా తాగాలంటే బిడ్డని మంచి పొజిషన్, కరెక్ట్ పొజిషన్లో పెట్టుకొని తల్లి కూడా ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు నేను నా బిడ్డకి పాలు ఇవ్వాలి అనేది కరెక్ట్గా కేటాయించుకోవాలి, మనసులో ఉండాలి. నేను నా బిడ్డకు పాలు ఇవ్వాలి పాలు ఇవ్వాలని ఏదో పనులు మనకి, ఆ పనులన్నీ ఆడవాళ్ళకి 100,000 పనులు ఉంటాయి, ఈ పనులన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు వీడికి ఇచ్చేసి ఆ పని అయిపోతే ఇంకో పని అన్నట్టుగా ఉంటారు. అలా కాకోకుండా ఖచ్చితంగా బిడ్డకు పాలిచ్చేప్పుడు మాత్రం ప్రశాంతంగా కూర్చొని తీరికగా బిడ్డకు పాలు ఇవ్వాలనేదే ఒక పనిగా, ఇది పనిగా అనుకోరు వాళ్ళు, ఏదో మాట్లాడుకుంటూ ఏదో చేస్తా ఉంటారు. కానీ ఇది వీళ్ళ మీద మనసు పెట్టి కరెక్ట్గా ఇస్తూ పొజిషన్ పెట్టుకొని బిడ్డకు కొంచెం తల వెనక్కి వాలి ఉండాలి, ఎందుకంటే గాలి ఆడాలి, ఇట్లా బ్రెస్ట్కి అతికించుకొని చెస్ట్కి ఉండకూడదు. అదంతా చూసినట్టే ఖచ్చితంగా మంచిగా బిడ్డ తాగడానికి అవకాశం ఉంటుంది అండి.
1: ఒక బిడ్డకు తల్లి రోజులో కనీసం ఇన్నిసార్లే పాలు ఇవ్వాలి అనేది ఏమైనా ఉంటుందా అండి?
0: అట్లా ఏమి ఉండదు, కనీసం అంటే 8 నుంచి 10 సార్లు పుట్టినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. అంటే జీర్ణాశయం అనేది పుట్టినప్పుడు బిడ్డకి ఒక రేగు పండంతా ఒక రోజు పుట్టినప్పుడు, తర్వాత ఒక వారానికి అది కొంచెం ఉసిరికాయ ఎంత, 2 వారాలు అయ్యేసరికి ఒక మనకి కోడిగుడ్డు సైజుకి ఎన్లార్జ్ అవుద్ది అనమాట జీర్ణాశయం. పుట్టినప్పుడు వాళ్ళు తాగలిగితే ఒక 2 ml అంత మాత్రమే తాగుతారు. ఏంటి బాబు తాగలేదు అనుకుంటుండ్రు, కొంతమందికి బాగా ప్రొడ్యూస్ అవుతాయి మిల్క్, కానీ యాక్చువల్గా బిడ్డ తాగలిగేది 2 ml ఒకసారి తాగిచ్చినప్పుడు, పుట్టిన వెంటనే 2 ml కంటే ఎక్కువ తాగలేరు. వాళ్ళ జీర్ణాశయం ఉన్నది కూడా కెపాసిటీ కూడా అంతే ఉంటుంది, కాబట్టి మనం ఎక్కువ సార్లు ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అదే బలహీన శిశువు అనుకోండి, అది కూడా తాగలేరు, కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ సార్లు ఇవ్వాలి, అరగంటకోసారి వాళ్ళకి పాలు ఇస్తూ ఉండాలి. ఇప్పుడు నార్మల్కి తీసుకురావాలంటే అది తల్లి చేతిలోనే ఉంది, ఒక బిడ్డ బలహీనంగా ఉన్న బిడ్డ శిశువు సాధారణ స్థితికి రావాలి అంటే అది తల్లి బిడ్డ మీద ధ్యాస ఉంచి ఖచ్చితంగా ఎక్కువ సార్లు, మామూలు పిల్లవాడికి 8 సార్లు ఇస్తే ఈ వీళ్ళకి ఒక 12 సార్లు అయినా కనీసం అరగంటకోసారి ఇచ్చేలాగా, వీళ్ళకి గంటకోసారి ఇచ్చారనుకోండి వాళ్ళకి కనీసం అరగంటకోసారి ఇవ్వాలి బలహీనంగా ఉన్న పిల్లవాడికి. అంటే బలహీనం అంటే ప్రీమేచ్యూర్గా పుడుతుంటారు, అంటే మనకి నెలలు నిండకుండా పుడుతుంటారు. కొంతమంది బాగా తిన్నా నెలలు నిండినా కూడా, నేను చెప్పాను కదండి పుట్టినప్పుడు 9 నెలలు అయినా కూడా వాళ్ళ బిడ్డ 2 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టారనుకోండి, వాళ్ళు సరిగ్గా రిఫ్లెక్షన్ అనేది అంటే సక్కింగ్ రిఫ్లెక్షన్స్ ఉండవు వాళ్ళ దగ్గర, చీకలేరు. అందుకని వాళ్ళకి ఖచ్చితంగా మనము ఎక్కువ సార్లు ఇవ్వాలి, తల్లి శ్రద్ధ తీసుకొని ఎక్కువ సార్లు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి, అప్పుడు నార్మల్కి తీసుకురావచ్చు ఆ బేబీని కూడా. మళ్ళా
1: తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలి అంటే కాన్పుకి కాన్పుకి మధ్య ఎంత సమయం ఉండాలంటారు?
0: జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది 6 వారాల తర్వాత వచ్చేస్తుందండి గర్భవతికి, అంటే ఇప్పుడు డెలివరీ అయినాక మళ్ళా 6 వారాల్లోగా ప్రెగ్నెన్సీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ముందే ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అనేది ఆలోచించుకొని ఆ ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి కొన్ని రకాలన్నమాట, కొందరికి తెలియకుండానే వస్తుంది. ఇలాంటివి దీన్ని ఆపుకోవటానికి ముందు మనము మన అంగన్వాడీ కార్యకర్తలు గృహ సందర్శనల ద్వారా వీళ్ళకి లాస్ట్ ట్రైమెస్టర్లో గర్భిణీగా ఉన్నప్పుడు తెలియజేస్తారు. మామూలుగా అయితే మీరు అడిగిన దాని ప్రకారం ఎంత కాలం ఉంటే బాగుంటుంది అని చెప్పారు, అందుకని ఆ తల్లులకి మనం చెప్పాలి ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు వాడుతూ కనీసం అంటే 3 సంవత్సరాల వరకు మళ్ళీ ఒక బిడ్డ ఉండకపోతే బాగుంటుందండి, ఇంకొక బిడ్డను 3 సంవత్సరాల తర్వాత కంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ బిడ్డ బడికెళ్తే ఇంకొక బిడ్డ ఒడిలో ఉంటాడు,
1: ఒడిలో ఉంటుంది.
0: ఎందుకంటే ఈ బిడ్డకి 2 సంవత్సరాల కాలం అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట బిడ్డకి. ఈ 2 సంవత్సరాలు దాటాలి అంటే తల్లి రెడీగా ఉండాలి అంటే మళ్ళా రీప్రొడక్షన్కి

0: రెడీగా ఉండాలంటే కనీసం అంటే ఈ బిడ్డకు 2 ఇయర్స్ వరకు ఆమె ప్రాపర్ కేర్ తీసుకోవాలన్నా, అబ్బాయి మీద శ్రద్ధ పెట్టుకోవాలన్నా, ఆమె శరీరం కూడా మామూలు స్థాయికి తీసుకురావాలన్నా కూడా,
1: కూడా
0: మనకు 2 రకాలుగా కూడా ఈ బిడ్డకి 2 సంవత్సరాల దాకా మనం పాలు ఇవ్వమంటున్నాం. ఎందుకంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు, 6 నెలల తర్వాత అదనపు ఆహారంతో పాటు తల్లిపాలు కొనసాగించమని చెప్తున్నాం. యాక్చువల్గా ఈ తల్లిపాలు ఇచ్చే వాళ్ళలో అంత తొందరగా రాదండి, ఇది కూడా కుటుంబ నియంత్రణ ఆటోమేటిక్గా అదే ల్యామ్ అంటాం అన్నమాట.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. మొరాకో స్పెయిన్ సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ భూభాగమైన సెయ్యుటా నగరంలో గురువారం ఈ పరిస్థితులు కనిపించాయి. మొరాకో నుంచి ఒక్కసారిగా వేలాది మంది వలసదారులు సరిహద్దులు దాటి నగరంలోకి చొరబడ్డారు. వీరిలో ఎక్కువ మంది సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చి నగరంలోకి చొరబడ్డారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. 24 గంటల వ్యవధిలోనే తమ దేశంలోకి 60,000 మంది వలసదారులు చొరబడ్డారని సెయ్యుటా అధ్యక్షుడు జువాస్ జీసస్ వివాస్ వెల్లడించారు. ఈ క్రమంలో 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తమ నగరంలో అస్థిర పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు. ఈ సరిహద్దు ఉల్లంఘనలను స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్ తీవ్రంగా ఖండించారు. వీటికి మానవ అక్రమ రవాణాదారులే కారణమని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికా ఇరాన్ మధ్య సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్న వేళ ఇరు దేశాలు మళ్లీ పరస్పర దాడులకు దిగాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో మంగళవారం సాయంత్రం 5:45 దాడులు చేసింది. అయితే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తక్షణమే అప్రమత్తమై ఇరాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. శాంతి ఒప్పందం నేపథ్యంలో అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసిన తరువాత ఇరాన్ నేరుగా అమెరికా మిలిటరీ కాంపౌండ్పై జరిపిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి దాడి ఇదే. అయితే ఇరాన్ చేసిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు అమెరికా కూడా తీవ్రంగా స్పందించింది. ఈజిప్ట్లోని అమెరికా సైనిక స్థావరంపై చేసిన దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసింది. దక్షిణ ఇరాన్ సహా కేష్మ ద్వీపంలో అమెరికా క్షిపణి బాంబు దాడులు చేసింది. కుజస్థాన్ ప్రావిన్స్లోని 4 నగరాల్లో పేలుళ్లు సంభవించాయని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అహ్వాజ్ నగరంలో ఓ సబ్స్టేషన్ ధ్వంసమైందని, గల్ఫ్ ప్రాంతంలోని కిష్ ద్వీపంపై క్షిపణి దాడి కూడా జరిగిందని అధికారులు తెలిపారు. పోర్టు నగరం బందర్ అబ్బాస్లో పలుచోట్ల క్షిపణి శిథిలాలు పడి మంటలు చెలరేగాయని చెప్పారు. ఇక మరోవైపు హార్మో జలసంధిలు కూడా ఉద్రిక్త పరిస్థితులు తగ్గటం లేదు. ఈ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించగా ప్రపంచ వాణిజ్యానికి హార్మోజ్ తెరిచే ఉందని అమెరికా చెబుతోంది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో హార్మోజ్ ను దాటేందుకు ప్రయత్నించిన 2 నౌకలను అడ్డుకున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ ఘటన తర్వాత మరో 4 నౌకలు తిరుగుముఖం పట్టాయని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు హార్మోజ్ మూసే ఉంటుందని ఈ సందర్భంగా ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్ నేవీ అనుమతి లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది. పశ్చిమాసియాలోని కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను బలోపేతం చేయడానికి సౌదీ అరేబియాతో పాటు మరో 13 దేశాలు కలిసి బహుళజాతి సముద్ర రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి. రియాద్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సైనికాధికారుల సమావేశంలో ఈ కూటమి ఏర్పాటుపై ప్రకటన వెలువడింది. ప్రపంచ సముద్ర భద్రతకు ఎదురవుతున్న పెరుగుతున్న సవాళ్లు

సమిష్టిగా ఎదుర్కోవడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, ప్రపంచ వాణిజ్య మార్గాలు, ఇంధన సరఫరా మార్గాల భద్రతను నిర్ధారించడం కోసం ఈ కూటమి సముద్ర రక్షణ సహకారానికి ఒక వేదికగా పనిచేస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల నిబంధనలకు అనుగుణంగా బాబ్ అల్ మందెబ్ జలసంధి, ఎర్ర సముద్రం, గల్ఫా ఫెడెన్ ప్రాంతాల్లో ఉమ్మడి సముద్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కూటమి కృషి చేయనుంది. కూటమి వ్యవస్థాపక సభ్య దేశాల్లో సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఈజిప్ట్, జోర్డాన్, యెమెన్, నైజీరియా, సూడాన్, జిబౌటి, సోమాలియా తదితర దేశాలు ఉన్నాయి. ఈ కూటమి పూర్తిగా రక్షణాత్మక స్వభావం కలిగినదేనని, ఏ దేశాన్ని, కూటమిని లేదా అంతర్జాతీయ సంస్థను లక్ష్యంగా చేసుకోబోదని సభ్య దేశాలు స్పష్టం చేశాయి. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమాధికారానికి గౌరవం, నౌకాయాన స్వేచ్ఛ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఈ కూటమి కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపాయి. ఈ కూటమికి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తోంది. రియాద్ లోనే శాశ్వత ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాలో హమాస్ తో పాటు ఇతర సాయుధ సంస్థల పూర్తి నిరాయుధీకరణపై బోర్డ్ ఆఫ్ పీస్ తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. ఈ ఒప్పందం గాజాలో కొత్త పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైన అడుగుగా నిలుస్తుందని ఆయన సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు. ఆ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ పీస్ తో సన్నిహితంగా పనిచేస్తూ పాలస్తీనా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో గాజా ఇకపై ఉగ్రవాద దాడులకు స్థావరంగా ఉపయోగించబడకుండా ఉండడం ద్వారా ఇజ్రాయెల్ కు అవసరమైన భద్రత లభిస్తుందని ట్రంప్ చెప్పారు. హమాస్ కు చెందిన ఒక సీనియర్ అధికారి కూడా గాజాలో పూర్తి స్థాయి నిరాయుధీకరణ ప్రణాళికకు తమ సంస్థ అంగీకరించిందని, దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. శాంతి ఒప్పందానికి ముందస్తు షరతుగా హమాస్ పూర్తిగా ఆయుధాలను వదలాలని, గాజా ప్రాంతాన్ని పూర్తిగా సైనిక రహిత ప్రాంతంగా మార్చాలని ఇజ్రాయెల్ గతం నుంచే డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇక మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజాలో తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాన్ని 70% వరకు విస్తరించాలనే లక్ష్యంతో సైనిక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా, యుక్రెయిన్ దేశాలు పరస్పరం వైమానిక డ్రోన్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుక్రెయిన్లోని కీవ్, సుమీ, ఒడెసే ప్రాంతాలపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రక్షణ రంగానికి సంబంధించిన ఒక కార్యక్రమం జరిగిన ప్రదేశంపై రష్యా జరిపిన ఈ దాడిలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దీనికి ప్రతిదాడిగా యుక్రెయిన్ కూడా ఏకంగా 400కు పైగా డ్రోన్లను రష్యా రాజధాని మాస్కో వైపు, అలాగే సరిహద్దు ప్రాంతమైన బెల్గోరోడ్ పైకి ప్రయోగించి ఎదురుదాడికి దిగింది. ఇక రష్యాకు చెందిన ఒక క్షిపణి పొరపాటున పోలాండ్ వైమానిక పరిధిలోకి దూసుకువెళ్లి పేలిపోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో నాటో యుద్ద విమానాలు రంగంలోకి దిగాయి. ఈ ఉల్లంఘనపై పోలాండ్ ప్రభుత్వం రష్యా రాయబారికి తన తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. రష్యా ప్రత్యామ్నాయ వాణిజ్య నౌకలు, ఇంధన రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని యుక్రెయిన్ డ్రోన్ దాడులను తీవ్రతరం చేసింది. అజోవ్ సముద్రంలో రష్యా ధాన్యాల ఎగుమతి మార్గాలపై ఈ దాడులు ప్రభావం పడటంతో అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగాయి. యుక్రెయిన్ నిరంతరాయంగా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ దేశంలో అంతర్గతంగా గ్యాసోలిన్ ఉత్పాదకత దాదాపు 40% తగ్గి తీవ్ర ఇంధన కొరత ఏర్పడుతోంది. అట్లాంటిక్ తీర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో ఫ్రాన్స్లో భారీ కార్చిచ్చు మళ్లీ చెలరేగే ప్రమాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బోర్డో నగరానికి పశ్చిమాన ఉన్న పర్యాటక ప్రాంతాల నుంచి సుమారు 4,000 మంది ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని ఫ్రెంచ్ అధికారులు ఆదేశించారు. గిరోండ్ ప్రాంతంలో గత వారం నుంచి కొనసాగుతున్న ఈ అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు సుమారు 420 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని దహనం చేసింది. మంటల వ్యాప్తిని కొంతవరకు అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ పూర్తిగా అదుపు చేయలేకపోయారు. కొన్నిసార్లు ఈ మంటలు మరింత ఉధృతంగా వ్యాపిస్తూ అగ్ని తుఫానుగా మారడంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. ప్యారిస్ నగర విస్తీర్ణానికి 4 రెట్లు పెద్ద ప్రాంతాన్ని ఈ కార్చిచ్చు కాల్చివేసింది. ఈ ఘటన కారణంగా ఫ్రాన్స్ లో ఇప్పటి వరకు 220,000 మందికి పైగా ప్రజలను ఇళ్లతో పాటు విహార కేంద్రాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక చర్యల్లో పాల్గొన్న 93 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. ఇదిలా ఉండగా స్పెయిన్ లో కూడా కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. ఈ వేసవిలో 4వ సారి తీవ్రమైన ఉష్ణ తరంగాన్ని ఎదుర్కొంటున్న స్పెయిన్ లో పలు భారీ అటవీ అగ్ని ప్రమాదాలతో అధికారులు పోరాడుతున్నారు. ఆ దేశ చరిత్రలోనే అతిపెద్ద కార్చిచ్చుగా భావిస్తున్న ఈ విపత్తు కారణంగా సుమారు 79,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మరో 30,000 మందిని ఇళ్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. మొత్తం మీద స్పెయిన్ లో దాదాపు 110,000 మందిపై ఈ అగ్ని ప్రమాదాల ప్రభావం పడింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా స్పెయిన్ ప్రభుత్వం ఆ దేశ చరిత్రలో తొలిసారిగా కార్చిచ్చు కారణంగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. పాకిస్తాన్ లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. క్వెటా నగర శివార్లో ఉన్న బొగ్గు గనిలో గురువారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఆ గనిలో మీతే

0: వాయువు అధికంగా పేరుకుపోవడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, మరో 10 మంది గనిలో చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఇటీవల నిర్వహించిన తాత్కాలిక ఎన్నికలు పాకిస్తాన్ అధికార వ్యవస్థకు ప్రజలు ఇచ్చిన అవమానకరమైన తిరస్కరణగా భారత్ పేర్కొంది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ శుక్రవారం వారాంతపు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న పౌరులపై పాకిస్తాన్ ప్రభుత్వ యంత్రాంగం విచక్షణారహితంగా బలప్రయోగాన్ని కొనసాగిస్తోందన్నారు. ఈ అణచివేత చర్యల కారణంగా 40 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ఈ హింసాకాండపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అంతర్జాతీయ సంస్థలను కోరినట్లు రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు.
1: UN, all of us sitting here have witnessed the Pakistani establishment continues to unleash ruthless force, peaceful civilians in Pakistan occupied Jammu and Kashmir. This crackdown has resulted in the tragic death of over 40 innocent people. And many more have been seriously injured. It's the establishment's absolute disdain for the innocent people of Pakistan occupied Jammu and Kashmir was laid bare. Their defense minister branded the protesting civilians as enemies. You would have seen those comments. Adding to this, and what Akanksha, the question that you raised, the special assistant of the prime minister on political affairs openly admitted that the very mujahideen that Pakistani establishment trained, funded, armed and sent to India have now turned their guns inward, weaponizing themselves against the state. The people there have requested international organizations for an independent investigation into the unlawful killings. We urge that the international community should scrutinize Pakistan's actions and hold it accountable for its atrocities.
0: ఇక మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో అంతర్భాగమని, అవి గతంలోనూ, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా భారత్లోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తావించే సమయంలో భారత భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ వర్గాలు సరైన అధికారిక నామకరణాన్ని ఉపయోగించాలని రణధీర్ జైష్వాల్ పేర్కొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరం వేదికగా జూలై 23 నుంచి జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈసారి 10 క్రీడాంశాల్లో మొత్తం 215 పతకాల కోసం పోటీలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగిన ఈ కామన్వెల్త్ గేమ్స్ లో పతకాల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్ 2వ స్థానంలోను, కెనడా 3వ స్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, ఆతిథ్య స్కాట్లాండ్ దేశాలు కూడా విశేష ప్రదర్శన కనబరుస్తున్నాయి. భారత్ ఇప్పటివరకు 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రీడల్లో భారత పతకాలలో అత్యధికంగా వెయిట్ లిఫ్టింగ్ నుంచే రావడం విశేషం. భారత వెయిట్ లిఫ్టర్లు వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనలతో పాటు కామన్వెల్త్ క్రీడల రికార్డులను కూడా నెలకొల్పుతున్నారు. మహిళల 69 కిలోల విభాగంలో హర్జీందర్ కౌర్ వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 60 కిలోల విభాగంలో రిష్కాంత్ సింగ్ చనాంబం స్నాచ్లో కామన్వెల్త్ క్రీడల కొత్త రికార్డు నెలకొల్పి రజత పతకాన్ని సాధించాడు. లవ్ప్రీత్ సింగ్ కూడా రికార్డు స్థాయి ప్రదర్శనతో రజత పతకాన్ని గెలుచుకోగా, మహిళల డిస్కస్ థ్రోలో సీమా కలీరామ్నా కాంస్య పతకాన్ని అందుకుంది. బాక్సింగ్లో కూడా భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇక ఇతర దేశాల ప్రదర్శన విషయానికి వస్తే, ఆస్ట్రేలియా 55 స్వర్ణాలు, 30 రజతాలు, 43 కాంస్య పతకాలతో కలిపి 128 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎక్కువగా స్విమ్మింగ్ పోటీల్లో ఆస్ట్రేలియా అధిక పతకాలు సాధించింది. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్ బలమైన పోటీ ఇస్తోంది. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడలు అత్యంత పోటీతత్వంతో సాగుతున్నాయి. బాక్సింగ్, అథ్లెటిక్స్, జూడో, పారా క్రీడలలో ఇంకా పలు పతకాల పోటీలు మిగిలి ఉండటంతో భారత క్రీడాకారుల నుంచి మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్ 2 ఆగస్టున ముగియనున్నాయి. ఇప్పటివరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

నేటి యువతకు కొడాలి కమలమ్మ గారి జీవితం ఒక దిక్సూచి. విద్యను అభ్యసించాలి, మానవత్వాన్ని పెంపొందించాలి, కులమత భేదాలకు అతీతంగా అందరినీ గౌరవించాలి, సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. అదే ఆమెకు మనం అర్పించే

0: నివాళి. చరిత్రలో కొందరి పేర్లు శిలా ఫలకాలపై చెక్కబడతాయి, మరికొందరి పేర్లు ప్రజల హృదయాల్లో చెక్కబడతాయి. కొడాలి కమలమ్మ గారు రెండో కోవకు చెందిన మహనీయురాలు.
1: మరిన్ని విశేషాలను ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 నిమిషాలకు ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రావోయే అతిథి శీర్షికన వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతల కొరకునే చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమ్నగర్ ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం. ఈ పాటను కోరిన శ్రోత భట్టిప్రోలు నుండి మురళి.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: వినబోతున్న పాటను కోరిన శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరి కోరిక మేరకు పండంటి కాపురం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం, సి నారాయణరెడ్డి రచనకు ఎస్పి కోదండపాణి సంగీతం.

తరువాత ఇంద్రధనస్సు ఈ చిత్రం నుండి పీసుశీల పాడిన గీతం, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్.

తరువాత రంగం ఈ చిత్రం నుండి అల్లాప్రాజ్ ప్రశాంత్ని పాడిన గీతం, గీతరచన వనమాలి. ఈ పాటను కోరిన శ్రోతలు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ, వెంకటభావన ఇంకా వారి కుటుంబ సభ్యులు.

వినబోతున్న పాటను కోరిన శ్రోతలు మువ్వమండలం కాజా నుండి టీవీ సుబ్బారావు శ్రీదేవి. వీరి కోరిక మేరకు సుమంగళి ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన గీతం, ఆత్రేయ రచనకు కెవి మహదేవన్ సంగీతం.

కార్యక్రమంలో తరువాత నువ్వొస్తావని ఈ చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన గీతం. ఈ పాటను కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్.

0: మీరింతవరకు రావోయే అతిథి శీర్షికన వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం 10:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగులో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీరాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, కుమారి ఎన్ మణి. మరి విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రారంభిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్లిపోదామా?
1: విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం. ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికి ఈ అమృత ఘడియలు. శరవేగంతో మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్లు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు వైభోగాపురం, అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాలపురం భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాటపడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం. సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రివట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధి

0: ఆరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
1: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
0: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహా

0: మహావీరుని త్యాగ ఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా, భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపరాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే, ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే, ఆదేశం మన హృదంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు, వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెడుతూ ఉంటే, ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ, దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణం ఇది.
1: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో, దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ డేగా పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో 1000 ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభదశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జిఎంఆర్ గ్రూప్కు చెందిన జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ధి సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
0: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకు దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికొస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని

0: నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా చాలా అంశాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువలో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం, వైమానిక ప్రయాణ శబ్దం ఒక పక్క ఉంటే, విమానం వీణావాదనం ఈ రెండిటికీ కుదురుతుందా పొంతన అంటే, అదిగో కుడ్య చిత్రాలుగా బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్ళే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లు ఉన్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర 12 డీజీ యాత్ర పాస్ పేపర్లెస్, అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి, అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల క్యూ లైన్లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాన్ని పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తుంచుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్ కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ, భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికి వస్తే, ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే. అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్, అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. రెండవ దశలో 1.2 కోట్లు, మూడవ దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం

0: దాదాపు చాలా చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో ఈనాడు ఇక్కడ ప్రేక్షకులుగా ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతికతతో కొత్త కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడుక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకొని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకు లోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణహిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం,

0: అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపటిలో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
1: ప్రగతికి కేంద్ర బిందువు, అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిణమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో, ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో, ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్ళకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 300,000 మంది కూర్చోడానికి ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు. తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచస్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలం. 55 మీటర్ల ఎత్తులో, 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ MRO, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిట్ సైడ్, ల్యాండ్ సైడ్, సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ బేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం. మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీక

0: పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి, ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడి దాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమయ్యుంది, సాంద్రీభూతమయ్యుంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేస్తున్న ASIP సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్కు చెందిన APACI భాగస్వామ్యంతో ASIP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ A పార్ట్ B ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
0: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్యాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్య చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో, శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్ళి ఇక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం, ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం, భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెడుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ, ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ, దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ, ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి

0: తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగనవీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా వ్యవస్థ ఒక సంస్థగా సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం సంకల్ప సిద్ధి కోసం చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము ప్రధాని మార్గము ఈ పథం సుపథం.
1: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
0: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగన తలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం కండబలం కబళించే నీచుల్ని తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకొని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటి అన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసును మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి

0: సన్మానం. ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెడుతున్న మన అంతరంగం. వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్ళడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
1: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 BG రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 BG గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 4 లేన్ల తాడిపత్రి బైపాస్ను జాతికి అంకితమిస్తారు. NH 565 పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి. అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
0: అద్భుతమైన ధింసానృత్యాల్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాకంగా ఎర్రెర్రని వస్త్ర శోభతో, ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలేసుకొని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న ముబ్బన్నెల పతాకగా చిందులు వేస్తూ, కనువిందులు చేస్తూ, పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న, ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించవచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ ఆహ్లాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఎటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య

0: పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం, వై భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగుస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడి దాకా రాలేకపోయినా తన ప్రతినిధిగా ఈ మత్స్యాకృతిలో ఉన్నటువంటి ఈ విమానాశ్రయ నిర్మాణం, అలాగే వాహనంలో ప్రముఖులందరూ కూడా భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులందరూ కూడా మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రముఖులంతా కూడా వీటిని వీక్షిస్తూ ఈ విమానాశ్రయంలో పర్యటిస్తూ ఉంటే సహ ప్రేక్షక సమూహం కరతాళధ్వానాలతో తమ గుండె చప్పుళ్లే ఇప్పటికీ విమానం ఎగిరే సవ్వడిగా, తమ కలల రెక్కలే ఈ లోహ విహంగానికి ఇరు పక్షాలుగా, తమ భావాలే ఈ చక్రాలుగా, ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా, ట్రావెలింగ్గా, ప్రయాణంగా, అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే, కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం థింసా. థింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే ఓపెన్ టాప్ జూప్లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా, ఆక్వా సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి, ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మనం సాధించబోయే ప్రగతికి తార్కాణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ, ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి, దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ళ ముందు కనువిందు చేస్తోంది.

0: కొండూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం. ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం. ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం. ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా, దర్జాగా వారి వారి సంపాదనలను, వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి, పెంపొందింపజేయడానికి, యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం, ఇటు పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగు పడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 1, 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
0: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జనస్వాగతాన్నందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం, ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి సెలవుతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళ ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి

0: ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
1: మతోక్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతి రాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకమాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైన జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తూ ఉన్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరంతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విధంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధాని

ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆక్వా ఉత్పత్తులు కానీ ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా

రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులు. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే, మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో, విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం, తక్కువ ధరలకే సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం ఉంది. ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కల అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017కు షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలి ఉడానోకు హరీ ఝండీ దిఖాతే సమయ హమ్ ఆప్కే ప్రేరణాదాయక శబ్ద హై జిహా అప్నే కహా థా హవాయి చప్పల్ పహనే వాలా నాగరిక భీ హవాయి జహాజ్ మే దిఖే యే మేరా సప్నా హై ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధకతా ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకో పద్మ పురస్కార్ దేనా హో, ఆ జంతువుకు హవాయి జహాజ్ కి యాత్రా కరోనా హో, యా ఫిర్ ముజ్జు జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనానో హో, ఏ సబ్ కేవల ఆప్కే నేతృత్వ మే మే హీ సబ్ హో పాయా హై. ఆనరబుల్ ప్రెసిడెంట్ మినిస్టర్, వి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం మీకు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారు సారథ్యంలో

0: ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ సివిల్ ఏవియేషన్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా మనవి.

అందరికీ నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే విజనరీ నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం, అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు, మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాలనిదిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ గాని ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం,

అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతి యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకా ఆశీర్వాదం మధ్యలో ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ. ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సాకారం చేశాం. అర్థం అనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళం అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షున కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఎక్కడికి తీసుకొని వచ్చారు, ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకో క్షేత్రకో స్వాగత్ కర్తాం, మే ఇతనా ఎమోషనల్ హూ ఆజ్ క్యూకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సునతే ఆ రహే, మేరే బచ్పన్ సే సునతే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్రా సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా, ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్ సే వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కి ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సంరక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభా కర్ రఖేంగే, ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ భీ కర్తా హూ, ఔర్ ఆప్కి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్ కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే

0: ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో, దైవ నిర్ణయమో, ప్రజా సంకల్పమో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనవి.

विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी, ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारु, ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडु गारु, मी अंदर की उस्ताद भगत सिंह नाको अन्न समानमैन गौरव उप मुख्यमंत्री पवन कल्याण गारु, नाको प्राण समानमैन उत्तरांध्र प्रजलंदरिकी पेरु पेरुना ना हृदयपूर्वक नमस्कारालु। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। उत्तरांध्र उत्साहं अदिरिपोयिंदि। ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్. వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏక్ హీ జవాబ్, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు. అద్భుతమైన జోడు.

ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మనం నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు, దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏక్ హీ మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో పెట్టారు. ఇసి విశ్వాస్ ని ఆజ్ భోగాపురం కో వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెహచాన్ దీ హై. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పథంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్న చూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కే అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైంది. గడిచిన 2 ఏళ్ళలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి, గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పథంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖం కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఆనాడు అశోక్

0: భద్రరాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై, ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ, ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై. సుందర్బన్ సే శ్రీహరికోట తక్ ఎన్డీఏ కి డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కి తరహ వికాస్ కర్ రహా హై. ఏ హే నమో కా తాకట్ ఔర్ హమారా రెస్పాన్సిబిలిటీ హై 2029 మే ఫిర్ నమో భారత్ దేశ్ కా ప్రధానమంత్రి బన్నే కా. ఏ హే హమారా నమో. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి జై హింద్, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు.

మహోన్నత భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదికపై ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కెలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. Ee roju mana gaurava pradhana mantri Sri Narendra Modi gari chethula meeduga Alluri Sitarama Raju antarjati vimanasthayaniki jatiki deenini ankitam cheyatam Andhra Pradesh abhivruddhi prasthanamlo oka nootana adhyayaniki nandi palugutundi. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన

అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తా ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళేస్తారంట. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు, నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి, దశాబ్దం పైనుంచి 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం? కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈరోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను,

0: మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రాకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 2 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతోమంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలబెట్టిన నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నా. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్ కార్యం, అది చాలా మహాకార్యం. అది అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం. నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు, ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావు అని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ భారతమాత ముద్దు బిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి, గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ 3 అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

భారత్ మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి భారత్ మాతాకి తెలుగు తల్లికి తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్ వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు.

నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు 5641 కోట్ల రూపాయలు అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్థిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ ఇస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. ఈ 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 2019లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6 కోట్ల 13 లక్షల పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టు

పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ది వరల్డ్ హ్యాస్ మూవ్డ్ ఫ్రమ్ ఐటీ టు ఏఐ. ది రైట్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. ది రైట్ టెక్నాలజీ ఈజ్ మెచ్యూరింగ్. బట్ వీ నీడ్ లీడర్ టు డెలివర్. డెమోక్రటిక్ కంట్రీస్ ఎవ్రీవేర్ ఆర్ ఫేసింగ్ క్రైసిస్, సర్చింగ్ ఫర్ న్యూ లీడర్స్. వీఆర్ ఫార్చునేట్, ఇండియా ఈజ్ ఫార్చునేట్. There is a tested leadership. 25 years Narendra Modi ji as chief minister and prime minister of India has done extraordinary work. Nenu cheppindi vastham aithe Modi gattiga cheppali. He is the only one leader in the democratic world with the knowledge, the technology and the ability to carry 144 crore people and make this nation forward. For the last 12 years all of us have to compare tremendous

0: కూడా మరింత బలోపేతం చేస్తాయి. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు ఎంత వేగంగా ముందుకు తీసుకుని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
1: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్ నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై. ఆజ్ ఏక్ ఔర్ వికాస్ కే నయే రికార్డ్ బన్ రహే హై తో సాథ్ హీ ధీమసా డాన్స్ కా సాంస్కృతిక రికార్డ్ భీ రచా గయా హై. ఔర్ యే చంద్రబాబు కీ విశేషతా హై కి ఉన్హోనే దో క్షితిజో కో ఛువా హై. दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा

0: भीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना, मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं।
1: मित्रुलारा, ఈ రోజు ఒక కొత్త చరిత్ర, ఒక కొత్త రికార్డుని సృష్టించిన రోజు కూడా. ఒకవైపు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి, మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరి మనులతో ఈ రోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్, దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
0: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, ఉన్కా అనుశాసన్ ఆర్ ఆదివాసీ సంస్కృతి కా గౌరవ్, यह दृश्य वाकई अद्भुत था। इसमें देश की विविधता की झलक भी थी और पीढ़ी दर पीढ़ी सहज कर रखी गई जनजातीय विरासत भी थी। मैं इस प्रस्तुति के लिए आप सभी का और विशेष रूप से मेरी आदिवासी बहनों और बेटियों का బహత్ బహత్ అభినందన్ కర్తా.
1: 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరి మనుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరి మనులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
0: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। यह एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। यह आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं।
1: మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో, ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
0: సాథ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చడ్ జాతే థే। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम శ్రీ అల్లూరి సీతారాం రాజు కే నామ్ పర్ హోగా। ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, ఉసే అల్లూరి సీతారాం రాజు జీ కే నామ్ సే జన సేవా ఔర్ రాష్ట్ర సేవా కీ ప్రేరణా మిలేగీ।
1: మిత్రులారా, ఒక గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం

0: ఒక్క పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతో ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
1: సాథియో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కీ హై. 2014 తక్ దేశ్ మే కేవల్ 74 ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ థే. ఆజ్ యే సంఖ్య 166 హై. ఏక్ సమయ థా జబ్ హవాయి ఉడానే సిర్ఫ్ బడే షహరో తక్ సీమిత థీ. ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై.
0: మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజన కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజన నే గరీబ్ సే గరీబ్ కో అప్నా సప్నా పూరా కర్నే మే మదద్ కీ హై. కుచ్ దిన్ పహలే హీ సర్కార్ నే ఉడాన్ యోజన కే దూసరే ఫేజ్ కీ శురూఆత్ కీ హై. ఇస్ పర్ భీ 29,000 కరోడ్ రూపీస్ ఖర్చ్ కియే జాయేంగే.
0: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ తాలూక సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూక ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యం, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే కాశీ మే జీ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా. ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. ఇస్సే అమృత్సర్ సే 25 సే జ్యాదా ఇంటర్నేషనల్ డెస్టినేషన్ జుడ్ జాయేంగే. మే ఇస్ ఉపలబ్ధి కే లియే ఆంధ్ర కీ ఇస్ ధర్తీ సే పంజాబ్ కే లోగో కో భీ బధాయి దేతా.
0: మిత్రులారా,
1: హమారే ఆంధ్రప్రదేశ్ కే పాస్ హమేషా సే వికసిత్ భారత్ కా గ్రోత్ ఇంజిన్ బన్నే కా సామర్థ్య రహా హై. ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే హమారే ప్రయాస్ డబల్ ఇంజిన్ కి స్పీడ్ సే ఆగే బడే. ఇస్కే లియే మేనే ఆంధ్ర కే లోగో సే డబల్ ఇంజిన్ సర్కార్ కా ఆశీర్వాద్ మాంగా థా. ఔర్ ఆజ్ చంద్రబాబు నాయుడు జీ కే నేతృత్వ మే, పవన్ కళ్యాణ్ జీ కే నేతృత్వ మే ఎన్డీఏ కి పూరి టీమ్ ఆంధ్రప్రదేశ్ కే లియే డబల్ స్పీడ్ సే కామ్ కర్ రహీ హై.
0: మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర

0: ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
1: సాథ్యం, ఆ దేశ్ బ్లూ ఎకానమీ కో లగాతార్ మజబూత్ కర్ రహా హమారా విజన్ హై కి పూరా క్షేత్ర కోస్టల్ ఎకానమిక్ కారిడోర్ కే రూప్ మే వికసిత్ హో. ఇసి లక్ష్య కే సాథ్ విశాఖపట్నం సే కృష్ణపట్నం తక్ హమారే పురానే పోర్ట్స్ కో ఆధునిక రూప్ దియా జా రహా హై. ఇస్కే అలావా ములాపేటా ఆర్ రామాయపట్నం మే హమ్ నయే పోర్ట్స్ భీ బనా రహే హై.
0: మిత్రులారా, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
1: సాధ్యం పోర్ట్ డెవలప్మెంట్ కి సాత్ సాత్ పూరే ఆంధ్ర మే హైవే ఆర్ ఎక్స్ప్రెస్ వే కా నెట్వర్క్ తయార్ హో రహా హై. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే జైసే ప్రాజెక్ట్ ఇస్ పూరే క్షేత్ర కో రఫ్తార్ దే రహే హై.
0: మిత్రులారా, పోర్టుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం హైవేస్ ఎక్స్ప్రెస్ వేస్ నెట్వర్క్ ని విస్తృతంగా పెంచుకుంటూ పోతుంది. విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ప్రెస్ వే వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సరికొత్త వేగాన్ని అందిస్తున్నాయి.
1: సాధ్యం ఈ పూరా రీజన్ దేశ్ కే బడే ఔద్యోగిక కేంద్రో సే ఆసానీ సే జుడే ఇస్కే లియే ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే करीब 1,00,000 करोड़ रूपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है. राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है.
0: मित्रलारा, ये प्रांत मत्तों దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 100,00,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
1: సాధ్యం ఆది క్షేత్ర కే వికాస్ మే పిఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ భీ బడీ భూమికా నిభా రహా హై. పిఎం గతి శక్తి కే మాధ్యమ్ సే ఇస్ పూరే క్షేత్ర మే రేల్ పోర్ట్ और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है. जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा.
0: मित्रलारा, ये प्रांत अभिवृद्धि तो పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ పోర్ట్ గాని ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
1: సాధ్యం ఆంధ్రప్రదేశ్ హమేషా భవిష్ కి సోచ్ రఖనే వాలా ప్రదేశ్ రహా హై. సాఫ్ట్వేర్ ఐటీ ఆర్ టెక్ సెక్టర్ మే ఆంధ్ర కే యువాఓనే పూరి దునియా మే అప్నా డంకా బజాయా హై. और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని ఐటీ గాని టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
1: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభా కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే యే బహుత్ ఆవశ్యక్ హై. ఇస్కే లియే హమారా ఫోకస్ అబ్ సెమీకండక్టర్ జైసే ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీ పర్ హై. విశాఖపట్నం మే నయే సెమీకండక్టర్ ప్లాంట్ కా శిలాన్యాస్ ఇసీ దిశా మే ఏక్ బహుత్ బడా కదమ్ హై.
0: మన ప్రతిభావంతులైన యువత సామర్థ్యం

0: ఆంధ్రప్రదేశ్ కే కాకుండా దేశానికి మరింత ఉపయోగపడాలి. అందుకే ఇప్పుడు మా దృష్టి సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ టెక్ ఇండస్ట్రీస్ పై ఉంది. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకు శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
1: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయారు హోగీ, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయార్ హోగా.
0: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
1: సాధ్యం వరల్డ్ ఇకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ్ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఈకో సిస్టమ్ కీ జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఈకో సిస్టమ్ తయారు కర్ రహే హై. చంద్రబాబు నాయుడు జీ వ్యక్తిగత స్తర పర్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ హై ఆజ్ దునియా కీ కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలీ ఆనా చాహతీ హై.
0: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు. దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
1: సాధ్యం యహా సెమీకండక్టర్ సాథ్ సాథ్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణా కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీ యహాన్ నయీ సంభావనాయే దేఖ్ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్రప్రదేశ్ కే సాథ్ సాథ్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
0: మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ $15 బిలియన్ విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
1: సాధ్యం ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హీ సీమిత్ నహీ హై. నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
0: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
1: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమ క్షేత్రమే 5 లక్ష కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ యే డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగి.
0: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
1: సాధ్యం

0: आज आंध्र प्रदेश में हर सेक्टर में किस स्पीड से काम हो रहा है इसका अंदाजा आप इस बात से लगा सकते हैं कि पिछले तीन यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीज के प्रोजेक्ट का शुभारंभ यहां किया है।
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश लो प्रति रंगलो एंत वेगंगा अभिवृद्धि जरुगुतुंदो మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
0: ముజే ఖుషీ హై కి ఆంధ్ర కి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. హమ్ విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ बीआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है बीआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है.
1: ये अभिवृद्धि प्रयाणों लो उत्तरांध्र कोड़ा मरिंत बलोपेतम अवुतुन्नंदुकु नाकेंतो आनंदंगा उंदी. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
0: సాధ్యం హమారి సర్కార్ కా మంత్ర హై इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट. इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया है और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं. आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं.
1: మిత్రులారా, మా ప్రభుత్వం తాలూక మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తనవంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూక పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూక ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూక జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఈ మార్పుని మనం కల్లారా చూస్తున్నాం.
0: సాధ్యం ముజే పూరా విశ్వాస్ హై. आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद.
1: మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూక నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ మిషన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: भारत माता की
1: जय.
0: भारत माता की
1: जय.
0: भारत माता की
1: जय.
0: बहुत बहुत धन्यवाद.

0: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో, నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు, అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం, ఇతర శంకుస్థాపనలు, ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: మీరు ఇంతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.

0: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్ 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్ క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్ పాలసీ అప్డేట్స్ రివైవల్ పేపర్లెస్ ఈకేవైసీ
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా
3: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
4: చిక్కుకున్నాడు
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన మల్లు స్వరాజ్యం గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం వినండి.
2: స్వాతంత్ర్యోద్యమం దేశాన్ని ఉర్రూతలూగిస్తున్న కాలంలో జన్మించిన మల్లు స్వరాజ్యం గొప్ప సాహస యోధురాలు. ఈమె జీవితం అంటే 20వ శతాబ్దపు తెలంగాణ సామాజిక రాజకీయ చరిత్ర, అణచివేతను సహించలేని ప్రజల సామూహిక చరిత్ర. మొదట స్వాతంత్ర్యోద్యమంలోనూ, తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోనూ ఈమె చాలా చురుకుగా పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం 1930-31 సంవత్సరంలో నల్లగొండ జిల్లాలో తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో 500 ఎకరాల భూములు గల భూస్వాముల కుటుంబంలో జన్మించారు. స్వరాజ్యోద్యమం జరుగుతున్న రోజుల్లో పుట్టినందువల్ల స్వరాజ్యం అని పేరు పెట్టారు. ఆ కాలంలో గుర్రం మీద ప్రయాణం చేసే ఆమెను చూసి జనం ఝాన్సీరాణి అని పిలిచేవారు. సంపన్న భూస్వామ్య కుటుంబం కావటం వల్ల పరదాచాటును చదువుకున్నారు, పరదాచాటునే పెరిగారు. జమీందారీ కుటుంబాలలో స్త్రీలు కూడా జమీందారీ నిర్వహించడానికి సిద్ధంగా ఉండడానికి గుర్రం స్వారీ నేర్పించేవారు. ఇంటి దగ్గరే ఉపాధ్యాయులను నియమించి చదువు చెప్పించేవారు. స్వరాజ్యం 4 తరగతులే చదివారు. తన 11 ఏళ్ల వయసులో స్వరాజ్యం ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. ఈమె బాల్యం నుంచి ఇంట్లో విప్లవ వాతావరణం ఉంది. అన్నయ్య భీమిరెడ్డి నరసింహారెడ్డి స్ఫూర్తితో పోరాటంలోకి ఈమె ప్రవేశించారు. ఈమె అక్క, బావ, మేనత్త, కొడుకు మొదలైన వారందరూ ఉద్యమాల్లో ఉన్నవారే. స్వరాజ్యం తల్లి స్వతహాగా మానవతావాది, ధైర్యస్థురాలు. పనిపాటలు చేసుకునే వారి జీవితాలు బానిసత్వంలో మగ్గిపోవడం ఆమెను కలిచివేసేది. భర్త అంటే స్వరాజ్యం తండ్రి ఎప్పుడైనా కోపంలో జీతగాళ్లను కొట్టడం, తిట్టడం వంటివి చేస్తూ ఉండేవారు. తర్వాత స్వరాజ్యం తల్లి వాళ్లను ఓదార్చి ఉప్పు, నూనె వంటి వంట పదార్థాలు ఇచ్చి పంపేది. తన భర్త చనిపోయాక పిల్లలకు వారి ఉద్యమ బాటలో మద్దతుగా నిలబడింది. స్వరాజ్యానికి చిన్నతనం నుంచి అన్యాయాన్ని సహించకపోవడం, ఎదిరించడం అనే లక్షణం ఉంది. భద్రమ్మ అనే అమ్మాయికి వాళ్ళింట్లో బాల్య వివాహం చేశారు. అత్తింటి వారు కాపురానికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు ఆమె వెళ్ళటానికి ఇష్టపడలేదు. స్వరాజ్యం మిగిలిన పిల్లలు భద్రమ్మను తమ ఇంటికి తీసుకువచ్చి ఆమె మీతో రాదు, వెళ్ళిపోమ్మన్నారు. అటువంటి తెగువ చిన్నతనం నుంచి స్వరాజ్యం కనబరిచారు. పిల్లలంతా కలిసి బాలల సంఘం పెట్టారు. సంఘ నాయకురాలు మన స్వరాజ్యమే. గోర్కి అమ్మ నవల ప్రభావం స్వరాజ్యంపై చాలా ఉంది. తన తల్లికి వినిపిస్తూ ఈ నవల చదివారు. వాళ్ళ అమ్మపై కూడా ఈ నవల ప్రభావం ఎక్కువగా ఉంది. 11 ఏళ్ల వయసులో స్వరాజ్యం తన అన్న పంపిస్తే శిక్షణ తీసుకునేందుకు విజయవాడ వచ్చింది. గెరిల్లా యుద్ధరక్షణ, ఆత్మరక్షణ పద్ధతులను నేర్చుకుంది. తెలంగాణ నుంచి 10-12 మంది స్త్రీలు ఈ శిక్షణ తీసుకున్నారు. హైదరాబాద్లో జరిగే ఆంధ్ర మహాసభకు స్వరాజ్యం వాళ్ళ అక్క బావలతో వెళ్ళింది. అక్కడ మహిళలకు పరదా పద్ధతిని వ్యతిరేకించాలి, మహిళలకు ప్రత్యేక హాస్పిటల్ ఉండాలి, మగవాళ్లతో సమానంగా చదువుకునే హక్కు స్త్రీలకు ఉండాలి వంటి పలు విషయాలను చర్చించారు. ఈ విషయాలు ఆమె మనసుపై బలమైన ముద్రను వేశాయి. తెలంగాణ రైతాంగ పోరాటాలలో స్వరాజ్యం తల్లి పాత్ర కూడా ఉంది. స్వరాజ్యం అన్నయ్యను పోలీసు

అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన కొడుకు ఇంట్లో లేడని చెప్పి వాళ్లను బయటికి పంపేసింది. స్వరాజ్యంతో అతనిని ఇంటి వెనక నుంచి తప్పించమని పంపుతుంది. ఆ తర్వాత కూడా ఆమె రజాకార్ల దాడి సమయంలో ఆడవాళ్లందరినీ సమావేశపరిచి, భయపడవద్దు, ఒకచోట కలిసి ఉందాం, పోతే అందరం ఒకేసారి పోదాం అంటూ ధైర్యం చెప్పింది. కూలీలకు వేతనాలు పెంచాలనే విషయంలో స్వరాజ్యం ఉద్యమం లేవనెత్తి విజయం సాధించింది. ఆమె ఉద్యమ జీవితంలో మొదటి అడుగు ఇది. చిన్నప్పటి నుంచి స్వరాజ్యం పాటలు బాగా పాడేది. ఆంధ్ర మహాసభలో కూడా పాడింది. ప్రజలు పాడుకునే పాటలలో ఉయ్యాల పాటలు లేవని భావించి ఈమె సమాజంలో పేదింటి ఆడవాళ్లు ఇంట్లో అత్తల పెత్తనం, బయట దొరల పెత్తనం వల్ల పడే కష్టాలను పాటలుగా కట్టి పాడింది. దొరల క్రూర కృత్యాలను ప్రజల భాషలో వాళ్ల బాణీల్లో పాటలుగా కట్టి పాడింది. ఏ ఊరికి వెళ్తే ఆ దురద ఔర్జన్యాలను పాటలుగా పాడేది. కూలివాడలకు వెళ్ళి అక్కడా పాడేది. మిగతా కూలీలందరూ పాటను అందుకునేవారు. జనంలో నిప్పు రగిల్చి తిరుగుబాటు చేయించడానికి స్వరాజ్యంకి పాట సాధనమైంది. స్వరాజ్యం పాటలు ప్రజల్లో చైతన్యాన్ని నింపాయి. పోరాటాల్లో పాల్గొనే వాళ్ళందరికీ వీళ్ళ ఇల్లే ప్రధాన కేంద్రమైంది. 1943లో స్వరాజ్యం ఇంకా కొందరు సంఘంగా ఏర్పడి పనిచేస్తున్న కాలంలో స్త్రీల పరిస్థితి దారుణంగా ఉండేది. సంఘం పనుల్లో తిరుగుతూ రాత్రులు బజార్లో నడుస్తుంటే ప్రతి ఇంట్లో నుంచి స్త్రీల ఏడుపులు వినిపిస్తూ ఉండేవి. కుటుంబంలో సంఘంలో ఉండే కట్టుబాట్లు నిర్బంధాల నుంచి స్త్రీలను బయటకు తీసుకురావడానికి సంఘం బాగా శ్రద్ధ చూపింది. సమాన హక్కుల కోసం స్త్రీలు ఉద్యమంలో పాల్గొనవలసిందే అనే అభిప్రాయం స్త్రీలలో కలిగింది. ఒకవైపు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను జరుపుతూనే స్వరాజ్యం వాళ్ల సంఘ సభ్యులు స్త్రీల సమస్యలపై పోరాటం చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కొన్ని బాల్య వివాహాలని ఎదుర్కొని అవి జరగకుండా చూశారు. ఇవి కందుకూరి సంఘ సంస్కరణోద్యమాన్ని తలపిస్తాయి. బాల్య వివాహాన్ని తప్పించుకున్న స్త్రీలు ఎందరో ఉద్యమంలో చేరేవారు. బాల్య వివాహ వ్యతిరేక ప్రచారంలో స్వరాజ్యం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గురజాడ గేయాన్ని బాగా పాడుతుండేవారు. ఆడపిల్లలకు యుక్త వయసు వచ్చాక పెళ్లి చేయాలి, ఇష్టం లేని పెళ్లి వాళ్ళకి చెయ్యకూడదు వంటి నినాదాలతో ప్రచారం సాగేది. మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీలు కుటుంబ కట్టుబాట్లు, బలవంత పెళ్లిళ్ళు వంటి సాంఘిక సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. శ్రామిక వర్గంలో పీడనకు గురవుతున్న కులాలలో ఆడవాళ్లు భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి వచ్చారు. కూలీ నాలీ చేసుకునే స్త్రీలు ఇంట్లో మగవారి వల్ల, బయట భూస్వాముల వల్ల ఎదుర్కొంటున్న పీడనను ప్రతిఘటించే శక్తిని ఉద్యమం వారికి అందించింది. ఉద్యమంలో చేరిన పురుషుల్లో ఆడవాళ్ల పట్ల గతంలో ఉండే చిన్నచూపు తగ్గుతూ వచ్చింది. స్వరాజ్యం సభలలో పాటలు పాడడమే కాక తర్వాత ఉపన్యాసాలు ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఆ రోజుల్లో బాగా చదువుకున్న ఆడవాళ్లే వేదికలేకి ఉపన్యాసించాలంటే భయపడేవారు. ఈమె ఉపన్యాసాల్లో వాగ్దాటిని చూసి ఈమె ఏబిఏనో చదివింది అనుకునేవారు. ఈమె చదివింది 4వ తరగతే. మంచి ఉపన్యాసకురాలుగా పేరు వచ్చేనాటికి స్వరాజ్యం వయసు 15 సంవత్సరాలు. ఈమె ఉపన్యాసం ఇస్తుంటే రూపాయి దండలు వేసేవారట. చక్కని వాక్చాతుర్యం, హాస్య సంభాషణలతో ఈమె ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకునేవి. తెలంగాణలో జరుగుతున్న భూస్వామ్య వ్యతిరేక పోరాటం సాయుధ పోరాట దశకు చేరుకోవడంలో చాలా ప్రణాళిక ఉంది. 1946 చివరి రోజుల దాకా ప్రత్యేకంగా ఆయుధ శిక్షణ సంఘ సభ్యులకు ఇవ్వటం జరగలేదు. అయితే అంతకంతకు భూస్వాములపై వ్యతిరేకత, ప్రతిఘటన జరగడం, ఇంకొక వైపున ప్రజల మీద, సంఘం మీద దాడులు పెరగడం జరుగుతూ వచ్చింది. ప్రతి గ్రామంలోనూ తమ ఇళ్లను, గ్రామాలను కాపాడుకోవడానికి ఆంధ్ర మహాసభ నాయకత్వంలో సభ్యులు కర్రలను, బడిసెలను ప్రయోగించడం నేర్చుకున్నారు. ఆడవాళ్లకైతే కారంపొడితో, రాళ్లతో దాడులను ఎదుర్కోవడంలో ఆంధ్ర మహాసభ శిక్షణనిచ్చింది. స్వరాజ్యం పెట్టి చాకరీకి వ్యతిరేకంగా గ్రామాల్లో ప్రచారం చేశారు. కూలీల రేట్లు పెంచాలని మరికొందరితో కలిసి వ్యవసాయ కూలీల చేత సమ్మె చేయించి విజయం సాధించారు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అది బ్రిటిష్ పాలన ఉన్న ప్రాంతాలకు మాత్రమే. హైదరాబాద్ సంస్థానంలో నైజాం పాలన నడుస్తూనే ఉంది. ప్రజల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారత యూనియన్ ప్రభుత్వం దేశంలోని సంస్థానాలను విలీనం చేసే కార్యక్రమం ప్రారంభించింది. నిజాం నవాబ్ మాత్రం తాను యూనియన్లో చేరనని, స్వతంత్రంగానే పాలన చేస్తానని

0: పట్టుబట్టాడు. భారత జాతీయ కాంగ్రెస్ సత్యాగ్రహోద్యమాన్ని ప్రారంభించింది. నిజాం సంస్థానాన్ని భారత యూనియన్ ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూనే స్వరాజ్యం తన సంఘ సభ్యులతో అన్ని విషయాలలో భూస్వామ్య విధానం రద్దు కావాలని ప్రచారం చేశారు. వెట్టి చాకరీని నిర్బంధ వసూళ్లకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకమై పోరాడేటట్లు చేశారు. భూస్వాములకు నిర్ణయించిన గరిష్ట భూ పరిమితి 100 ఎకరాలకు మించి ఉంటే స్వరాజ్యం వాటిని ప్రజలకు పంపిణీ చేయించారు. 1948 సెప్టెంబర్ 13వ తేదీన భారత యూనియన్ సైన్యాలు హైదరాబాద్ మీద పోలీస్ చర్యలు ప్రారంభించాయి. 1948 సెప్టెంబర్ 18వ తేదీన నైజాం నవాబు భారత యూనియన్కి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పేదరైతు కూలీల పరిస్థితుల్లో మార్పు రాలేదు. 1953 వరకు స్వరాజ్యం అడవుల్లోనే ఉన్నారు. సరైన ఆహారం లేక స్వరాజ్యం ఆరోగ్యం క్షీణించింది. మలేరియా జ్వరం పీడించింది. అయినా ఆమె కార్యదీక్ష విడువలేదు. 1953లో ఆమె అజ్ఞాతవాసం వీడి ఇంటికి వచ్చారు. మల్లు స్వరాజ్యం అనంతర కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978-83 ఎన్నికలలో శాసనసభకు ఎన్నికయ్యారు. స్త్రీలకు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే శాసనసభలో ప్రశ్నలు వర్షం కురిపించేవారు. మద్య నిషేధంపై చిరకాలం ప్రచారం చేశారు. ఐద్వాకు రాష్ట్ర అధ్యక్షురాలిగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర సభ్యురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం జీవితం అంతా ప్రజల మధ్యే గడిచింది. ప్రజల అనుభవాల నుండి నేర్చుకోవడం, తన అనుభవాన్ని ప్రజలకు పంచడం అనే సూత్రం మీదనే తన జీవితం నడిచిందని ఆమె చెప్పుకున్నారు. ఉద్యమాల్లో, నిర్మాణాలలో, పార్టీలలో తన పాత్రను శక్తివంచన లేకుండా నిర్వహించారు. అరమరికలు లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం వల్ల స్వరాజ్యం ఇతర నాయకుల కంటే భిన్నంగా ఉండేవారు. అటు స్వాతంత్రోద్యమంలో, ఇటు సాయుధ రైతాంగ పోరాటంలోనూ పాల్గొన్నారు. అధికారాన్ని, స్వీయ ప్రయోజనాలను ఆశించకుండా స్వరాజ్యంలా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలి, మన జీవితాలకు సంబంధించిన నిర్ణయాధికారం మనమే తీసుకోవాలి అనే పాఠం ఆమె జీవితం బోధిస్తుంది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుగంజ వేయని ధైర్యశాలి ఆమె. ఆమె జీవితం ఒక మార్క్సిస్టు వీరోచిత పోరాటగాథ. గ్రామాలలో తిరిగి పనిచేసినా, తుపాకీ పట్టి గెరిల్లాగా ఉన్నా, అసెంబ్లీలో నిలబడినా, ఎక్కడైనా ఎప్పుడైనా పోరాటమే తన జీవిత సూత్రం అంటారు స్వరాజ్యం. స్వరాజ్యం 2 శతాబ్దాలను ప్రభావితం చేసిన మహాయోధురాలు. ఆమె ధైర్య సాహసాలు, పోరాట పటిమ నారీలోకానికి ఎప్పటికీ ఆదర్శమే.
1: స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన మల్లు స్వరాజ్యం గారి గురించి డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు కొడాలి కమలమ్మ గారి గురించి శ్రీమతి నిడుమోలు కనకదుర్గారాణి గారి ప్రసంగం వింటారు. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: ఇప్పుడు సంపూర్ణ ఆహారంగా పాలు, పాల ఉత్పత్తులలోని పోషక విలువలు గురించిన విశేషాలు. అందరూ పుట్టి పుట్టగానే తమ ఆకలిని అమ్మపాలతోనే తీర్చుకుంటారు. మనిషి తొలి ఆహారం తల్లిపాలన్నమాట. భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యమంతా తల్లి అందించే చనుపాల మీదే ఆధారపడి ఉంటుంది. కొంచెం పెద్దయ్యాక ఆవుపాలు, గేదెపాలు తాగడం మొదలు పెడతారు. తిరిగి వయసు మళ్ళీ జీర్ణశక్తి మందగించిన తరువాత కూడా మనిషి ఆధారపడేది పాలమీదే. అనారోగ్యం వచ్చినా ఆరోగ్యం మెరుగుపడాలన్నా పాలు త్రాగాల్సిందే కదా. పాలు బలవర్ధక ఆహారం. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు పాలు చాలా అవసరం. కొంతమంది పాలు పిండగానే అలాగే త్రాగేస్తారు. అలా పచ్చిపాలను త్రాగడం మంచిది కాదు. ఆరోగ్యం మాట అటుంచి ఎన్నెన్నో అనారోగ్యాలు ఏర్పడే ప్రమాదముంటుంది. పచ్చి పాలల్లో ప్రమాదకరమైన సూక్ష్మక్రిములు ఉండే అవకాశం ఎక్కువ. ఆ పాలు త్రాగిన పిల్లలకు సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను, వ్యాధులను కలిగిస్తాయి. ఏ పాలైనా సరే బాగా కాచి పొంగిన తరువాతనే పిల్లలకు త్రాగించడం ఆరోగ్యకరం. పాలను కనీసం 10 నిమిషాలైనా కాచినట్లయితే అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకు త్రాగించాలి. కొవ్వుని తొలగించిన పాలను స్కిమ్డ్ మిల్క్ అంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్లో పిల్లలకు అవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పాలను కాచేటప్పుడు ఒక మంచి బట్టలో చిటికడి వామును వేసి మూటకట్టి పాలలో వేసి కాచినట్లయితే పాపాయికి అరుగుదల బాగా ఉండి అజీర్తి బాధలు కలగదు. జీర్ణక్రియ బాగుంటుంది. ఆకలి కూడా బాగా ఏర్పడుతుంది. పాలలో కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, బి2, బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. పాలల్లో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కండరాలకు బలం కలుగుతుంది. పాలు తాగటం వల్ల కళ్ళు తేటగా, ప్రకాశవంతంగా అవుతాయి. చర్మానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. శరీరంలోని అవయవాలన్నిటికీ సరిపడా శక్తి కూడా చేకూరుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేని వాళ్లకు పాలు అద్భుతమైన ఆహారం. పాలు తాగటం వల్ల రక్త ప్రసరణ సహజ సిద్ధంగా మెరుగుపడుతుంది. కడుపులో యాసిడ్ తయారవుతూ హైపర్ ఎసిడిటీతో బాధపడే వాళ్లకు పాలు మంచి ఆహారం. పాలు జీర్ణం కావడానికి యాసిడ్ అధికంగా కావాల్సి ఉంటుంది. పాలల్లో ఉండే క్షారగుణం వల్ల శరీరంలో ఎసిడిటీ తగ్గుతుంది. నిద్రలేమితో బాధపడే వాళ్లకు పాలు వరప్రసాదం లాంటిది. నిత్యం నిద్రపట్టక బాధపడేవాళ్లు

రోజూ రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు గోరువెచ్చని పాలలో తేనెని కలుపుకొని తాగితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది. జలుబు, గొంతు బొంగురుపోవటం, ఉబ్బసం, బ్రాంకైటిస్ లాంటి వ్యాధులకు పాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. గ్లాసుడు మరగకాచిన పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకొని రోజూ త్రాగితే శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తగ్గుతాయి. రోజూ కనీసం గ్లాసు పాలు తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. పెరుగు. పాలతో తయారయ్యే పెరుగును ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పెరుగును అన్ని దేశాల్లోనూ ఉపయోగిస్తారు. తెలుగువారికి ఈ పెరుగు మరీ ముఖ్యం. ఎన్ని రకాల కూరలు, పచ్చళ్లతో భోజనం చేసినా చివరికి పెరుగు లేకపోతే పెద్ద వెలితిగానే ఉంటుంది. అలాంటి పెరుగుతోనూ ఎన్నో లాభాలు ఉన్నాయి. కూరల్లో వేయడానికి టమాటాలు లేనప్పుడు పుల్లటి పెరుగును వేసుకుంటే వంట రుచిగా ఉంటుంది. పెరుగులో కూడా పాలలో వలె ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు జీర్ణకోశానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇక ఆరోగ్య లాభాలు చూసినట్లయితే పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి, జీర్ణశక్తి మెరుగవుతుంది, కండరాలకు ఎముకలకు దారుఢ్యం పెరుగుతుంది. అలసట, నిద్రలేమితో బాధపడేవారు రోజూ కప్పు పెరుగును తీసుకుంటే సమస్యలు తగ్గుతాయి. వెన్న. ఇదివరకటి కాలంలో మజ్జిగను చిలికి వెన్న తీసేవారు. దీనికోసం కొంత సమయం కూడా కేటాయించేవారు. శరీరానికి మంచి వ్యాయామం కూడా ఉండేది. కానీ ఇప్పుడు వెన్న కూడా కొనుక్కుంటున్నారు. వెన్నను చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. వెన్నను మిఠాయిలు, చిరుతిళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వెన్నను వాడటం వల్ల చిరుతిళ్లు గుల్లగా మెత్తగా రావడమే కాకుండా మంచి రుచిగా కూడా ఉంటాయి. వెన్నలో కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిలోని కొవ్వు, విటమిన్లు చిన్నారుల మెదడు పనితీరును, జీర్ణశక్తిని పెంచుతాయి, కంటిచూపును మెరుగుపరుస్తాయి, కండరాలు ఎముకల ఎదుగుదలకు దోహదపడతాయి, అలసిన వారికి తక్షణ శక్తిని అందిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యి. వెన్నను మరిగిస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని వివిధ రకాల వంటకాల్లో లేదా నేరుగానూ వాడతారు. నూనెకు బదులుగా నెయ్యి వాడుకుంటే చాలా మంచిది. దాదాపు అన్ని రకాల స్వీట్లలో నెయ్యిని ఉపయోగిస్తారు. వేడివేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. నెయ్యిలో కూడా కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ ఇ, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. దీని ఆరోగ్య లాభాలు చూస్తే నెయ్యి తక్షణ శక్తిని ఇస్తుంది, కంటిచూపును మెరుగుపరుస్తుంది, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది, అరుచిని పోగొడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. నెయ్యిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పనీర్. పనీర్ను ఎక్కువగా దక్షిణ ఆసియా దేశాలలో ఉపయోగిస్తారు. దీనితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. చిరుతిళ్ళు, మిఠాయిల తయారీలో కూడా పనీర్ను వాడతారు. పనీర్ను ఏదో ఒక విధంగా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. పనీర్లో ప్రోటీన్లు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, కాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. పనీరు ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కండరాలకు ఎముకలకు బలమిస్తుంది, ఉదర క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. చివరిగా జున్ను. ఆవు లేదా గేదె దూడను ప్రసవించాక మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలని జున్నుపాలు అంటారు. జున్నుపాలను మరిగించి దానిలో చక్కెర లేదా బెల్లం, యాలకుల పొడి, మిరియాల పొడి వేసి తయారు చేసే జున్నును పిల్లలు, పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. జున్నులో ప్రోటీన్లు, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మామూలు పాలలో కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగ నిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు, ఎముకల దారుఢ్యానికి

0: జున్ను చాలా మంచిది. ఇన్ని పోషక విలువలు కలిగిన పాలు, పాల ఉత్పత్తులను వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో రోజూ తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: కార్యక్రమంలో చివరిగా మరొక లలిత గీతం.

ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. ముందుగా ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: లలిత గీతాలు వింటున్నారు. ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 3 గంటలకు వస్తోంది. ముందుగా 3 గంటలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్ధతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్ట్రపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమాన

0: ఉద్యానవన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింస కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్ట్రంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు ఇరువురు మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి, సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాక్కో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో

భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన అస్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్ఫూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచెరియలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ బీట్లో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నమోదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక వార్తల్లోని వివరాలు. అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి తిమ్సా నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ
1: ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు

0: మణిహారమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలొచ్చాయని ఆయన పేర్కొంటూ,
1: మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
0: నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీటులో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో పులుల పాత్ర అత్యంత కీలకమని, ఒక పులి ప్రాణం కోల్పోవడం ఆందోళన కలిగించే విషయమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన అడవులు, వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతను మరోసారి గుర్తు చేస్తుందని చెప్పారు. పులి మరణానికి గల కారణాలను వెలికి తీయటానికి టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ను సమగ్ర పారదర్శక విచారణ నిర్వహించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎడ్యూసిటీ ద్వారా ప్రపంచంలోని విమాన రంగ సిబ్బందికి ఇక్కడే శిక్షణ ఇస్తారని చెప్పారు. 77,000 చదరపు అడుగులతో తయారవుతున్న విమానాశ్రయంతో ఎంతో మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంటూ,
2: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
0: ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరి మినహా నోటిఫై చేసిన అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వాస్తవానికి ఈ పంటలకు బీమా నమోదు గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా రాష్టంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖతో పాటు బీమా సంస్థలతో గడువు పొడిగింపునకు చర్చలు జరిపిందని వెల్లడించారు. ఆకాశవాణి 2047 నాటికి మాదక ద్రవ్య రహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి, దేశ నిర్మాణానికి వారు దోహదపడేలా ప్రోత్సహించడానికి మేరా యువ భారత్ దేశవ్యాప్త నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట డైరెక్టర్ వెంకట్ ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: నషా ముక్త్ అభియాన్ వికసిత్ భారత్ సంకల్ప్ ప్రోగ్రామ్స్ టుమారో ఆనరబుల్ పిఎం సర్ విల్ అడ్రెస్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఎస్పెషలీ టు ఎరాడికేట్ డ్రగ్స్ అండ్ క్యాంపెయిన్ మోడ్ ప్రోగ్రామ్ టు జనరేట్ అవేర్నెస్ ఫర్ డ్రగ్ డి అడిక్షన్ సో యూత్ ఆర్ అపీల్డ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వాల్వ్ టు గెట్ ఇన్ టచ్ విత్ డిస్టిక్ ఆఫీసర్స్ ఆఫ్ మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్స్ ఆర్ యూ కెన్ లాగిన్ టు మై భారత్ .gov.in అండ్ యూ కెన్ టేక్ ఎ ప్లెజ్ ఆన్లైన్ అండ్ యూ కెన్ జనరేట్ ఎ సర్టిఫికేట్ ఆల్సో సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ full platform and an opportunity for every youth to participate in this beautiful program.
0: ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పింఛన్ల పంపిణీ ఈ రోజు కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల సిబ్బంది లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాలకోడేరు మండలం విస్సా కోడేరులో లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం జానకంపల్లి గ్రామంలో కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ లబ్ధిదారులకు పింఛను నగదును అందజేశారు.

స్వాతంత్ర్యోద్యమ కాలంలో తన ప్రసంగాలతో యువతలో స్ఫూర్తి రగిలించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి ఈరోజు. 1856వ సంవత్సరం జులై 23వ తేదీన బొంబాయి సమీపంలోని రత్నగిరి పట్టణంలో జన్మించిన ఆయన స్వరాజ్య సాధన దిశగా ప్రజలను ముందుకు నడిపించారు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించి దానిని ఎప్పటికైనా సాధించి తీరుతామంటూ స్వాతంత్ర్యోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంపూర్ణ స్వరాజ్య ఉద్యమానికి పితామహుడిగా నిలిచిన బాలగంగాధర్ తిలక్ 1920వ సంవత్సరం ఆగస్టు 1వ తేదీన తుదిశ్వాస విడిచారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో బీసీ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీరు, చల్లార్చిన తాగునీరు, తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే అందించాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అర్హులైన పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వినియోగదారులకు దీపం పథకం లబ్ధిదారులకు ఇస్తున్న విధంగా రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కె కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను స్పష్టం చేశారు. ఆధార్తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీ విధానంలో రాయితీ జమ చేయాలని సూచించారు. ఎల్పీజీ నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్కు మారే లబ్దిదారులు తమ ఎల్పీజీ కనెక్షన్ సిలిండర్లను సంబంధించిన గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించాలన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కొత్త రికార్డులు నమోదు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని రాచర్ల అటవీ వీటిలో పులి మరణించిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం నగదు గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:20 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారం అవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్ పాడిన దిల్ తో పాగల్ హై చిత్రం నుంచి ఈ పాట.

మీరింతవరకు విన్న ఈ పాట మైనే ప్యార్ క్యూన్ కియా చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అల్కా యాజ్ఞిక్ పాడారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట కుమార్ సాను అనురాధ పాడ్వాల్ పాడిన ఏ దిల్ ఆషిఖానా చిత్రం నుంచి.

0: మీరు ఇంతవరకు టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866248812. మరి యువలయ కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, అందరూ ఊహించే ఉంటారు ఈరోజు మరి దేని గురించి మన క్విజ్ ప్రశ్నలు నడుస్తాయో. ప్రశ్న ఏంటంటే, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రతిష్టాత్మకంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించారు కదా, ప్రధాని గారికి ఏ నృత్యంతో ఘన స్వాగతం పలికారు? ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఏ నృత్యంతో ఘన స్వాగతం పలికారు? ఇది ప్రశ్న. మరి మీ సమాధానాలు పంపించేయండి 0866248812. మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈరోజు ఏ నృత్యంతో ఘన స్వాగతం పలికారు? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా తయూబ్, రైట్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు నుంచి శేషాద్రి పంపించారు, మీరు అది నృత్యం పేరండి, పేరు అడిగాము. గిరిజనుల నృత్యమే కానీ దాని పేరు ఏంటనేది ప్రశ్న. తర్వాత ఆత్మకూరు నుండి ఆదిశేషు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలంక ఆవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ పంపారు. వీరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి పంపించారు, ఇది కాదండి సరైన సమాధానం కాదు మీరు పంపింది. మనవారు మన వాళ్ళంతా కూడా ఆయనకి ఘన స్వాగతం పలికారు ఒక డాన్స్తో, అది ఆ డాన్స్ పేరేంటి అనేది ప్రశ్న. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి శ్యామ్, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, రైట్ ఆన్సర్ అండి. శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి, వీరు రైట్ ఆన్సర్. అశోక్ రమ్య, దినకర్ దేవాన్షి, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీ వైష్ణవ్, కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. వాణి వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి,

మీరు కూడా రైట్ ఆన్సర్. పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. అలాగే అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, వీరు రైట్ ఆన్సర్. కోట మన్మథరావు శోభారాణి ఉదయవంశీ హారిక మను రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలీ ఫాతిమా, రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి గణేష్, రైట్ ఆన్సర్ అండి. రమేష్ వర్మ నంద్యాల నుంచి పంపించారు. ఇది మీరు ఆ పేరు రాయాలండి, డాన్స్ పేరు పంపించాలి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్ పంపించారు. అనగసాని శ్రీనివాసులు ఆళ్లగడ్డ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిర్నేపాలెం నుంచి, రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్. కుంచి రామమూర్తి బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపారు. పావని ప్రణతి ఆర్కేపురం ఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు నుంచి సమీన, రైట్ ఆన్సర్ పంపారు. ఖమ్మం నుంచి రాధ, వీరు కూడా రైట్ ఆన్సర్. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి, దేవరాజుగట్ నుంచి సాల్మన్ రాజు, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప, నరేంద్రరెడ్డి రామకృష్ణయ్య గారు, గురుగుంట్ల ముంత నుంచి ముంత పెద్దన్న, మస్తాన్ భాష బుచిరెడ్డిపాలెం నుంచి బండారి శంకరయ్య, వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి పంపింది. ఇంకా నెల్లూరు నుంచి శేషాద్రి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. ఇప్పుడు చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. సంగ శివకుమార్ నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్. చందన వెరోనిక యుగేష్ నెల్లూరు నుంచి, వీరు రైట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామణి వసుంధర ఇనుమడుగు నుంచి తుమ్మ పద్మావతి, రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, వీరు రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్. నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయ్ సోనిక లక్ష్మీ వర్మ లడ్డూ బాబా మూసాపేట నుంచి, నరేష్. ఇంకా ఆ ఊరి గ్రామ ప్రజలంట వీరంతా కూడా రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్, వీరంతా రైట్ ఆన్సర్. ఇంకా దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి, రైట్ ఆన్సర్ అండి. అజరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం, రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డిపల్లె నుంచి శ్రీనివాసరెడ్డి ప్రియ, రైట్ ఆన్సర్ అండి. ఇంకా సురేంద్రనాథ్ జెర్సు కూడా ఒడిశా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు

బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్ అండి. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా పంపించారు వీరు భాష ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ అండి. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక హరికిషన్ చంద్రబాయ్ నాగమణి నరేష్ శ్రీవల్లి రైట్ ఆన్సర్ పంపించారు. ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకిర్ బాయ్ మహమ్మద్ రఫీ బాయ్ ఖాదర్ భాషా బాయ్ మంగళంపూరి ప్రకాష్ ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా వరగండి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. సులోచన కరీంనగర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. వాస్తు రామకృష్ణయ్య సుభాషిణి విష్ణు కైలాస్ ఇనమడుగు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతీబాయి వీరంతా కూడా రైట్ ఆన్సర్. చిన్న చింతకుండ మహబూబ్నగర్ జిల్లా నుంచి రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య వీరు కూడా రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరైన సమాధానం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈరోజు ధింసా నృత్యంతో ఘన స్వాగతం పలికారండి మన వాళ్ళు. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. తర్వాత క్విజ్ ప్రశ్న. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధాని గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు కదా, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఈరోజు కార్యక్రమంలో ప్రధాని మోదీ గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు, అయితే ఆ శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇది ప్రశ్న. మరి పంపించేయండి సమాధానాలు 0866 2488812. మీ సమాధానాలు వచ్చేలోగా మరొక సినీ గీతం వినేద్దాం. ప్రశ్న మరొక్కసారి. మన ముఖ్యమంత్రి గారు ప్రధాని గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు కదా, అయితే ఆ శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు కదా, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఇది ప్రశ్న. మరి అందరూ పంపించేశారు సమాధానాలు, చూసేద్దాం వారి పేర్లు. ముందుగా అయితే పంపించారు ఖమ్మం నుంచి రాధ, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయూబ్ రైట్ ఆన్సర్ పంపారు. భాస్కరుని సత్యనారాయణ సుజాత నగర్ నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఇది ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి, ఇది రాంగ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదండి ఇదైతే. ఇంకా ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి పంపించారు, ఇది సరైన సమాధానం కాదండి ఇది. అది చేనేతదే కానీ అది ఏ ఊరుకు సంబంధించింది అనేది ప్రశ్న. దానికి ఒక ప్రత్యేకత ఉంది, అది ఆ ప్రత్యేకత ఏంటనేది మీరు పంపించాలి సమాధానం. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. బొబ్బిలి వీణ, ఆశా శ్రీనివాస్, బొబ్బిలి వీణ అనేది పంపించారు ఆన్సర్ మీరు. అది కాదండి, అది రైట్ ఆన్సర్ కాదు. శాలువా గురించి అడిగాం కదా ప్రశ్న, అది పంపించాలి మీరు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇది పంపించారు, సరైన సమాధానం పంపించారు. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే ఆత్మకూరు నుంచి ఆదిశేషు, ఈ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. మంగళగిరి నుంచి నరసింహస్వామి, రైట్ ఆన్సర్ పంపించారు. చందన వెరోనికా నెల్లూరు నుంచి పంపించారు, ఇది శాలువానే అండి సమాధానం.

మనం అయితే ఆ శాలువాకి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది మన ప్రశ్న. తర్వాత పంపించారు డి వాణి వెంకటేశ్వరరావు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది.

తర్వాత దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఆన్సరు ప్రశ్న అది కాదండి. ప్రశ్న వచ్చి శాలువాకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ప్రశ్న. సరైన సమాధానం మరి పంపించండి. ఇంకా మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయి సోనిక లక్ష్మీవర్మ లడ్డూబాబా మూసాపేట నుంచి పంపించారు. వీరంతా రైట్ ఆన్సర్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. అనంతపురం నుంచి అనురాధ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. కె రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్ పంపించారు, రైట్ ఆన్సర్. కె సురేంద్రనాథ్ జర్సుగూడ ఒడిశా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వన్నెంరెడ్డి ప్రభాకర్ శ్రీదేవి తాడేపల్లిగూడెం నుంచి రైట్ ఆన్సర్ అండి. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ప్రణవి ప్రణతి ఆర్కేపురం ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారు. మచిలీపట్నం నుంచి గాంధీ పంపించారు, రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి సమీన, ఇది రాంగ్ ఆన్సర్ అండి. అరుణ మోహన్ దివ్యబాయి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. చందన వెరోనిక యుగేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి పాపిన్నేపాలెం నుంచి రైట్ ఆన్సర్.

శాలువకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది వరగంటి బదరీ విశాల. ఆల్రెడీ మీరు పంపించారండి సమాధానం. మరి సరైన సమాధానం ఏంటో చూసేద్దాం. మన ముఖ్యమంత్రి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు, దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ప్రశ్న. మరి అది పొందూరు ఖాదీ జామ్ధాని శాలువా అండి. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు, అలాగే క్విజ్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. మరి ఈనాటి యువలయ ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

ఇంకా ఇంకా పంపించారు. మరి అందరూ కూడా కలంకారీ శాలువా అని పంపిస్తున్నారు. అది రాంగ్ ఆన్సర్ అండి. సరైన సమాధానం కావాలి.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం కార్యక్రమం వెంటనే వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో కిసాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. వినండి 8వ తరగతికి హిందీ పాఠం కిసాన్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: నమస్తే బైటో శ్రావణి. ఆజ్ హమ్ సాత్వీ కక్షా కే పాఠ్య పుస్తక్ సే కిసాన్ కవితా పాఠ పడేంగే. కిసాన్ यह एक कविता पाठ है. इसके कवि श्री सत्यनारायण लाल जी है. इनका जीवन काल सन 1914 से सन 2004 तक है. इनकी प्रमुख कृतियां है शहीद का स्मारक, भारतीय इतिहास के प्रेरक आदि. अब बताओ श्रावणी, किसान कैसा पाठ है?
2: किसान कविता पाठ है.
3: किसान कविता पाठ के कवि कौन है?
2: किसान कविता पाठ को कवि श्री सत्यनारायण लाल जी है.
3: किसान कविता पाठ के कवि श्री सत्यनारायण लाल जी है. अच्छा, तो अब पहली कविता पढ़ूंगी, ध्यान से सुनो.
2: ठीक है अध्यापिका जी.
3: नहीं हुआ है अभी सवेरा, नहीं हुआ है अभी सवेरा, पूरब की लाली पहचान, पूरब की लाली पहचान, चिड़ियों के जगने से पहले काट छोड़ उठ गया किसान, चिड़ियों के जगने से पहले काट छोड़ उठ गया किसान. श्रावणी अब तुम एक बार इस कविता को पढ़ो.
2: ठीक है अध्यापिका जी. नहीं हुआ है अभी सवेरा, पूरब की लाली पहचान, चिड़ियों के जगने से पहले काट छोड़ गया किसान.
3: शाबाश, बहुत अच्छा. अब सुनो, नहीं हुआ है अभी सवेरा, इसका अर्थ है अभी सुबह का समय नहीं हुआ है, अंटे इनका सूर्योदयम अवलेदु. पूरब की लाली पहचान, तूर्पुन इंका एरुपु रंगु मात्रमे कनिपिस्तुंदंट. चिड़ियों के जगने से पहले, इंका पक्षुलु कूडा निद्र लेवक मुंदे, काट चोड़ उठ गया किसान, अंटे रैतु तेल्लवारक मुंदे లెగిసి

0: పొలం పని చేయటానికి బయలుదేరి వెళ్ళాడు. అబ్ దూసరి కవిత పడుంగి ధ్యాన్ సేసును. కిలా పిలాకర్ బెలోంకో లే కర్ణే చేల కేత్ పర్ కామ్ నహీ కభీ త్యోహార్ నా చుట్టి ఉస్కో నహీ కభీ ఆరామ్. అబ్ తుమ్ పడో శ్రావణి.
1: ठीक है अध्यापिका जी. किला पिलाकर बैलों के ले
0: बैलों को ले
1: किला पिलाकर बैलों को ले करने चला खेत पर काम. नहीं कभी त्योहार ना छुट्टी उसको नहीं कभी आराम.
0: बहुत खूब. अब सुनो किला पिलाकर बैलों को ले अंटे रैतु तन एद्दुलकु मेतनु पेट्टी वाटिनी तीसुकोनी वेल्तुन्नाडु. కర్ణే చలా కేత్ పర్ కామ్ పొలం పని చేయటానికి వాటిని తీసుకువెళ్తున్నాడట. నహి కభీ త్యోహార్ నా చుట్టి ఆ రైతుకి ఒక పండుగ లేదు, ఒక సెలవు కూడా లేదు, ఎప్పుడూ పొలం పని. ఉస్కో నహి కభీ ఆరామ్ ఆ రైతుకి అసలు విశ్రాంతి అనేదే లేదు. అంటే రైతు నిత్యం పని చేస్తూనే ఉంటాడు. అబ్ అఖిలీ కవిత పడుంగి ध्यान से सुनो. गरम गरम लू चलती सनसन गरम गरम लू चलती सनसन धरती जलती तवे समान धरती जलती तवे समान तब्बी करता काम केत पर तब्बी करता काम केत पर बिना किए आराम किसान बिना किए आराम किसान. श्रावणी अब तुम पढ़ो एक बार.
1: गरम गरम लू चलती सन सन धरती चलती तवे समान तब भी करता काम खेत पर बिना किए आराम किसान.
0: बहुत अच्छा. अब सुनो गरम गरम लू चलती सन सन अंटे वेड़ी वड़गालुलु शब्दम चेसुकुंटु वेगंगा विस्तुन्नायट. धरती जलती तवे समान अंटे एंड तीव्रतकी ई नेल कूडा మండిపోతుంది. తబ్బీ కర్త కామ్ కేత్పర్ అయినప్పటికీ రైతు పొలం మీద పని చేస్తూనే ఉంటాడు. బినా కియే ఆరామ్ కిసాన్ అసలు విశ్రాంతి అనేది తీసుకోకుండానే పొలం పని చేస్తూనే ఉంటాడు రైతు. అబ్ అగ్లీ కవిత పడెంగే ధ్యాన్ సేసును. బాదల్ గరజ్ రహే గడ్ గడ్ గడ్ బాదల్ గరజ్ రహే హే గడ్ గడ్ గడ్ बिजली चमक रही चमचम बिजली चमक रही चमचम मूसलदार बरसता पानी मूसलदार बरसता पानी जरा ना रुकता लेता दम जरा ना रुकता लेता दम. श्रावणी अब तुम इस कविता को एक बार पढ़ो.
1: बादल गजर रहे
0: गरज रहे
1: बादल गरज रहे घट घट घट बिजली चमक रही चमचम मुसलदार बरसता पानी जरा ना रुकता लेता दम.
0: ठीक है अभी सुनो. बादल गरज रहे गड़ गड़ गड़ गड़ इसका मतलब है कि मेघालु गड़गड़मनी शब्दम चेस्तू गर्जिस्तुन्नायंटा आकाशमलो. बिजली चमक रही चमचम आकाशमलो मेरुपुलु मिलमिला मेरुस्तुन्नायटा. मूसलदार बरसता पानी दीन अर्थम एंटंटे నిర్విరామంగా వర్షం కురుస్తూనే ఉందట. జరా నా రుకుతా లేతాదం కొంచెం కూడా వర్షం ఆగటం లేదట. అంటే ఆగకుండా కురుస్తున్న ఆ వర్షంలో కూడా రైతు తన పొలం పని ఆపకుండా చేస్తూనే ఉన్నాడు. అబ్ అగ్లీ కవిత సునో. హాత్ పావు టిటురే జాతే హే హాత్ పావు టిటురే జాతే హే గర్సే బాహర్ నికలే కౌన్ గర్సే బాహర్ నికలే కౌన్ फिर भी आग जला खेतों की फिर भी आग जला खेतों की रखवाली करता वह मौन रखवाली करता वह मौन. श्रावणी अब तुम इस कविता को पढ़ो.
1: ठीक है अध्यापिका जी. हाथ पाँव टिटूरे जाते हैं घर से बाहर निकले कौन फिर भी आग जला खेतों की रखवाली करता वह मौन.
0: अच्छा अब सुनो. हाथ पाव टिटुरे जाते है चलीगाल की रैतु योक्क चेतुलु काळ्ळु वणिकिपोतुन्नाई. घर से बाहर निकले कौन अंत चलीगालिलो इंटि नुंची बयटकु वच्चेवारु एवरु उंटारु एवरु उंडरु. फिर भी आग जला खेतों की अयिना आ चलीगालि

0: లో పొలంలో మంట వెలిగించి అక్కడే ఉంటాడు రైతు. రఖవాలి కర్తావహ మౌన్. అంత చలిగాలిలో కూడా రైతు మౌనంగా పొలానికి కాపలా కాస్తూనే ఉంటాడట. అబ్ ఆఖరి కవిత సునో. హే కిసాన్ కో చైన్ కహా, హే కిసాన్ కో చైన్ కహా, వహ కర్తా రహతా హర్దమ్ కామ్, వహ కర్తా రహతా హర్దమ్ కామ్. సోచా నహీ కభీ భీ ఉస్నే, సోచా నహీ కభీ భీ ఉస్నే, ఘర్ పర్ రహకర్ కర్నా ఆరామ్, ఘర్ పర్ రహకర్ కర్నా ఆరామ్. శ్రావణి అబ్ తుమ్ ఏక్ బార్ పడో ఇస్ కవితా కో.
1: టీకే అధ్యాపికా జీ, హే కిసాన్ కో చౌన్ కహా,
0: చైన్ కహా,
1: హే కిసాన్ కో చైన్ కహా, వహ కర్తా రహతా హర్దమ్ కామ్, సోచా నహీ కభీ భీ ఉస్నే, సోచా నహీ కభీ భీ ఉస్నే, ఘర్ పర్ హర్ కర్నా ఆరామ్,
0: ఘర్ పర్ రహ కర్నా ఆరామ్,
1: ఘర్ పర్ రహ కర్నా ఆరామ్.
0: బహుత్ అచ్చా. అబ్ సునో, హే కిసాన్ కో చైన్ కహా, రైతుకి అసలు విశ్రాంతి అనేది ఎక్కడుంది? వహ కర్తా రహతా హర్దమ్ కామ్, అతను ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటాడు. సోచా నహి కబీబీ ఉస్నే, అసలు విశ్రాంతి తీసుకోవాలని ఆ రైతు ఎప్పుడూ ఆలోచించుకోలేదట. ఘర్ పర్ రెహకర్ కర్ణా ఆరామ్, ఇంటి దగ్గరే ఉండి విశ్రాంతి తీసుకోవాలని ఎప్పుడూ రైతు అనుకోలేదు. కవిగారు ఈ పాఠంలో మనకి ఏం చెప్తున్నారు అంటే, మనం తినే ఆహారాన్ని పండిస్తున్న ప్రతి రైతు ఎంత కష్టపడి పండిస్తున్నాడో ఈ పాఠంలో చక్కగా వివరించి చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆహారాన్ని వృధా చేయకూడదు అని చెప్తున్నారు. అంతేకాకుండా రైతు మన యొక్క అన్నదాత, కాబట్టి మనం రైతుల్ని ఎప్పుడూ గౌరవించాలని కూడా చెప్తున్నారు. శ్రావణి అబ్ వ్యాకరణ్ కార్యకే బారేమే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ మేరే సాత్ బతావ్.
1: టీకే అధ్యాపికా జీ.
0: పర్యాయ శబ్ద సవేరా ప్రాతకాల్ సుబహ,
1: సవేరా ప్రాతకాల్ సుబహ.
0: కిసాన్ కృషక్ అన్నదాత,
1: కిసాన్ కృషక్ అన్నదాత.
0: కాట్ కటియా చార్పాయి,
1: కాట్ కటియా చార్పాయి.
0: ధర్తి పృథ్వీ దరా,
1: ధరతి పృథ్వీ దరా.
0: పాని జల్ నీర్,
1: పాని జల్ నీర్.
0: శబాష్. శ్రావణి అబ్ ఇస్ పాట కే వ్యాకరణ కార్య కే బారే మే పడేంగే, ధ్యాన్ సే సునో ఔర్ మేరే సాత్ బతావో.
1: టీకే అధ్యాపికా జీ.
0: పర్యాయ శబ్ద సవేరా ప్రాతకాల్ సుబహ,
1: సవేరా ప్రాతకాల్ సుబహ.
0: కిసాన్ కృషక్ అన్నదాత,
1: కిసాన్ కృషక్ అన్నదాత.
0: కాట్ కటియా చార్పాయి,
1: కాట్ కటియా చార్పాయి.
0: ధర్తి పృథ్వీ దరా,
1: ధరతి పృథ్వీ దరా.
0: పాని జల్ నీర్,
1: పాని జల్ నీర్.
0: శబాష్. అబ్ ఇస్ పాట కే విలోమ్ శబ్దోం కే బారే మే జాన్ లేంగే, తుమ్ భీ మేరే సాత్ బతావో.
1: టీకే అధ్యాపికా జీ.
0: విలోమ్ శబ్ద సవేరా శ్యామ్,
1: సవేరా శ్యామ్.
0: ఉదయము సాయంత్రము,
1: ఉదయము సాయంత్రము.
0: బాహర్ అందర్,
1: బాహర్ అందర్.
0: బయట లోపల,
1: బయట లోపల.
0: టండా గరం,
1: టండా గరం.
0: చల్లని వేడి,
1: చల్లని వేడి.
0: ఊపర్ నీచే,
1: ఊపర్ నీచే.
0: పైన క్రింద,
1: పైన క్రింద.
0: శాబాష్ శ్రావణి, బహుత్ అచ్చీ తరహ బతాయి. అబ్ యహ పాఠ్ సమాప్త కర్తే హే.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: శుభాశిష్.
2: మీరింతవరకు కిసాన్ 8వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎన్ ఇందువదన, విద్యార్థిని గిన్నెల శ్రావణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం.
2: ఆదుర్తి లక్ష్మీబాయమ్మ, గాంధీజీ మొదలు ప్రతిదేశ నాయకుడు వీరింట ఆతిథ్యం పొందినవారే. భారతదేశ అధ్యక్షులుగా పనిచేసిన వివి గిరి ఈమె సోదరుడు. ఇంత దేశభక్తి ప్రపూరితమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గాంధీజీ ఆదేశానుసారం ఇంటింటికి వెళ్లి ఖాదీ ప్రచారం చేశారు. విదేశీ వస్త్ర దుకాణాలు, కళ్ళు, సారా దుకాణాలు మూసివేతలో కీలక పాత్ర వహించారు. లక్ష్మీబాయమ్మ ఆత్మశక్తి, పోరాట పటిమ నేటి స్త్రీలోకానికి ఎంతో ఆదర్శం.
3: మరిన్ని విశేషాలను 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణుల గురించి 1:30 ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినగలరు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం వారి జానపద గీతాలు వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
5: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: పున్నమినాడు నీలకాడత నినాడు మొన్న పున్నమినాడు నీలకాడత నినాడు మొన్న పున్నమినాడు మోకాలతో కుద్దినాడు
1: మొన్న పున్నమినాడు మోకాలతో కుద్దినాడు
0: పోయినా పున్నమినాడు పోయి లేచి తన్నినాడు.

0: జనవరి పండగ నాడు జనను బట్టి లాగినాడు
1: జనవరి పండగ నాడు జనను బట్టి లాగినాడు
0: క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్ని నాడు
1: క్రిస్మస్ పండగ నాడు కిందేసి తన్ని నాడు
0: రంజాన్ పండగ నాడు రంగంలోకి దిగి

0: సంక్రాంతి పండుగ నాడు సందులోన కొట్టినాడు,
1: సంక్రాంతి పండుగ నాడు సందులోన కొట్టినాడు,
0: ఉగాది పండుగ నాడు ఈడ్చి ఈడ్చి తన్నినాడు,
1: ఉగాది పండుగ నాడు ఈడ్చి ఈడ్చి తన్నినాడు,
0: శివరాత్రి పండుగ నాడు చింతపండు చేసినాడు
1: అమ్మా.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా.

ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు, ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా, నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు, ఎందుకమ్మా జర.

నా సత్యభామ నీ ముత్యాల దండు మీద ఒట్టేసి చెప్పరాద ముద్దు గుమ్మ రబ్బరు బొమ్మ ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర్ర చెప్పవమ్మా వంక చూసుకుంటూ వంక చూసుకుంటే నడుము తిప్పుకుంటా ఓ పిల్ల నా రసగుల్ల నా గుండె గుల్లా చేసి వెళ్ళిపోతున్నా ఎడకమ్మ జవారి బొమ్మ ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ ఈవెవరమ్మ ఏ ఊరు ఉండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ జర్ర చెప్పవమ్మ ఎందుకమ్మ జర్ర చెప్పవమ్మ వంపు సంపులుండి లేరే తసోకులుండి ఓ జానా నా నెర జాన అవి జాజి మల్లెల్లమ్మ తీగ మల్లెల్లం జాబిరమ్మ జవారి బొమ్మ ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరుండి పిల్ల మా ఊరికి వచ్చినావు ఎందుకమ్మ ఎర్ర చెప్పవమ్మా నువ్వు చూసి మనసు నిల్వానుంటుంది పిల్ల ఓ రేఖ నా శశిరేఖ నీ రంగుల రేఖ చాటు బంగారాల చూసి దారాలా ఓ మధుబాల ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మ నీవెవరమ్మ ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికి వచ్చినావు

పటంలేనే కన్న తల్లి చనుబాలో మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి

మురిపాల కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కోనలమ్మరా నన్ను గన్నా తల్లి.

సగం బూరలో పోయి సౌతిల్లో చేరంగా సగం బూరలో పోయి సౌతి

0: గాజులు గాజులని మోజుగా అమ్మేవు, గాజులు గాజులని మోజుగా అమ్మేవు. గాజుల పేరని చెప్పు కుర్రోడో, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా.
1: గాజుల పేరని చెప్పు కుర్రోడో, మంచి గాజులుంటే వెయ్యి పిల్లోడా.
0: కాశ్మీరు గాజులు ఓ పిల్ల, కంటికింపుకున్న ఓ పిల్ల. ఆ రంగును గాజులు ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల. ఆ రంగును గాజులే ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి ఓ పిల్ల.
1: రంగుని గాజులే ఓ పిల్ల, మంచి రంజుగా ఉన్నాయి.

గాజులు గాజు అని మోజు గాజెప్పేవు గాజుల పేరని చెప్పు కుర్రోడు మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా పరుచూరి గాజులే ఓ పిల్ల అవి పచ్చని గాజులే ఓ పిల్ల పరుచూరి గాజులే ఓ పిల్ల అవి పచ్చని గాజులే ఓ పిల్ల ఏలూరి గాజులే ఓ పిల్ల మంచి ఎర్రని గాజులే ఓ పిల్ల.

0: మోజుగా అమ్మేవు గాజుల పేరని చెప్పు కుర్రోడు, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడా, గాజులు గాజులని మోజుగా గాజుల పేరని చెప్పు కుర్రోడు, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడు, మంచి గాజులుంటే వెయ్యి చిన్నోడు, మంచి గాజులుంటే వెయ్యి కుర్రోడా.
1: మీరింతవరకు శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా వనమాలి సాహిత్యంలో భీమిలి కబడ్డీ జట్టు ఈ చిత్రానికి కార్తీక్ చిన్మయీ శ్రీపాద పాడిన పాట

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

మీరు విన్న పాట చూడాలని ఉంది. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, స్వర్ణలత గానం చేశారు. గీత రచన వేటూరి. కార్యక్రమంలో ఇప్పుడు కొంచెం ఇష్టం కొంచెం కష్టం. ఈ చిత్రానికి క్లింటన్ హేమచంద్ర రమణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్.

వనమాలి సాహిత్యంలో ఆవకాయ బిర్యానీ ఈ చిత్రానికి కార్తీక్ శ్వేత పాడిన పాట.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: కార్యక్రమంలో చివరిగా అల్లుడు సీను ఈ చిత్రానికి కార్తీక్ హరిణి పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల రవికుమార్.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: వివరాలకు ఫోన్స్ 0402321516323215164.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువ శ్రోతలందరికీ మన కార్యక్రమానికి స్వాగతం. శుభ సాయంత్రం. ఎలా ఉన్నారు అందరూ? కాలేజ్ లేదా డ్యూటీ, స్కూల్స్ వస్తూ వస్తూనే అలసిపోయారా లేక ఫుల్ ఎనర్జీతో ఉన్నారా? ఉదయాన్నే ఫ్రెష్ గాలి పీలుస్తూ అడుగు పెట్టగానే అదొక కొత్త ఉత్సాహం వస్తుంది కదా. అందుకే మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ మరింత వినోదాన్ని, మంచి సమాచారాన్ని పంచడమే నా టార్గెట్. ఏదేమైనా మీ ఎనర్జీ మీటర్ని పెంచి మీ ఫేస్లో ఆ చిరునవ్వు చెదరకుండా చూసుకునే బాధ్యత నాది. ఈరోజు 1వ తేదీ, కొత్త నెల వచ్చేసింది. జేబులో పాకెట్ మనీ, బ్యాంకులో శాలరీ కొత్తగా వస్తుంది. అలాగే లైఫ్లో కొత్త గోల్స్ కూడా స్టార్ట్ అవ్వడం ఈరోజుతో మొదలవ్వచ్చు. మరి ఈ 1st కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అవేంటో నేను చెప్తాను. కానీ అంతకంటే ముందు మీ మైండ్ రిఫ్రెష్ అయ్యేలా ముందు ఈ సాంగ్ విందామా? మరి అరివు అనిరుద్ పాడిన పాట కూలీ సినిమా నుండి.

సాంగ్ వినేశారుగా. సరే, ఈరోజు మొదటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? వరల్డ్ వైడ్ వెబ్ డే. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ పుట్టినరోజు అన్నమాట. ఉదయం లేవగానే పక్కన ఉన్న వాళ్ళ మొహం చూస్తామో లేదో కానీ మొబైల్ స్క్రీన్స్ మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాం. అసలు ఇంటర్నెట్ లేకపోతే మన యూత్ ఏమైపోతారో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది తెలుసా? ఎందుకంటే మన ఆత్మీయులకు ఒక చిన్న హాయ్ మెసేజ్ పెట్టాలన్నా ఇది చాలా అవసరం. అంతెందుకండి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలన్నా ఇది మనకి బ్రహ్మాస్త్రం లాంటిది తెలుసా? ఇంటర్నెట్ వల్ల మన ప్రపంచం మొత్తం మన అరచేతిలోకి వచ్చేసింది అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు తెలుసునేదా, మనం అందరం అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ నిజంగానే మన అరచేతుల్లో ఉన్నట్టుంది. క్షణాల్లో ఏ సమాచారం కావాలన్నా ఇట్లే తెలిసిపోతుంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. అయితే నా వైపు నుండి ఒక చిన్న ఫ్రెండ్లీ అడ్వైస్ కూడా ఇస్తున్నాను. అదేంటంటే, ఆన్లైన్లో ఉన్నంత యాక్టివ్గా రియల్ వరల్డ్లో కూడా ఉండడానికి ట్రై చేయండి. మరి సలహా ఇచ్చే వరకు వచ్చేసాం కానీ అసలు WWW కి ఈ రోజుకి ఏం సంబంధం అనేది ఇంకా చెప్పలేదు కదా. సరే వినండి. ఒక బ్రిటిష్ కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన టిమ్ బర్నర్లీ 1989లో స్విట్జర్లాండ్లో సిఈఆర్ఎన్ ల్యాబ్లో వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నారు. మానవాళి గమనాన్నే మార్చేసిన ఆయన అద్భుత ఆవిష్కరణను గౌరవిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1991 ఆగస్ట్ నెలలోనే వరల్డ్ వైడ్ వెబ్ ప్రాజెక్టును మొట్టమొదటిసారిగా సామాన్య ప్రజలందరికీ పరిచయం చేశారు. కాబట్టి ఈ అద్భుతమైన టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్తూ ఈ పాట వినేద్దామా? అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు, ఓం భీమ్ బుష్ చిత్రం నుంచి.

తిరిగి స్వాగతం. ఈ టాపిక్ వినగానే మీలో చాలామంది గుండెల్లో గుటార్లు మోగుతాయబ్బా. కానీ నిజం చెప్పాలంటే ఇది మనకు కాస్త ఫీల్ అయ్యే రోజు. ఎందుకంటే ఈరోజు నేషనల్ గర్ల్ ఫ్రెండ్స్ డే. ఆగండి ఆగండి, ఇది మనం మన గర్ల్ ఫ్రెండ్స్కి సెలబ్రేట్ చేసేదనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఇది అమ్మాయిలు తమ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్స్ని సెలబ్రేట్ చేసుకునే రోజు. మన అబ్బాయిలకి ఇలాంటి స్పెషల్ డేస్ పెద్దగా ఎవరు గుర్తుపెట్టుకోరు కదా. కానీ కమిట్ అయిన బాయ్స్ మాత్రం ఒకటి చెప్తున్నాను వినండి, మీ లైఫ్లో ఉన్న ఆ స్పెషల్ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు మీరు జస్ట్ స్మైల్ ఇస్తూ సపోర్ట్ చేయండి. అమ్మాయిల స్నేహం కూడా చాలా గొప్పది, వాళ్ళ బాండింగ్ని మనం గౌరవిద్దాం. మీరు నాలాగే సింగిల్ అయితే మాత్రం బాధపడకండి, మనకి మన లైఫ్లో గోల్స్ మీద ఫోకస్ చేసే మంచి అవకాశం ఇది. ఎంత ఎత్తుకి ఎదగాలో ఎదిగితే మిగతావన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి. కాబట్టి వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ గర్ల్ ఫ్రెండ్ డే.

సాంగ్ భలే ఉంది కదా. ఓకే, నెక్స్ట్ టాపిక్కి వద్దాం. మనలో చాలామందికి రెండు మెట్లు ఎక్కగానే ఆయాసం వచ్చేస్తుంది, కానీ కొందరికి మాత్రం వీకెండ్ వస్తే చాలు, ట్రెక్కింగ్ అంటూ హిల్స్ వైపు పరిగెడతారు. మీలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేషనల్ మౌంటైన్ క్లైంబింగ్ డే. మంచి బైక్ వేసుకొని చల్లని గాలిలో కొండ ప్రాంతాలకి ట్రిప్ వేయాలని మంచి డ్రీమ్ ఉంటుంది కదా. ఆ ప్రకృతి అందాలను చూస్తూ పచ్చని చెట్ల మధ్య హిల్స్ ఎక్కుతుంటే ఆ ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. ఒక పెద్ద కొండ ఎక్కిన తర్వాత ఆ టాప్ నుండి కిందకి చూస్తే వచ్చే మజా చెప్పలేనిదనుకోండి. పర్వతాలు ఎక్కడం వల్ల మనకి ఎంతో ఓపిక, పట్టుదల, జీవితంలో ముందుకు వెళ్ళే ధైర్యం నేర్పిస్తుంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ కవర్స్ లాంటివి అక్కడ పారేసి రాకుండా మన నేచర్ని కాపాడుకుందాం. మీ ప్లాస్టిక్ కవర్స్, వ్రాపర్స్ లాంటి ముచ్చులు ఏవైనా ఉన్నా మీరు మీ బ్యాగ్లో కానీ ఒక మంచి కవర్లో కలెక్ట్ చేసి వాటిని కరెక్ట్ ప్లేస్లో డిస్పోజ్ చేస్తే మనం నేచర్కి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోండి. ఆలోపు మీకోసం ఈ పాట. ఏఆర్ రెహమాన్ పాడిన పాట పెద్ది చిత్రం నుంచి మీకోసం.

ఇప్పటి వరకు సరదాగా చెప్పుకున్నాం. ఇప్పుడు కొంచెం సీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డే. మన యువతలో కొంతమంది స్టైల్ కోసమే లేక ఫ్రెండ్స్ బలవంతం చేశారనో స్మోకింగ్ లాంటి అలవాట్లు ట్రై చేస్తూ ఉంటాం. పొగ తాగితే హీరో అయిపోం, ఫిట్గా ఉండి సొసైటీకి మంచి పనులు చేస్తే రియల్ హీరోస్ అవుతాం. మన బాడీని మనం ఎంత బాగా చూసుకుంటే అది మనకి అంత మంచిగా ఫ్యూచర్ని ఇస్తుంది. ఇందాక చెప్పుకుంటున్నట్లు మౌంటైన్స్ ఎక్కాలన్నా మనకి ఊపిరి చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన యువతతోనే మన దేశం మరింత బలంగా మారుతుంది, ముందుకు కూడా అంతే సఫలంగా వెళ్తుంది. దయచేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉందాం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకుందాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటివి అలవాట్లో ఉంటే వాళ్ళని మార్చే బాధ్యత కూడా మీదే. సరేనా, ఈ పాజిటివ్ నోట్తో మరో పాట విందాం. సలార్ చిత్రం నుంచి మీకోసం ఈ పాట.

చూస్తుండగానే కార్యక్రమం చివరి వరకు చేరుకున్నాం. ఆగస్ట్ 1వ తేదీ స్పెషాలిటీ కవర్ చేసేసాం అనుకుంటున్నా, కానీ అసలు మజా అంతా ఈ నెలలోనే ఉంది. ఆగస్ట్ అంటేనే స్నేహం మరియు స్వాతంత్ర్యం, ఫ్రెండ్షిప్ డే వస్తుంది. మన బెస్ట్ ఫ్రెండ్స్కి ఎలాగైనా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టి పార్టీ చేసుకునే ప్లాన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత వచ్చే మన స్వాతంత్ర్య దినోత్సవం మనలో ఎంతో దేశభక్తిని నింపుతుంది. మన కాలేజీలో జరిగే కల్చరల్ ఈవెంట్స్తో పండుగ వాతావరణం వస్తుంది. ఆ కాలేజ్ డేస్లో ఆ అల్లరి, ఇవన్నీ లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోతాయి, ఎందుకంటే అవే మన స్వీట్ మెమరీస్. సో ఈ నెల మొత్తం మంచి పనులు చేస్తూ పాజిటివ్ ఎనర్జీతో మీ లైఫ్ నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగా చదువుకోండి, కెరియర్ మీద ఫోకస్ చేయండి, అలాగే లైఫ్ని ఆస్వాదించండి. మరి మన సమయం పూర్తవుతున్నది కాబట్టి సెలవు తీసుకునే సమయం కూడా వచ్చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆల్ ద బెస్ట్ అండ్ ఎంజాయ్ చేయండి ఈ ఆఖరి పాట వింటూ. బాబా సేగల్ పాడిన పాట వింటారు మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి.

మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Rana. India is currently placed sixth in the overall medal standings with 30 medals, including 8 gold, 15 silver and 7 bronze. And with that, we end this news bulletin.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వార్తల వివరాలు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో 5,640 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత వ్యవస్థలు, బయోమెట్రిక్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ లగేజ్ హ్యాండ్లింగ్ వంటి అత్యంత ఆధునిక సాంకేతిక వసతులతో ఈ ఎయిర్పోర్టును తీర్చిదిద్దారు. విమానాశ్రయంలోని ప్రధాన అంశాలు, అత్యాధునిక సౌకర్యాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. అనంతరం ప్రధానమంత్రి రాష్ట్రంలో దాదాపు 18,000 కోట్ల రూపాయలు విలువైన పలు కీలక అభివృద్ది ప్రాజెక్టులకు దృశ్య మాధ్యమంలో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖపట్నం తర్లువాడ్లో ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. కర్నూలులోని విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ఫీల్డ్ 4 వరుసల ఎక్స్ప్రెస్ వే, తాడిపత్రి 4 వరుసల బైపాస్ రహదారులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో శరవేగంగా పయనిస్తోందని, భారీ మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ది ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భోగాపురంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ నూతన విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక రన్వే లాంటిదని, రాష్ట యువత ఆకాంక్షలకు లాంచ్ ప్యాడ్గా నిలుస్తుందని నరేంద్ర మోదీ అభివర్ణించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరును ఈ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా భావితరాల్లో దేశభక్తి, ప్రజాసేవ స్ఫూర్తి రగులుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారాం రాజుజీనే ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా. ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. దేశ్ ఔర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా ఉసే అల్లూరి సీతారాం రాజుజీ కే నామ్ సే జన సేవా ఆర్ రాష్ట్ర సేవకి ప్రేరణ మిలేగి.
0: 2014లో దేశంలో 74గా ఉన్న విమానాశ్రయాల సంఖ్య ప్రస్తుతం 166కు చేరిందని, ఉడాన్ పథకం సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేసిందని గుర్తు చేశారు. పీఎం గతిశక్తి కింద పోర్టులు, జాతీయ రహదారులు, రైల్వేస్, లాజిస్టిక్స్ అభివృద్ది ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని, 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోతున్న ఫార్మా పార్క్, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులతో రాష్ట్రం భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా అవతరిస్తోంది.

0: అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట పునర్నిర్మాణానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఈ విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, కొత్త అవకాశాలు వస్తాయన్నారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో భారీ అభివృద్ది ప్రాజెక్టులకు మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యం ఖచ్చితంగా సాకారమవుతుందని, ఉత్తరాంధ్ర యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిర్ణీత సమయంలోగా అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: 2027 పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ఐక్యంగా అడుగేద్దాం, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ముందుకెళ్దాం.
0: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 12.6 అడుగుల నీటిమట్టం పెరిగింది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి 10 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం నుంచి భారీగా వరద వస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం పెరుగుతోంది. రాత్రికి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి యువతలో అవగాహన కల్పించడానికి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని రేపు నిర్వహిస్తున్నట్లు మేరా యువ భారత్ రాష్ట డైరెక్టర్ వెంకట ఉజ్వల తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించిన మైభారత్ ఆధ్వర్యంలో సుమారు 10,000 చోట్ల దాదాపు 1,00,000 మంది యువతతో దృశ్య మాధ్యమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్భవన్లో గవర్నర్తో కలిసి మైభారత్ కార్యకర్తలు నషాముక్త ప్రతిజ్ఞ చేయనున్నట్లు చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల నివారణలో యువతను భాగస్వాములను చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభించారని తెలిపారు. భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా పాడేరు ఐటీడీఏ ఆధ్వర్యంలో 13,000 మంది పాల్గొన్న దింసా నృత్య ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల గిరిజనుల సాంస్కృతిక వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించిందన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళావైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి కృషి చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, జిల్లా యంత్రాంగం, కళాకారులందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాల సాధనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్దిలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: ताइपे ओपन बैडमिंटन प्रतियोगितायाः चरमस्पर्धायां प्रविष्टा भारतस्य 17-वर्षीया क्रीडिका तन्वी शर्मा इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. 7:05 అలానే 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నీలో ప్రభావంపై రైతులకు సూచనలు, ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ సన్నం మధు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ రాత్రి 7:45 గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు భోగాపురంలో ప్రారంభిస్తున్నటువంటి శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంపై రేడియో నివేదిక ఈ రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. రాత్రి 8:15 ఈ వారంలో పార్లమెంట్లో జరిగిన ముఖ్య అంశాలు ఆంగ్లంలో ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్ లైట్. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో విశ్వాసం, దైవప్రేమ ఈ అంశం గురించి రెవరెండ్ ఫాదర్ పి బాలసౌరి గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటిని కాపాడుకుందాం, పంటలను సంరక్షించుకుందాం శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి గారి ప్రసంగం. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయ కిరణాలు శీర్షికన నేటి మాటలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు వివరాలు, అనంతరం మనసులో మనసు మాలతీ చందూర్ గారి నవల, పఠనం శారదా శ్రీనివాసన్, అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. 8:30 జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు. రేపు ఉదయం 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో మార్కాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల

సెంట్రల్ బాపూజీ కాలనీ విద్యార్థుల కదంబ కార్యక్రమం. రేపు ఉదయం 9:30 బాలానందం కార్యక్రమంలో ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు. ముందుగా ఈ ప్రకటన విందాం.
1: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బల సై బాల్, నడుగుల తామర సై బాల్, బురద పుల్ల సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
3: డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ ఇమెయిల్ను ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 34వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, మన కేంద్రం నుండి కార్యక్రమాలు విని ఆనందిస్తున్న శబ్దమిత్రులకు మా శుభాకాంక్షలు అందిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి ముక్తావళి, ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి వినిపిస్తున్న మీ పూర్తి సిబ్బందికి ఈ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నాం, ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఈమెయిల్లో, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి, మా శబ్దమిత్రులకు అతి త్వరలో వస్తున్న రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అందిస్తున్నాం. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎం శ్రోతలు కార్యక్రమాలపై వెలుబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. జులై 26 ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన బైబిల్ సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్కారాలు అందించగలరు. ఉదయం 9:30 ప్రసారమైన బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో వర్షాకాలంలో చిన్నపిల్లలకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ శ్రీ రవీంద్రారెడ్డి గారితో పివి నరసింహారావు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది. ముఖ్యంగా జలుబు, జ్వరం, విరోచనాలు ఇత్యాది వాటికి చక్కటి నివారణ మార్గాలు అందజేసిన డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి మా ధన్యవాదములు అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో, జులై 27 సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఉమాశంకర భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఊహాలోకాలలో విహరించడం అంత మంచిది కాదని, మనసును కట్టడి చేయడంలో గల ఆనందాన్ని వివరిస్తూ, ఇంకా భగవద్గీత ఉపదేశించిన వైరాగ్యం గురించి చక్కటి విషయాలు మాకు తెలియజేసిన శ్రీ కాకర్ల ప్రసాద్ శాస్త్రి గారికి, ఆకాశవాణికి మా ధన్యవాదములు. జులై 28 మంగళవారం భక్తిరంజని కార్యక్రమంలో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వివేకధనుడు శ్రీ నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్కారాలు అందించండి. జులై 29 బుధవారం అయ్యప్ప స్వామి వారి భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ ఆర్ కామేశ్వరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, వారికి మా నమస్తే. మహిళాభారతి కార్యక్రమంలో చిరుధాన్యాల ఆవశ్యకత గురించి అందించిన సమాచారం ఎంతో విలువైనదిగా ఉంది, ప్రసంగకర్త గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. సాయంత్రం ప్రసారమైన నాటిక విన్నాం. కలకాని నిజం నాటిక మంచి సందేశం అందజేసింది. ఉన్నదానితో తృప్తిగా జీవనం కొనసాగించాలన్న సందేశం అందజేసింది. రచించిన అత్తలూరు విజయలక్ష్మి గారికి, పాల్గొన్న కళాకారులు

0: మాతకు మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం అంటూ రాశారు. ఈ ఈమెయిల్ను శ్రీముఖలింగం నుంచి రఘు, నాగలక్ష్మి, త్యాగులు రాశారు. ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు నమస్కారములు. జూలై 23 రాత్రి 9:30 సంసారంలో ఘుమఘుమలు నాటిక బాగుంది. నాటిక విన్నంతసేపు వేరేది ఏమీ గుర్తుకు రాలేదు. థ్యాంక్ యూ ఆకాశవాణి మార్కాపురం, థ్యాంక్ యూ. 8:30 చిత్రమంజరిలో వర్షం గురించి చెబుతూ, సాంగ్స్ సెలెక్షన్ బాగుంది, చెప్పే విధానము బాగుంది, థ్యాంక్ యూ ఆకాశవాణి, థ్యాంక్ యూ. జూలై 23 యువవాణి యువజనుల కార్యక్రమంలో చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారి గురించి చక్కగా వివరించారు, థ్యాంక్ యూ అంటూ రాశారు. ఇంకా వీరే మరో ఇమెయిల్లో, జూలై 26 మన్ కీ బాత్ గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగ అంశాలు చాలా బాగున్నాయి, క్యాచ్ ద రెయిన్, మేము ప్రతి వర్షపు బిందువుని ఒడిసిపడుతున్నాం, అందుకే ఈ ఏడాది కూడా మాకు నీటి ఎద్దడి లేదు సార్, మా బావి పుష్కలమైన నీటిని అందజేసింది. 15 జనవరి 26 ప్రతి సంవత్సరం మేము మా ఇంటి వద్ద జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని పాడతాము. వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని బంకమట్టితో చేసింది మాత్రమే కొనుగోలు చేస్తాము అంటూ రాశారు. చాలా మంచిదండి, మీలాగే అందరూ ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనందరం దేశభక్తిని నింపుకుని జాతీయ గీతాన్ని పాడాలి, జాతీయ జెండాను గౌరవించాలి, అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. అలాగే వినాయక చవితి రోజు వినాయకుడి విగ్రహాన్ని బంకమట్టితో చేసిన విగ్రహాన్ని మాత్రమే వాడాలి, తద్వారా ప్రకృతికి కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళమవుతాం. ఇంకా వీరే మరో ఇమెయిల్లో, 27 భక్తిరంజనిలో సూర్యస్తుతి బాగుంది. అనంతరం మాలతీ చందూరు గారి మనసులో మనసు ప్రతి భాగం చాలా బాగుంది. అలాగే జూలై 29 ఎల్నినో ప్రభావం గురించి చిన్నయ్య పెద్దయ్య సంభాషణలో తెలిపారు, పెద్దయ్య చెప్పిన మాట నిజమే, వ్యవసాయదారుడు ముందుగా మేల్కొని భూమిపై వర్షాలు పడే కాలంలో గుంతలుగా ఏర్పరిచి వాటిలో నీరును నిల్వ చేసుకుంటే అవసరమైనప్పుడు వ్యవసాయానికి నీరు ఉపయోగపడుతుంది అని చక్కగా వివరించారు, ధన్యవాదములు. అలాగే జూలై 30 ఆషాఢమాసం ప్రాముఖ్యత గురించి చక్కటి కార్యక్రమం వినిపించారు, ధన్యవాదములు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అంటూ రాశారు. ఇదండి ఈ వారం డిఆర్ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే మా అడ్రస్ ది స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 5233316. అడ్రస్ మరోసారి ది స్టేషన్ డైరెక్టర్, డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, పిన్కోడ్ 5233316. అలాగే ఈమెయిల్ ద్వారా అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే srotalamata@gmail.com, srotalamata, srotalamata@gmail.com.
1: మీరు ఇంతవరకు డియర్ ఎఫ్ఎం, మీరు మేము, శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీ వేములకొండ శ్రీనివాసులు.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు విందాం. ముందుగా నీ స్నేహం ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట వింటారు.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

మీరు వింటున్నారు సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమం తరువాత నీకోసం ఈ చిత్రం కోసం రాజేష్ కౌసల్య పాడిన పాట వింటారు.

నేనింతవరకు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 7:45 అలానే రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో వినవచ్చు. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 అవస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ

0: ప్రయోజనాలు కాదని దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జస్మిన్ లంబోరియా, ప్రతి పవార్ బంగారు పథకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్కలు నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: ముజే పూరా విశ్వాస్ హై ఆజ్ యహాన్ జిత్నే భీ ప్రాజెక్ట్ కి శురువాత్ హుయీ హై, జిన్కీ నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఆర్ వికసిత్ భారత్ కే సంకల్ప్ కో పూరా కర్నే మే బహుత్ బడా యోగదాన్ దేంగే. ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కే సప్నే కో పూరా కర్నే కే లియే ఏక్ బహుత్ బడా ఊర్జా స్రోత్ బన్ రహా హై.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవా భావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166కి పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం

చట్టాన్ని ఈరోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఎగ్నాష్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరేట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 గాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈ వేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రతీప్ పవార్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: उतला बोल रहा
2: है पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
1: पर हम तो सभी डाले हैं
2: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
1: सच है
2: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
1: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: विनंदी ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయం.
4: డాక్టర్ సుధారాణి గారు నమస్కారం. మేడం
5: నమస్కారం అండి.
4: కిసాన్ వాణి ప్రోగ్రామ్ కి స్వాగతం అండి. మేడం మీరు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా మరియు అధిపతిగా ఉన్నారు కదా మేడం. ఇప్పుడు మనం పరిస్థితులు చూస్తూ ఉంటే వర్షాభావ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రైతు సోదరులు చాలా కష్టమైన ఒక పరిస్థితి. వర్షాలు తగినంత నమోదు కాలేదని మనకు శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అసలు ఈ పరిస్థితిని ఏమంటారు? మనం పేపర్లో చూస్తూ ఉంటే ఎల్నినో అని, మరొక పేరు లానినో అని, ఇలా రెండు విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ ఎల్నినో అంటే ఏంటి ఒకసారి రైతు సోదరులకి అర్థమయ్యేలా చెప్పండి మేడం.
5: సార్, యాక్చువల్గా మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి. రైతులకి పంట కాలం అనేది చాలా గడ్డుకాలంగా ఉంటుంది అని చాలా ప్రెస్ క్లిప్పింగ్స్లో చదువుతూ ఉంటున్నారు. మనం చూసుకున్నట్లయితే గత మే నుంచి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల తరపు నుంచి కానీ, ప్రభుత్వాల తరపు నుంచి కానీ, ఆత్మాల తరపు నుంచి కూడా మనకి వివిధ రకాల కార్యక్రమంలో ఖేత్ బచావ్ అభియాన్స్ కానీ, బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం చెప్తూ ఉన్నాం. అసలు ఎల్నినో అంటే ఏంటి అంటే, మన పెసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్నమాట. ఇది పెరగడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాతావరణంలో సహజంగా ఉండకుండా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరగటం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, 75% వరకు వర్షపాతం అన్నది తక్కువ నమోదు అవ్వడం అన్నటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దాన్ని ఎల్నినో అంటారు. లానినో అంటే ఏంటి అంటే, ఉష్ణోగ్రతలు తగ్గడం, విపరీతమైనటువంటి వర్షపాతం నమోదవటం. దాని అంటే ఒకదానికి ఒకటి ఆపోజిట్గా వ్యవహరిస్తూ ఉంటాయన్నమాట. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే, మన కేవలం భారతదేశం కాదండి, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఎల్నినోతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ప్రధానంగా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే, నైరుతి రుతుపవనాలు ఏవైతే మన సార్వకాలంకి అనుకూలంగా ఉంటున్నాయో అవి చాలా తక్కువగా రావటం, ఉష్ణోగ్రతలు పెరగటం, అలానే నేలలో తేమ శాతం అనేది భూగర్భ జలాలు ఎండిపోవటం వలన ఆ తేమ శాతం తగ్గిపోవటం లాంటి పరిస్థితులు ఏర్పడడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అనుకూల వాతావరణ పరిస్థితులు అయితే ఏవీ లేవండి.
4: దీని ప్రభావం పంటల మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం?
5: రాష్ట్ర ప్రభుత్వం, మన సీఎం గారు కూడా అందరితో కలిసి ఒక చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మొత్తం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సుమారుగా 122 మండలాల్ని హై రిస్క్ జోన్గా గుర్తించడం జరిగింది. అయితే ఈ 122 జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మనకి రాయలసీమ జిల్లాలు, ఉత్తర కోస్తాలో కొన్ని జిల్లాలు చూసుకుంటే చాలా తక్కువగా వర్షపాతం అనేది నమోదు చేయడం జరిగింది. అంటే జూలైలో, మన ఈ జూలైలో చూసుకున్నట్లయితే 100% గాను అన్ని జిల్లాలకు కలిపి యావరేజ్గా 69% వరకే మనకి వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. అంటే సుమారుగా ఒక 30% పైబడే మనకి తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో మనకి వర్షాలు ఎక్కువగా అవసరం, ఎందుకంటే పంటలు వేసుకునేటువంటి సమయంలో దమ్ము చేసుకోవడం కానీ, లేకపోతే వేసినటువంటి విత్తనాలు మొలకెత్తడం

0: కానీ ఇవన్నీ ఈ టైంలో చాలా అవసరం. కానీ 69% వరకు కూడా వర్షపాతం తక్కువగా ఉంది. అలానే ప్రిడిక్ట్ చేసిన దాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు జూలై నుంచి నవంబర్ వరకు చూసుకుంటే సుమారుగా 844 mm రెయిన్ఫాల్ పడాల్సింది. ఫోర్కాస్ట్ ప్రకారంగా 551 మాత్రమే పడతాయి అంటున్నారు. అంటే చూస్తే మనకి 300 పైన వర్షపాతం అనేది ఎప్పుడైతే తక్కువ పడుతుందో కాల్వల్లోను కూడా నీళ్ళు ఇవ్వడం అనేది చాలా గడ్డుకాలంగా మారి రైతులకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉందండి. అలానే ప్రధానంగా మనకి కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ గోదావరి, ప్రకాశం, అన్నమయ్య, కృష్ణా జిల్లా మరియు కడప జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల సుమారుగా 2.78 లక్షల హెక్టార్ల పత్తి, అలాగే 100.7 లక్షల హెక్టార్ల వరి కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉందని నిన్న మనకి ప్రెస్ మీట్ లో కూడా సీఎం గారికి మా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా నివేదించడం జరిగిందండి.
1: మేడం, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా వరి ప్రధాన ఆహార పంటగా పండిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో వరి ప్రధాన పంట అందరికి తెలిసిన విషయమే. అయితే ఎక్కువ మంది రైతు సోదరులు వరి మీద ఆధారపడి ఉన్నారు, కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు సోదరులు ఏ పంటలు సాగు చేయొచ్చు, అలాగే రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు ప్రధానంగా అండి నీటి లభ్యత అనేది చాలా తక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వరికి ప్రత్యామ్నాయంగా ఏ పైర్లు వేసుకోవచ్చు అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి, మన సాయిల్ నేచర్ బట్టి, మినుములు కానీ, పెసలు కానీ, నువ్వులు కానీ, జొన్నలు, సజ్జలు, రాగులు ఇలాంటి అన్ని పంటలు కూడా ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు. అలానే రైతులు ఈ సమయంలో ఏంటంటే నేల తేమను నిల్వ ఉంచేందుకు మల్చింగ్ లాంటి పద్ధతులు అవలంబించవచ్చు. కలుపు మొక్కల్ని కూడా తొలగిస్తే తేమ శాతాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు గాను నీటిని సేవ్ చేసుకునేటువంటి మార్గాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే, అలానే బెట్టని ఎండని తట్టుకునేటువంటి రకాలను ఎంచుకున్నట్లయితే నష్టపోకుండా ఉండడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించినట్లు మినుము, పెసర రకాలు మనకు ఆల్టర్నేట్ క్రాప్స్ గా చెప్పుకున్నాం ఖరీఫ్కి. దీనికి మంచి రకాలు ఏమి ఉన్నాయి మేడం?
0: మనకి ఇప్పుడు వ్యవసాయ పరిశోధన స్థానంలో కూడా అన్ని రైతులకి కూడా ముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నారండి. ప్రస్తుతం మినువులు అయితే కనుక మనకి ఎల్బీజీ 752 కానీ, 787 కానీ, 884 కానీ, 904 కానీ, ఈ రకాలన్నీ కూడా మనకి సార్వకాలానికి కూడా అనుకూలమేనండి. అలాగే పెసలకు వచ్చినట్లయితే ఎల్జీజీ 460 కానీ, 610 రకాలు కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ రైతులు ఒక చిన్న గమనిక ఏంటి అంటే, నీటి వసతి లేనప్పటికీ కూడా మొలక శాతం వచ్చిన తర్వాత అమాంతంగా వానలు కురిసినాయి అనుకోండి, నీళ్లు వెళ్ళిపోయేటువంటి సౌలభ్యం ఉన్న చోట్ల మాత్రమే మినుములు పెసలు వేసుకోండి. ఎందుకంటే తొలి దశలో ఒకవేళ ఈ ఎల్నినో ప్రభావం వలన మనకి అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ భారీ వర్షాలు కూడా కొన్నిసార్లు పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ వానలు పడ్డాయంటే మళ్ళీ ఈ పైరు కూడా పాడైపోయేటువంటి అవకాశం ఉంది. సో రైతులు జాగ్రత్తగా వాతావరణ సూచనలు చూసుకుంటూ పంటలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి.
1: తర్వాత వస్తే మేడం మనకు ఎరువులు అవసరం కూడా ఉంటుంది, కాబట్టి ఎరువుల్ని సమతుల్యంగా వినియోగించుకోవడం ద్వారా ఈ ఎల్నినో ప్రభావం ఏమైనా తగ్గించుకునే అవకాశం ఉందా?
0: అవునండి, అంటే ఎలినినో ప్రభావం నుంచి పూర్తిగా అయితే తగ్గించుకోలేము, కాకపోతే పెట్టుబడులు మాత్రం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎలినినో ప్రభావం వల్ల రైతులకి అన్నది నష్టం జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నష్ట శాతాన్ని చాలా వరకు తగ్గించుకునేందుకు గాను మనం ఎరువుల్లో సమతుల్యత పాటించినట్లయితే మన భూమిని పరిరక్షించుకునే వాళ్ళం అవుతాం. అంటే మట్టి పరీక్ష ఆధారంగా మనకి సాయిల్ టెస్ట్ బేసింగ్, ఇప్పుడు అందరికీ కూడా భూసార పరీక్షలు చేయటం, వాళ్ళకి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కూడా జరిగిందండి మన ప్రభుత్వం ద్వారా. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా స్కీమ్స్ ద్వారా సాయిల్ టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఆ దాని ఆధారంగా కనుక రైతులు సమతుల్యత కనుక ఎరువుల్లో పాటించినట్లయితే కొంతవరకు పెట్టుబడులు తగ్గించుకోవటం, అలాగే ఎటువంటి పోషక లోపాలు లేకుండా ఉన్నటువంటి పైరుని రక్షించుకోవడం కూడా జరుగుతుందండి.
1: మేడం, అయితే ఎటువంటి పరిస్థితుల్లో రైతు సోదరికి ప్రభుత్వ అనుబంధ శాఖల యొక్క సేవలు చాలా అవసరం కదా? మనకు ప్రభుత్వ శాఖలైనటువంటి ఆత్మ కానీ, కేవీకేస్ కానీ రైతు సోదరులకి ఎటువంటి సేవలు అందిస్తున్నాయి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో?
0: సార్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే వివిధ శాఖలన్నీ కలిసి ఒకే గొడుగు కింద పనిచేయడం జరుగుతుందండి. ఈ ఎలినినో మొదల దగ్గర నుంచి, అంటే మనకి ఇట్లా ఎలినినో వస్తుంది, వర్షపాతం తక్కువగా ఉంటుంది, రైతులకి ఇబ్బందికరంగా ఉంటుంది, నీళ్ళు ఇవ్వలేము లేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా ప్రభుత్వం తెలియపరుస్తున్నారు. కాబట్టి ముందు నుంచే రైతులకి మనం సుమారుగా చూసుకున్నట్లయితే ఏప్రిల్ మాసం నుంచి కూడా వాళ్ళకి వివిధ రకాలైనటువంటి అవగాహన కార్యక్రమం, ఎలినినో ప్రభావం ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయ పైర్లకి ఎటువంటి అవకాశం మన నేలల్లో ఉంటుంది అనేటువంటి అవగాహన కార్యక్రమం గ్రామ స్థాయిలో విస్తీర్ణంగా వ్యవసాయ శాఖ వారు కానీ, ఆత్మ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా కలిసి వివిధ రకాలైనటువంటి గ్రామంలో కార్యక్రమాలు అంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగిందండి. వర్క్ షాప్స్ లాంటి ప్రోగ్రామ్స్ అంటే సైంటిస్టులు కూడా

0: ఇన్వాల్వ్ చేస్తూ, క్రీడా సైంటిస్టులు కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఎటువంటి పరిణామాలు ఉంటున్నాయి, ప్రత్యామ్నాయ పైర్లు ఎటువంటి ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి అనేటువంటి వర్క్షాప్స్ శాస్త్రవేత్తలకి, డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్కి చేయడం జరిగింది. అలానే గ్రామ స్థాయిలో కూడా రైతులకి వివిధ రకాలైనటువంటి శిక్షణలు ఇవ్వటం, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, అత్యవసర ప్రణాళికలు ఏ విధంగా ఉంటే అమల్లోకి వస్తాయి, అలాగే విత్తనాలు ఎక్కడ లభ్యంగా ఉంటాయి, ఎంత ఎరువులు వేసుకోవాలి, ఎరువుల లభ్యత, అలాగే నీటి యాజమాన్యం పైన కూడా మార్గదర్శకాలు లాంటి వివిధ రకాలైన కార్యక్రమాలతో పాటుగా, ఇప్పుడు అందరికీ మొబైల్ యూజ్ అన్నది చాలా అలవాటైంది కాబట్టి మొబైల్లో చూసుకుంటూ వాళ్ళకి సందేహాలు ఇవ్వటం, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా మెసేజెస్ క్రియేట్ చేయటం, కిసాన్ సారథి పోర్టల్ ద్వారా కూడా మెసేజెస్ ఇవ్వడం అన్నది జరుగుతూ చాలా రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి.
1: ఈ వ్యవసాయమే కాకుండా మేడం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఈ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతుంది?
0: ఇప్పుడు వ్యవసాయ అనుబంధంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యాన పైర్లండి. ప్రస్తుతం ఉద్యాన పంటల్లో చూసుకున్నట్లయితే ఎక్కడైతే నీటి కొరత ఉంటుందో ఫస్ట్ దానికి జెర్మినేషన్ అనేది డిలే అయిపోతుంది, తర్వాత పూత కాత అన్నది రాలిపోవటం దిగుబడులపైన చాలా ప్రభావం చూపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే ఉద్యాన పంటలు వేసుకుంటున్నారో రైతులు ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులు, మల్చింగ్, నీటి పొదుపు లాంటి పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. అలాగే మనం చాలా వరకు మన సీఎం గారు కూడా చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే పశుగ్రాసాల కొరత రాకూడదు అంటున్నారు. ఎందుకు అంటే ఈ ఎలినినో ప్రభావం వలన హీట్ స్ట్రెస్కి గురవుతాయి మన చాలా పశువులు, వచ్చేసేటప్పటికి హీట్ స్ట్రెస్కి గురవటం, వాటికి ఏంటంటే తగినంత నీరు ఇవ్వడం జరుగుతుంది కానీ నీడనే ఉంచుకోవటం, పచ్చిమేతను ఎక్కువ ఇవ్వటం, అలాగే ఖనిజాల మిశ్రమాలు మినరల్ మిక్చర్స్ అంటారు అవి ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఏంటంటే సాధారణంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం కూడా హెల్త్ ఇష్యూస్కి ఎలా రిస్క్కి వెళ్తామో హీట్ స్ట్రెస్కి, హీట్ రిస్క్కి కూడా ఈ పశువులు, క్యాటిల్, లైఫ్ స్టాక్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాటిపైన చాలా శ్రద్ధ అన్నది పెట్టాల్సినటువంటి అవసరం ఉందండి. అలాగే మత్స్య రంగంలో చూసుకున్నట్లయితే చెరువుల నీటి మట్టం అన్నది లో లెవెల్ గా పడిపోవటం అంటే తగ్గిపోవటం, నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చేపల పెరుగుదల అన్నది చాలా తక్కువగా ఉంటూ చాలా రకాలైనటువంటి ప్రభావం చూపిస్తూ రైతులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి నీటి నాణ్యతను నిరంతరం పరిశీలించుకుంటూ అవసరమైన యాజమాన్య చర్యల్ని, ప్రోబయోటిక్స్ కానీ లేదా ఏదైనా వ్యాధులకి గురవుతున్నాయా అన్నది కూడా ముందుగుండా చెక్ చేసుకుంటూ చాలా జాగ్రత్తలు మత్స్యరంగంలో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి.
1: డాక్టర్ రాధారాణి గారు, ఈ ఎల్నినో ప్రభావం ఇంకెంతకాలం కొనసాగొచ్చు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు మేడం?
0: సార్, ఇప్పుడు ఎలినినో ప్రభావం అన్నది మనకి చెప్పినట్లయితే కనుక ఒక సంవత్సరం పాటు కూడా ఉండొచ్చు, వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ ఎలినినోలో రెండు సమస్యలండి. మొదటిగా వర్షపాతం అన్నది తగ్గిపోవడం లేదు, సడన్ గా పంట చేతికొచ్చే టైంలో అయినా వర్షాలు పడేటువంటి ఆవశ్యకత ఉంటుందన్నమాట, అంటే సడన్ గా కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే వర్షపాతం అన్నది రానున్న 5 మాసాల్లో ఏదైతే ఉంటుందో, జూలై నుంచి మనకి నవంబర్ వరకు ఖరీఫ్ కాలం కదా సార్వాలో, దీనికి మాత్రం చాలా తక్కువగా ఉంటుందని, మన ఆంధ్రప్రదేశ్కి సుమారుగా 300 mm వరకు వర్షపాతం తక్కువగా పడుతుందని కూడా చెప్పడం జరుగుతుందండి.
1: అయితే ఈ భిన్న పరిస్థితులకి రైతు సోదరులు సిద్ధంగా ఉండాలి,
0: సిద్ధంగా ఉండాలండి.
1: మేడం, సహజ వ్యవసాయంలో ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటుంటాం కదా, పిఎండిఎస్ విధానం, ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది రైతు సోదరులకి?
0: ప్రస్తుతం అండి మన ప్రకృతి వ్యవసాయంలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అన్నది చాలా మంది అవలంబించారు. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ వల్ల 3 రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. మొదటిగా పశుగ్రాసాలకి సంబంధించినటువంటి కొరత లేకుండా ఉంటుంది. రెండోది మన నేల స్వభావాన్ని మెరుగుపరిచే విధంగా కూడా ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోన్ అన్నది జరుగుతుంది. ఇదంతా మనకి సాయిల్ తో పెలటింగ్ చేసి విత్తనాలు జల్లుతారు కాబట్టి ఎటువంటి నష్టం లేకుండా అన్ని కూడా మొలక శాతం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే చీమల నుంచి కానీ ఎలుకల నుంచి కూడా మనకి మొలిచే ముందు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. అలానే తేమ నిల్వ శాతాన్ని యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచడానికి ఈ పిఎండిఎస్ కిట్స్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు ప్రత్యామ్నాయ పంటలుగా అంటే ఇప్పుడు ఏది లేని పక్షంలో ఈ పిఎండిఎస్ వేసుకున్నట్లయితే వీటిల్లో పప్పు దినుసులు, అలానే మనకు కావలసినటువంటి కూరగాయలు, తీగజాతి, పశుగ్రాసాలు అన్ని కలయికలండి. 30 నుంచి 33 రకాలు ఉంటాయి. కాబట్టి అన్ని మొలవకపోయినా ఒక 20 నుంచి 25% వరకు మొక్కలు కనుక మొలిచినట్లయితే మనకి ఆ వేరు వ్యవస్థలో ఉండేటువంటి కణాల వలన లోపల మైక్రోబియల్ రియాక్షన్స్ బాగా జరిగి సూక్ష్మ పోషక విలువలు అన్నవి పెరుగుతాయి. ఎందుకంటే సూక్ష్మజీవాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి అన్నిటిని మించి మన నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే వాళ్ళం అవుతాము. అలానే దీని నుంచి కూరగాయలు అవి అమ్ముకోవడం వల్ల కొంత దిగుబడి వస్తుంది, పశుగ్రాసాల కొరత కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుందండి.
1: చివరిగా మేడం, రైతు సోదరులకి ఎల్నినో పరిస్థితుల్లో మీరు కొన్ని సూచన చేయాలంటే ఏం చెప్తారు, ఎటువంటి జాగ్రత్తలు రైతు సోదరులు తీసుకోవాలంటారు?
0: ప్రధానంగా అండి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూసుకుని

0: అట్లయితే కొంచెం కష్టకాలమే. అయితే రైతులు ఏమాత్రం భయపడకుండా కొంత శాస్త్రీయ సలహాలను పాటిస్తున్నట్లయితే కనుక మనం సాగు నిర్వహించుకున్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం నుంచి కొంచెం బయటపడొచ్చు అండి. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన IMD రిపోర్ట్స్, వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతిరోజు వాతావరణ సూచనలు గమనించుకుంటూ నీటి లభ్యతకి అనుగుణంగా పంటల ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ధృవీకరించినటువంటి విత్తనాలను తీసుకోవాలి. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకున్నా కూడా ఆ విత్తనాలను మంచి ధృవీకరణ ఉండేటువంటి సర్టిఫికేషన్ ఉండేటువంటి విత్తనాలు ఎంచుకోకపోతే మళ్ళీ అవి మొలక రాకుండా అక్కడ కూడా పెట్టేటువంటి పెట్టుబడికి లాస్ అవుతారు. కాబట్టి రైతులు అదొకటి చూసుకోవాలి. అలానే సమతుల్య ఎరువుల వినియోగం అన్నది చేపట్టాల్సి ఉంటుంది. నేలలో తేమను కాపాడేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేపట్టాల్సి ఉంటుంది. అలానే ఇప్పుడు ఉండేటువంటి ఎలినినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి పురుగులు, తెగుళ్ళు, చీడపీడలు కూడా తరచుగా ఎక్కువగా ఆశిస్తాయి. కాబట్టి వాటి ఉనికిని బట్టి, ఉధృతిని బట్టి సూచించినటువంటి నివారణ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. అలానే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ లేదా మనకి రైతు సేవా కేంద్రాలను కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి సాంకేతిక పరమైనటువంటి సూచనలతో కనుక రైతులు ముందడుగు వేస్తే ఎలినినో ప్రభావం నుంచి కొంతవరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే శాస్త్రీయ పద్ధతులు, సమయానుకూలంగా నిర్ణయాలు కనుక తీసుకుంటూ ప్రభుత్వ సూచనలు పాటించినట్లయితే ఎలినినో ప్రభావాన్ని గణనీయంగా తగ్గొచ్చండి. మరొక విషయం ఏంటి అంటే సీఎం గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్క రైతు కూడా బీమా పాలసీ ఇన్సూరెన్స్, మన పీఎం కిసాన్ ఫజల్ బీమా యోజన కింద ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది గడ్డుకాలం అని అందరికీ తెలిసిన విషయమే, రైతు నష్టపోతాడనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇలాంటి టైంలో కనుక మనం చేసుకుంటే ఒక ఎకరానికి సుమారుగా 830 రూపాయలతో అన్ని మన ఇన్సూరెన్స్ చేయించుకుంటే 41,000 వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది ఉండడం జరుగుతుంది. సో రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం అన్నది రైతు సేవా కేంద్రంలో కానీ కృషి విజ్ఞాన కేంద్రంలో కానీ అన్ని చోట్ల కూడా లభ్యమై ఉంటుంది. కాబట్టి రైతులు సమాచారాన్ని వినియోగించుకుంటూ ఈ యొక్క ఎల్నినో ప్రభావం నుంచి వాళ్ళ పంటలను, వారి పెట్టినటువంటి పెట్టుబడులను తగ్గించుకుంటూ ఈ గడ్డుకాలం నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటున్నానండి. మనకి ప్రసార మాధ్యమాల్లో ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియో విజయవాడ తరపు నుంచి కూడా చాలా రకాలైనటువంటి సమాచారాలు రైతులకు ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మన ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఆకాశవాణి ద్వారా రైతులకు అందించేటువంటి సూచనలు రైతు సోదరులు తప్పక వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క అవకాశాన్ని ఎప్పుడు కూడా వినియోగించుకుంటూ దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అధికారుల్ని, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాన్ని, విశ్వవిద్యాలయాల్ని కూడా రైతులు సమాచారాన్ని పొందుపుచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎలినినో ప్రభావం నుంచి కలిగేటువంటి దుష్ప్రభావాల నుంచి కూడా వాళ్ళ పైరుని, అలాగే వారిని కూడా రక్షించుకునే వాళ్ళు అవుతారండి.
1: డాక్టర్ సుధారాణి గారు ధన్యవాదాలు మేడం. ఈరోజు మనం రైతు సోదరులకి ఈ క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఎల్నినో ప్రభావం అని చెప్తూ ఉన్నారు, వ్యవసాయం మీద ఎటువంటి ప్రభావం ఉండబోతోంది, రైతు సోదరులు ఎలా సిద్ధంగా ఉండాలి, కేవలం వ్యవసాయం కాకుండా దీనికి అనుబంధ రంగాలైనటువంటి మత్స్య, అలాగే పశువులకి పశుగ్రాసం కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు మరింత జాగ్రత్తలు వహించి, అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పారు మీరు, ఫసల్ బీమా యోజన అనే పథకం కింద పంట బీమా చేసుకున్నట్లయితే రైతు సోదరులు కొంతైనా నష్టాన్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. రైతు సోదరులు అందరూ ఈ సూచనలు జాగ్రత్తగా గమనించుకుని పాటిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. మీరింతవరకు ఎల్నినో ప్రభావంపై రైతులకు సూచనలు ఈ అంశంపై కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ డి సుధారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: మీరింతవరకు జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా అంతర పంటల సాగు గురించిన విశేషాలు వింటారు.
1: సాధారణంగా చాలామంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను ఒకే నెలలో వేసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు పూర్తిగా నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఏకపంట విధానం వల్ల కలుపు తీవ్రత పెరగటమే కాక చీడపీడల ఉధృతి అధికమవుతోంది. భూమిలో ముడి పోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారంగా తయారవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు చీడపీడల బెడల వల్ల పంట నష్టపోతే కనుక రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవటం చాలా మంచిది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 550 మిల్లీమీటర్ల నుండి 1100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. సరైన ప్రణాళికతో అవగాహనతో కనుక 2 లేదా 3 పంటలను ఒకేసారి సాగు చేసుకుంటే కనుక రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అసలు అంతర పంటలు అంటే 2 గాని అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగు చేస్తే దానిని అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల క్రమంలో 1 ప్రధాన పంట, 2 అంతర పంట అంటాము. అంతర పంటలు ఎంచుకునేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కనుక అంతర పంటల సాగు వలన రైతులు ఎంతో లాభాన్ని పొందుతారు. ధాన్యం లేదా చిరుధాన్య పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ప్రధాన పంట దీర్ఘకాలిక పరిమితి కలిగి ఉంటే అంతర పంటను స్వల్పకాల పరిమితి కలిగి ఉంచుకోవాలి. ఒక పంట మరొక పంటతో వనరుల కోసం పోటీ పడేలా ఉండకూడదు. ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే కనుక అంతర పంట పొట్టిగా గుబురుగా పెరిగేదానిని ఎంచుకోవాలి. ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే మరొక పంట తక్కువ లోతు గల వేరు వ్యవస్థని కలిగి ఉండాలి. ఒకే జాతి ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు. ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే కనుక అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 2 పంటలను సాగు చేసే యాజమాన్య పద్ధతులు ఒకే విధంగా ఉంటే సాగు చేయటం చాలా సులువుగా ఉంటుంది. అంతర పంటల వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. సహజ వనరుల సద్వినియోగం, నేల కోతను అరికట్టడం, అలాగే భూసారాన్ని పెంపొందించుకోవటం, సహ పంటలను అధిక గాలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవటం, మొక్కను అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడి సూక్ష్మ వాతావరణం ఏర్పరచుకోవటం, వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని సాధించుకోవటం, చీడపీడల నివారించుకోవటం, అలాగే అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ అంతర పంటల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అంతర పంటల సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు, పోషకాలు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయి. ఉదాహరణకు కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లయితే కనుక సజ్జ స్వల్పకాలిక పంట, అంటే 80 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది కనుక త్వర

0: కోతను ముగిస్తే ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది కాబట్టి ఈ రెండు పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు. అలాగే అంతర పంటల సాగు వల్ల నేల కోత తగ్గడమే కాక భూమిపైన సారవంతమైన పొర కొట్టుకుని పోకుండా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉదాహరణకి మొక్కజొన్న పంటను అలసంద పంటలను కలిపి వేసుకున్నట్లయితే అలసంద పంట గుబురుగా పెరగడం వలన నేల కోతను నివారించడమే కాక నీటి ఒరవడిని 20 నుండి 30% వరకు తగ్గించి భూమిలోకి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చు. అలాగే ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లయితే ప్రధాన పంటకు కొంత మేరకు నత్రజనిని అందించడమే కాక భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లయితే కంది వేర్లలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని స్థాపించి ప్రధాన పంటకు అందిస్తుంది. అలాగే అంతర పంటల సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించుకోవచ్చు. ఉదాహరణకు పొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన అల్లీలోపతి అనే కలుపును నివారించుకోవచ్చు. అలాగే ఈ సాగు వలన గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో పొడవుగా దృఢంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ కలిగిస్తుంది. ఉదాహరణకు టమాటా పంటను మొక్కజొన్న లేదా జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే కనుక అధిక గాలి వేగం ఉన్నప్పుడు ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమాటా పంటకు రక్షణను ఇస్తాయి. ఈ అంతర పంటల సాగు వలన ఎత్తుగా పెరిగే మొక్క పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన చుట్టుపక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదాహరణకు టమాటాను జొన్న పంటల్లో సాగు చేసినట్లయితే జొన్న పంట టమాటా పంటకు నీడను ఇవ్వడం ద్వారా చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గించి సూక్ష్మ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణ వైపరీత్యాలకు తట్టుకునే సుస్థిర దిగుబడిని కూడా సాధించవచ్చు. అలాగే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే బెట్ట పరిస్థితులు గాని లేదా కరువు పరిస్థితులు గాని ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పైరు దెబ్బతిన్నప్పుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి ఆదాయాన్ని అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు. అంతర పంటల సాగు గురించిన విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమంటే ఇదేరా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు చిత్రమంజరిలో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమంజరిలో. తరువాత సంతోషం, ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజరిలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో వినవచ్చు. అదేవిధంగా ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించిన సమాచారం తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా కొన్ని విద్యా సమాచార ప్రకటనలు చూద్దాం. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సి అడ్మిషన్కు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వెంకటరామన్నగూడెం ఆధ్వర్యంలోని ప్రభుత్వ వాటి యొక్క అనుబంధ హార్టికల్చర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీఎస్సి ఆనర్స్ హార్టికల్చర్, బీఎస్సి ఆనర్స్ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ర్యాంకు ఆధారంగా అదేవిధంగా కౌన్సిలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన విద్యార్థులు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం సీట్లను చూసినట్లయితే బీఎస్సి ఆనర్స్ హార్టికల్చర్ 499 సీట్లున్నాయి, బీఎస్సి ఆనర్స్ ఫారెస్ట్రీలో 60 సీట్లున్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అదనంగా 10% సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తారు. అర్హత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ లేదా గుర్తింపు

పొందిన సమాన పరీక్షలో 2 ఏళ్ల ఇంటర్మీడియట్ బైపిసి ఎంబైపిసిల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఫిజిక్స్ బయాలజీ న్యాచురల్ సైన్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ప్రవేశాలు అనేవి ఏపీఈఏపీ సెట్ 2026లో సాధించిన స్టేట్ లెవెల్ ర్యాంక్, మెరిట్, రిజర్వేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తదితర నిబంధనల ప్రకారం జరుగుతాయి. మరి వయోపరిమితి విషయానికి వస్తే డిసెంబర్ 31, 2026 నాటికి జనరల్ అభ్యర్థులు 17 నుండి 22 ఏళ్ల మధ్య, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 17 నుండి 25 ఏళ్ల మధ్య ఉండవలసి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు 1200 రూపాయలుగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 600 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ 10 ఆగస్టు. మరి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ అడ్మిషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు డాక్టర్ వైఎస్ఆర్ hu.ap.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. ఇవాని కార్యక్రమంలో మీరు విద్యా సమాచార ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ ముంబై రిఫైనరీ, కొచ్చి రిఫైనరీలో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 13 ఆగస్టు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి పోస్టుల వివరాలను చూసినట్లయితే ప్రాసెస్ టెక్నీషియన్ కెమికల్ 60 పోస్టులు, ప్రాసెస్ ఆపరేటర్ కెమికల్ 64 పోస్టులు, టెక్నీషియన్ మెకానికల్ 13 పోస్టులు, టెక్నీషియన్ ఎలక్ట్రికల్ 17 పోస్టులు. మొత్తం ఖాళీల సంఖ్య 154. అర్హత విషయానికి వస్తే సంబంధిత విభాగంలో కనీసం 60% మార్క్స్తో డిప్లొమా, బీఈ, బీటెక్లలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి అనేది 1 జూలై 2026 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఎంపిక అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ మరియు ప్రొఫిషియన్సీ టెస్ట్, ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 13 ఆగస్టు. మరి ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు www.bharatpetroleum.com అనేటువంటి వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

మీరు విన్న ఈ పాట యువరాజు ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడినది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం, తెలుసుకుందాం రండి ఈ శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ శ్రీరామ్ శరణ్ భీరవరసు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఖగోళ శాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య, దీన్నే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఏఐయు, ఆయన సేవలను గుర్తిస్తూ వర్కింగ్ గ్రూప్ ఫర్ స్మాల్ బాడీస్ నామినీ క్లేచర్ ద్వారా ప్రధాన గ్రహ శకలాల మండలిలో పరిభ్రమిస్తున్నటువంటి 1999 XA 169 అనే గ్రహ శకలానికి అధికారికంగా 20734 శ్రీరామ్ శరణ్ అని నామకరణం చేసింది. శాస్త్రవేత్తల జీవితకాల కృషికి గుర్తింపుగా మాత్రమే ఇటువంటి శాశ్వత గౌరవం లభించటం విశేషం. దీంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో శాస్త్రవేత్త అంతర్జాతీయ ఖగోళ చరిత్రలో తన పేరును చిరస్థాయిగా నిలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి పాల్పడిన వారు, దానిలో భాగస్వాములైన వారు, కఠిన శిక్షలు, భారీ జరిమానాలను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ

జూలై 29న ఆమోదం తెలిపింది. నేరగాళ్లకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50 లక్షల జరిమానా. వ్యవస్థీకృత నేరాలైతే 10 కోట్ల వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదించిన విషయం మనకు తెలిసిందే. జాతీయ గీతం జనగణమనకు ఉన్నటువంటి చట్టబద్ధతను వందే మాతరం గేయానికి కల్పించింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దానిని అవమానిస్తే శిక్షించేందుకు వీలు కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 3 ఏళ్ల శిక్ష, జరిమానా విధించడానికి ఈ బిల్లు కింద అవకాశం ఉంటుంది. జాతీయ గౌరవాల చట్టం 1971లో తీసుకురాదాల్సినటువంటి సవరణలపై బిల్లుకు హోంశాఖ మంత్రి నిత్యానందరాయ్ సభలో ప్రవేశపెట్టారు. ప్రపంచ మానవ అక్రవ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 30న నిర్వహిస్తారు. 2026 సంవత్సరానికి గాను ధీమ్గా ట్రాప్డ్ బిహైండ్ ద స్కామ్, అనగా మోసం వెనుక చిక్కుకున్నవారుగా నిర్ణయించారు. ఈ ప్రచారం బలవంతపు నేర కార్యక్రమాలకు, ముఖ్యంగా నకిలీ విదేశీ ఉద్యోగ అవకాశాల ద్వారా బాధితులను ఆకర్షించి వారిని ఆన్లైన్ మోసాలకు బలవంతంగా వినియోగించే విధానాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. అంతర్జాతీయ సహకారం మరియు సైబర్ నేలగాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్ను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరాన్ని ఈ ప్రచారం నొక్కి చెబుతుంది. మీరింతవరకు కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్, ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ వారం పార్లమెంట్లో జరిగిన ముఖ్య అంశాల గురించి ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పతకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2 అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. దీంతోపాటు రాష్ట్రంలో రహదారులు, విద్యుత్ విభాగానికి సంబంధించి 18,000 కోట్ల రూపాయల విలువైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రంలోని NDA కూటమి ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాష్ట్రం సాధిస్తున్న వేగవంతమైన ప్రగతికి విమానాశ్రయాలు, రహదారులు, విద్యుత్ రంగాల్లో చేపట్టిన 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులే నిదర్శనమని పేర్కొన్నారు. తాజాగా ప్రారంభించిన 2వ విడత ఉడాన్ పథకం ప్రాంతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. మౌలిక వసతులు, పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందని, దీని ద్వారా ఉపాధి

0: అవకాశాలు పెరగడంతో పాటు ఉత్పాదకత, ఎగుమతులు వృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे। आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है।
0: శాస్త్ర సాంకేతిక క్రీడా రంగాల్లో భారతీయ యువత సాధిస్తున్న ప్రగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ నిర్మాణానికి యువతను సంసిద్ధులను చేసి వారిని సాధికారత వైపు నడిపించడమే స్వామి వివేకానంద స్వప్నమని, యువతకు లభించే విద్యే దేశాభివృద్ధికి బలమైన పునాదిగా ఆయన భావించారని ప్రధాని పేర్కొన్నారు. మైసూరులో నూతనంగా నిర్మించిన స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకాన్ని ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్, జల సంరక్షణ, ప్రకృతి వనరుల పరిరక్షణతో పాటు భారతీయ హస్తకళలను ప్రోత్సహించడంలో యువత క్రియాశీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నేడు భారత యువత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థకు, ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తోందని ప్రధాని పేర్కొంటూ,
1: స్వామి వివేకానందజీ రాష్ట్ర ఉత్థాన్ కే లియే శిక్షా కే సాత్ సాత్ సమానతా కో భీ ఉత్నా హీ అహం మాన్తే థే. शिक्षा में भेदभाव न हो, अवसरों में भेदभाव न हो, आज ये देश का विजन बन गया है। आज बेटियां भी सैनिक स्कूलों में एडमिशन ले रही है, एनडीए में बेटियां राष्ट्र के लिए योगदान दे रही है। आज मेडिकल और इंजीनियरिंग जैसी पढ़ाई मातृभाषा में करने की सुविधा हो गई।
0: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను అత్యంత సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న నీట్ పీజీ పరీక్ష సన్నాహకాలపై ఆయన ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యున్నత స్థాయి గోప్యత, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ పరీక్ష నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని పూర్తి ఎన్క్రిప్టెడ్ రూపంలో, బహుళ అంచెల సాంకేతిక భద్రత నడుమ పరీక్ష ప్రారంభమయ్యే కొద్ది నిమిషాల ముందు మాత్రమే అత్యంత సురక్షిత ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు. దీనివల్ల ప్రశ్నపత్రం లీకేజ్కి ఎలాంటి ఆస్కారం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్కు ప్రతిష్టాత్మక లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం 2026 లభించింది. పూణేలో లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అవార్డును అజిత్ ధోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ ధోవల్ అసాధారణమైన సేవలందించారని కొనియాడారు. జాతీయ భద్రతకు సంబంధించి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అజిత్ ధోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇక అజిత్ ధోవల్ మాట్లాడుతూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చూపిన దేశభక్తి, త్యాగం, కర్తవ్య నిష్ట వంటి ఆదర్శాలను యువత పుణికిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ప్రస్తుత నైరుతి రుతుపవనాల వల్ల తీవ్ర వరద ప్రభావానికి గురైన పలు రాష్ట్రాలను ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి ఎస్డీఆర్ఎఫ్ కింద కేంద్ర వాటా నుంచి 2,117.85 కోట్ల రూపాయలను ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ఆమోదం తెలిపారు. వరదలతో సతమతమవుతున్న 7 ప్రధాన రాష్ట్రాలకు ఈ నిధులు తక్షణ సహాయంగా అందనున్నాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, నాగాలాండ్లు ఇదివరకే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఎస్డీఆర్ఎఫ్ నిధులను అందుకున్నాయి. దేశంలో వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు నమోదు చేశాయి. గడిచిన నెలలో మొత్తం జీఎస్టీ రాబడి 211,205 కోట్ల రూపాయలకు చేరింది. 2025 జూలైలో వచ్చిన 183,065 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది వార్షిక ప్రాతిపదికన 15.4% వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాత్కాలిక గణాంకాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్ను వాటా రూపంలో 109,019 కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల 10వ తేదీన విడుదల చేసే సాధారణ పన్నుల వాటాకు ఇది అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రాల వద్ద తగినంత నిధుల లభ్యత ఉంటే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది ప్రాజెక్టుల వేగాన్ని మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ముందస్తు నిధులను కేటాయించినట్లు కేంద్రం తెలిపింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను

చమురు సంస్థలు తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను దాదాపు 200 రూపాయల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. సవరించిన ఈ కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ తగ్గుదలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 2738 రూపాయలకు చేరింది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో భారత బాక్సర్ ప్రీతి పవార్, 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియాలు స్వర్ణ పథకాలు సాధించారు. పురుషుల షార్ట్పుట్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారుడు సోమన్ రాణా స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే విభాగంలో మరో భారత అథ్లెట్ శుభం జుయల్ రజత పథకాన్ని సొంతం చేసుకున్నారు. భారత క్రీడాకారుల ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పథకాల సంఖ్య 30కి చేరింది. ఇందులో 8 స్వర్ణ పథకాలు, 15 రజతాలు, 7 కాంస్య పథకాలున్నాయి. కామన్వెల్త్ పథకాల పట్టికలో ప్రస్తుతం భారత్ 6వ స్థానంలో కొనసాగుతోంది. వాతావరణం. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో 94% కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే వాయువ్య మధ్య భారతదేశంలోని కొన్ని భాగాలు, అలాగే తూర్పు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షపాతం మెరుగ్గా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెలలో దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూకాశ్మీర్లోని కుల్గాం జిల్లా కేలాం ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 2కు చేరింది. తీవ్రంగా గాయపడి శ్రీనగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2వ కార్మికుడు కూడా ఈరోజు తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ధృవీకరించారు. ఇటుకబట్టీలో పనిచేస్తున్న 2 నిరుపేద కార్మికులపై శుక్రవారం ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడి అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని పరారైన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2026 పరీక్షను సురక్షితంగా పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా స్పష్టం చేశారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో మహిళల బాక్సింగ్ విభాగంలో భారత్ 2 స్వర్ణ పథకాలను సాధించింది. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్ 2వ అర్ధభాగంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రేమించుకుందాం రా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్ట్జ్ పై. చిత్రమందిర్ల తరువాత రాజసింహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: అయితే వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెర్జ్ పై చిత్రమంజర్లో చివరిగా ఆనందం. చిత్రమంజర్లో చివరిగా ఆనందం ఈ చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు, అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాలనాగమ్మ ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పడిన పాట వింటారు.

తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను, తిరుగుతూ ఉంటాను. మీరు వింటున్నారు మధుర గీతాలు. మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత సువర్ణ సుందరి ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట కులగోత్రాలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. కార్యక్రమంలో తరువాత అనార్కలి ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన పాట వింటారు.

మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జాతీయ సంగీత సభా కార్యక్రమం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.